ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ప్రపంచంలో అణుశక్తి వినియోగం పెరుగుతున్న సమయంలో దాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. ఇదే సమయంలో అణుశక్తి దుర్వినియోగం కాకుండా చూడాలి అనేటువంటి మహోన్నత లక్ష్యంతో ఉద్దేశంతో ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది. ఆ అంతర్జాతీయ సంస్థే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. మరి ఈ సంస్థ ఇదే రోజు 1957లో ఏర్పడింది. అణుశక్తిని కేవలం ఆయుధాల తయారీ కాకుండా ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలన్నది ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.

అణుశక్తి అంటే కేవలం అణుబాంబుల తయారీ మాత్రమే కాదు, విద్యుత్ ఉత్పత్తి, క్యాన్సర్ చికిత్సలు, వైద్య పరీక్షలు, వ్యవసాయం, ఆహార భద్రత, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో అణుశక్తి ఉపయోగపడుతుంది. ప్రపంచ దేశాలు అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగిస్తున్నాయా, అణు పదార్థాలు సురక్షితంగా ఉన్నాయా అనే అంశాలను పర్యవేక్షించడంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే అణు విద్యుత్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తుంది. అణుశక్తి వల్ల ప్రజలకు, పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం కలగకుండా భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది ఈ సంస్థ.

అణుశక్తి వైద్య రంగంలో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ, వైద్య పరికరాల పరిశుభ్రత, వివిధ వ్యాధుల నిర్ధారణలో అణు సాంకేతికతకు ఉపయోగపడుతుంది. అందుకే అణుశక్తి ఒకవైపు ప్రమాదకరంగా కనిపించినా సరైన నియంత్రణ, భద్రతా ప్రమాణాలు, శాంతియుత వినియోగంతో ఇది మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచ దేశాల మధ్య అణుశక్తి విషయంలో సహకారం పెంచుతూ అణుశక్తిని మానవ అభివృద్ధికి ఉపయోగించేలా కృషి చేస్తున్న సంస్థే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అణుశక్తి శాంతి, అభివృద్ధి, మానవ సంక్షేమానికే ఉపయోగపడాలి అనేది ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.

ఇక స్వాతంత్ర పోరాటం అంటే మనకు కొంతమంది పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. అయితే దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో వీరులు తమ వంతు పాత్ర పోషించారు. అలాంటి వారిలో ఒకరు అర్ధనారీశవర్మ. అర్ధనారీశవర్మ 1874 జూలై 27 అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని సేలంలో జన్మించారు. ఆయన కేవలం స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, కవి, రచయిత, జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. ఆయన్ను కవిచింగం, రాజర్షి, నాయకర్ వంటి పేర్లతో పిలిచేవారు.

స్వాతంత్రోద్యమ వార్తలను ప్రజలకు తీసుకెళ్లేందుకు 1931లో అర్ధనారీశ వర్మ వీరభారతి అనే పత్రికను ప్రారంభించారు. దానికి ఆయనే సంపాదకుడిగా వ్యవహరించారు. ఆ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చే పత్రికలపై ఆంక్షలు విధించింది. స్వాతంత్ర ఉద్యమ వార్తలను ప్రచారం చేస్తోందనే కారణంతో వీరభారతి పత్రికను కూడా బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది.

ఇక వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ ఆర్వీఎస్ యాదవ్ గారి జయంతి కూడా నేడే. భారతదేశ వైద్య రంగంలో ఎంతోమంది వైద్యులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాంటి వారిలో ఒకరు డాక్టర్ ఆర్వీఎస్ యాదవ్. ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు, ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

Bulletin. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 10 నిమిషాలు. అర్చన భక్తి గీతాల కార్యక్రమం ఇప్పుడు విందాం.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తికి తెలివినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ. మరి ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యాత పచ్చ పెంచలయ్య గారు.
1: తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరావు ఏరికిన్, ఏసరికి ఏ పాటు విధించనో విధి అది అవస్థ్యప్రాప్త్యంబు. అద్దానిని ఎవరు తప్పించెదరు? కింకరుడే రాజగు, రాజే కింకరుడగున్ కాలానుకూలంబుగా. కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా. పై పద్యం కీర్తిశేషులు బలజేపల్లి లక్ష్మీకాంత కవి గారి విరచిత సత్యహరిశ్చంద్రియంలోనిది. ఆ పద్యం నాటకం కోసం వ్రాసిందే కావచ్చు గాని అందులో ఎంతో వేదాంత రహస్యం ఇమిడి ఉంది. నేటి సమాజంలో ఓ వ్యక్తికి 4 రాళ్ళు పోగేసుకునే అవకాశం వచ్చిందంటే ఇక వానిని పట్టపగ్గాలుండవు. అతని హావభావాలు, ఆహార్యాలు, అహంకారాలు ఆకాశానంటుతుంటాయి. విద్య తరువాతి స్థానం సంపదకే ఇచ్చారు మన పెద్దలు. విద్య నశించిపోదు, కరిగిపోదు, తరిగిపోదు. అదే సంపదైతే ఈవేళ ఉంటుంది, రేపెటో వెళ్ళిపోతుంది. స్థిరంగాని సంపదను చూచుకొని మనిషి ఎంత విర్రవీగుతాడో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈవేళ మహాసంపన్నుడుగా ఉన్న మనిషి ఏదో జరగరాంది జరిగి సంపద సర్వస్వం చేజారిపోతే అనాథగా మారిపోతూ ఉంటాడు. ఈ మానవ శరీరమే అశాశ్వతమైంది. ఎన్ని జాగ్రత్తలు చూపి ఎలా కాపాడుకున్నా అది ఇప్పుడో అప్పుడో ఎప్పుడో కూలిపోక తప్పదు కదా. మన బ్రతుకులే స్థిరంగానప్పుడు మన సంపాదనలు, అష్టైశ్వర్యాలు, అధికారాలు, అహంకారాలు శాశ్వతాలవుతాయా? ఇది పూర్తిగా మరచిపోయిన విఘ్నత తెలియని మానవుడు తనకున్న మిడిమిడి జ్ఞానంతో తొందరపాటు తనంతో ఎగిరిగిరి పడుతూ ఉంటాడు. ఎవరినీ లెక్క చేయక గర్వంగా మసులుతుంటాడు. అది ఎంతో హీనమైన పని. ప్రతి మనిషిలో భగవంతుడు గలడని ఓవైపు మన శాస్త్రాలు, సాంప్రదాయాలు చెబుతూ ఉంటే అంతటి మిడిసిపాటు ఎందుకో అర్థం కావడం లేదు. ఓ మహాకవి సెలవిచ్చినట్టులా, సిరి తా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలమ్మ భంగిన్, సిరితా పోయిన పోవును కరిమ్రింగిన వెలగలాగా అన్నట్లు తను వచ్చేటప్పుడు ఎలా వస్తుందో దానిని అహంకారంతోనూ అనుకోలేకుండా చేసుకునో ప్రవర్తించిన మనిషి దగ్గర నుంచి ఓ దెబ్బకు ఎటో మాయమైపోవడం ఖాయం. దానికి ఒళ్ళు పై మరచి పరిసరాలను, చిన్నా పెద్దను పూర్తిగా దూరపరిచి ప్రవర్తించడం అవసరమా? ధనమిచ్చిన మదమిచ్చును అనేది ఓ సూక్తి. దానిని అనుసరించి ఆస్తిని చూసి అహంకారం పొందడం అనివార్యంగా జరుగుతోందట. అది తెలివిలేని వారి ఎడల అక్షర సత్యం. నిండా పండిన చెట్టు క్రిందకు వంగి నీకు నాకు అందుతుంది. అంటే సంపద ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని దాని అర్థం. అలాంటి ఒదిగి ఉండే మనస్తత్వాన్ని కలిగినప్పుడే సంపద కూడా తనను విడిచిపోవడానికి సంసిద్ధురాలు కాదు. ఎందరు ఏలినారు ఈ ధరాకాంతను మహీకాంతులు, వారందరూ ఏరి సిరి మూట కట్టుకుని పవన్ జాలిరే అన్నట్లు మనకంటే ముందు ఎంతమంది మహాధనవంతులు ఉన్నారో, వారందరూ ఎటు వెళ్ళారో మనము అంతేననుకోకుండా నేను చిరస్థాయిగా ఉంటానని తలచి ఊగిపోవడం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. ఈరోజు సామ్రాజ్యాలు నేలిన రాజులు రేపు పనివారుగా మారిపోవచ్చు. ఇప్పుడు పరిచారికలుగా జీవనమీడ్చేవారు రేపు రాజ్యాధిపతులు కావచ్చు. ఈవేళటి రాజు విధి వక్రించి రేపు కింకరుడవుతాడు. కింకరుడుగా ఉన్నవాడు రాజవుతాడు. అదే ఆ మహాకవి మనకు ఆ పద్యంలో తెలియపరిచినటువంటి నగ్న సత్యం. దానికి మిడిసి పాటెందుకు? వినయంగా ఉంటూ 10 మందితో సామరస్యంగా మెలుగుతూ జీవితం వెళ్లబుచ్చగలిగితే ఆ

0: మన జీవితం చరితార్థం అవుతుంది. ఈవైనా గుర్తించి మనం ఎంతో ఎంతో వినయంగా సంపద ఉందని మిడిసిపడకుండా బ్రతికేడ్చగలిగి గర్వానికి చోటివ్వకుండా ఉంటే ఆ పరమేశ్వరుడు మనల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడగలుగుతాడు.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తిస్తూ విన్నారు వ్యాఖ్యాత పచ్చాపెంచలే గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

పాడి రైతులు పాతరగడ్డిని గనక తయారు చేసుకుని ఉంచుకున్నట్లయితే గడ్డి దొరకని సమయంలో ఈ గడ్డిని వాడుకొని పాల దిగుబడిని తగ్గకుండా చూసుకోవటానికి వీలవుతుంది. రైతులకు ఆదాయాన్ని స్థిరంగా అందించేందుకు దోహదం చేసే వాటిల్లో పాడి పరిశ్రమ చాలా ముఖ్యమైనది. పాడి పరిశ్రమలో ఎక్కువ పాల ఉత్పత్తి ద్వారా మంచి ఆదాయం రైతులు పొందుతూ ఉన్నారు. పాల దిగుబడి పెంచడంలో పచ్చి మేత ప్రధాన పాత్ర పోషిస్తుంది. వర్షాకాలంలో రైతులకు సరిపడినంత పచ్చి మేత అందుబాటులో ఉండటంతో పాల దిగుబడి మీద ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ వేసవిలో పచ్చి మేత కొరత వల్ల పాల దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మన దేశంలో పచ్చిగడ్డి ఉత్పత్తికి లభ్యతకు దాదాపు 260 మిలియన్ టన్నుల వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించే పద్ధతుల గురించి ప్రభుత్వాలు సైలేజ్, దీనినే పాతరగడ్డి అంటారు, ఈ గడ్డిని సొంతంగా తయారు చేసుకోవటానికి లేదా ప్రభుత్వం రాయితీపై నేరుగా సైలేజీని అందిస్తున్నారు. వర్షాధార రైతులు 60% దాకా ఉన్నారు. వర్షాధారంగా త్వరగా పెరిగే గడ్డి జాతి పంటల్లో సజ్జలు, జొన్నలు ప్రధానమైనవి. 50% పూత దశలో వచ్చే పచ్చి మేతను సైలేజ్గా మార్చుకోవటం ద్వారా పాడి పశువుల పోషణలో ఇబ్బందులు తలెత్తకుండా పాల దిగుబడులు తగ్గకుండా చూసుకోవచ్చు. సైలేజ్ అంటే పంట 50% పూత దశలో పచ్చిగా ఉన్నప్పుడు కోసి చిన్న ముక్కలుగా కత్తిరించి గాలి చొరబడకుండా నిల్వ చేసుకునే పద్ధతి. ఈ సైలేజ్ తయారీలో గాలి చొరబడని సమయంలో పచ్చి మేతలో ఉండే పిండి పదార్థాలు 45 నుండి 60 రోజుల తర్వాత నుంచి మేలైన సైలేజ్ తయారవుతుంది. పచ్చి మేతలోని చక్కెర్లు లాక్టిక్ ఆమ్లంగా మార్పు చెందుతాయి. ఈ ఆమ్లం సైలేజీ నిల్వకు ఉపయోగపడుతుంది. సైలేజీ తయారైన తర్వాత 2 ఏళ్ల వరకు నిల్వ చేసి వాడుకోవచ్చు. సైలేజీ తయారు చేసేటప్పుడు తర్వాత గాలి చొరబడకుండా చూసుకోవాలి, లేదంటే బ్యూటరిక్ ఆమ్లం తయారై సైలేజీ పూర్తిగా చెడిపోతుంది. సైలేజీ తయారీకి మొక్కజొన్న, సజ్జ, జొన్న, హైబ్రిడ్ నేపియర్, ఓట్స్ వంటి పంటలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ సైలేజీని ఎలా తయారు చేసుకోవాలి అంటే నేల మీద లేదా నేల లోపల సైలేజీ నిల్వ చేసుకోవటానికి తయారు చేసుకోవాలి. ఎటు చూసినా 1 మీటర్ పొడవు, వెడల్పు, లోతు ఉన్నటువంటి గుంటలో 500 కిలోల పచ్చి మేతను నిల్వ చేసుకోవచ్చు. చాఫ్ కట్టర్తో 2-3 సెంటీమీటర్ల సైజులో చిన్న ముక్కలుగా ఈ పచ్చి మేతని కత్తిరించుకోవాలి. తర్వాత పాలిథిన్ కవర్లో గుంత అడుగున పక్కల కవర్ అయ్యేలా అమర్చుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల సైలేజీ తయారైన తర్వాత దానిలోకి మట్టి కలవకుండా ఉంటుంది. సైలేజీ గుంతలో కత్తిరించిన గడ్డి ముక్కలను 30 నుండి 45 సెంటీమీటర్ల మందం వచ్చే వరకు నింపుకోవాలి. సైలేజీ ద్రావణం తయారీకి 1 కిలో బెల్లం లేదా మొలాసిస్, ఉప్పు, ఖనిజ లవణ మిశ్రమం, డై కాల్షియం ఫాస్ఫేట్, యూరియాలతో పాటు కొద్దిగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కలుపుకోవాలి. వీటన్నింటినీ 25 నుండి 50 లీటర్ల నీటిలో కలిపి సైలేజీ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. గుంతలో పరిచిన గడ్డి మొక్కలపై ఈ ద్రావణం పల్చగా చల్లి బాగా కలిపెట్టాలి. గాలి చొరబడకుండా కాళ్లతో బాగా తొక్కాలి. తర్వాత మళ్లీ కత్తిరించినటువంటి గడ్డి మొక్కలు 1.5 మందం వరకు నింపుకోవాలి. తర్వాత మళ్ళా తొక్కాలి. తర్వాత సైలేజీ ద్రావణాన్ని పల్చగా చల్లి కలిపెట్టి గాలి చొరబడకుండా తొక్కాలి. ఇలా సైలేజీ గుంత పూర్తిగా నింపిన తర్వాత ప్లాస్టిక్ కవర్తో కప్పి ఏమాత్రం గాలి చొరబడకుండా బండరాళ్లను లేదా ఇసుక బస్తాలను ఉంచాలి. 45 రోజులకు సైలేజ్ తయారవుతుంది. దీన్ని వేసవిలో అవసరానికి పాడి పశువులకు వాడుకోవచ్చు. పాలిచ్చే పశువులకు మొదటి రోజుకు 5 కిలోలు అందించి తర్వాత రోజుకు

30 కిలోల వరకు సైలేజ్ని అందించుకోవచ్చు. ఈ సైలేజ్ వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయి. వాటిల్లో ముఖ్యంగా సక్రమంగా నాణ్యత గల మేతను పశువులకు అందించుకోవటానికి వీలవుతుంది. ఇంకా అన్ని కాలాల్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా లభ్యమయ్యే పచ్చి మేతను నిల్వ చేసుకోవటానికి సులువైనటువంటి పద్ధతిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ పచ్చి మేతలో జరిగే నష్టం ఇందులో ఉండదు. పచ్చి మేత దిగుబడిని పెంచుకోవటానికి కూడా ఇది వీలుతుంది. పశుగ్రాస కొరతను అధిగమించి పాల ఉత్పాదకత పెరుగుతుంది. మంచి సైలేజ్ని రైతులు ఎలా గుర్తించుకోవాలి అంటే, బాగా తయారైనటువంటి సైలేజీ పసుపచ్చగా లేదంటే గోధుమ రంగులో ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం వాసన కలిగి ఉంటుంది. చేతితో పట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం 3 నుంచి 14% దాకా ఉంటుంది. ఉదయాన్ని సూచిక 3.9 నుంచి 4.2 వరకు ఉండాలి. ఇది 3.6 నుంచి 3.8 వరకు ఉంటే అన్ని పశువులకు మేపుకోవచ్చు. 4.2 నుంచి 4.5 వరకు ఉంటే చిన్న దూడలకు వాడుకోవచ్చు. ఉదయాన్ని సూచిక 4.6 దాటితే సైలేజ్గా పనికిరాదు. బ్యూటరిక్ ఆమ్లం 0.2% కంటే తక్కువగా ఉండాలి. ఈ సైలేజ్ని నిల్వ చేసుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. అవి ఎలాగంటే, ఈ సైలేజ్ని గుంతల్లో లేదా సిమెంట్ రింగులో నిల్వ చేసుకోవచ్చు. పాలిథిన్ జంబో సంచుల్లో కూడా సైలేజ్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ సంచులు 250 కిలోలు, 500 కిలోలు, 700 కిలోలు, 1000 కిలోలు, 250 కిలోలు, 1500 కిలోలు, 1750 కిలోలు, 2000 కిలోల వరకు నిల్వ సామర్థ్యం కలవి మనకి మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ సంచుల కోసం జంబో బ్యాగ్ లిమిటెడ్ ఎస్కే ఎన్క్లేవ్ ఓల్డ్ నెంబర్ 47/N4 నవరోజీ రోడ్ చట్పట్ చెన్నై 600031 వారిని సంప్రదించవచ్చు. అంతేకాకుండా 500 కిలోల సామర్థ్యం గల జంబో సంచి ధర సుమారు 600 నుండి 750 రూపాయల వరకు ఉంటుంది. పాడి పశువు బరువు వాటి సంఖ్యను బట్టి రోజుకు వాడాల్సినటువంటి సైలేజ్ మోతాదు ఆధారపడి ఉంటుంది. పాడి పశువు బరువులో 6% మేతగా అందించుకోవచ్చు. అంటే ఉదాహరణకి 500 కిలోలు ఉన్నటువంటి పశువుకు దాని బరువులో 6% అంటే 30 కిలోల సైలేజ్ గడ్డిని రోజుకు మేపుకోవచ్చు. ఒక పశువుకు ఒక రోజుకు 30 కిలోలు అంటే 6 నెలలకు 5.4 టన్నులు, అదే ఏడాదికి 11 టన్నుల సైలేజ్ అవసరమవుతుంది. అలాగే 5 పశువులకైతే రోజుకు 5x30 చొప్పున 150 కిలోలు, 6 నెలలకు 27 టన్నులు కావాలని మనం లెక్కించుకోవచ్చు. బరువు, మేపేటటువంటి కాలాన్ని బట్టి సైలేజీ పశుగ్రాస మోతాదు ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా సైలో గుంత పరిమాణం ఎంత ఉండాలో నిర్ణయించుకోవాలి. సజ్జ, జొన్న, మొక్కజొన్న, పచ్చిగడ్డిలో సైలేజీకి ముందు తర్వాత పోషక విలువల్లో తేడా ఉంటుంది. సైలేజీకి ముందు 6.7% మాంసకృతులుంటాయి. తర్వాత 7.8% మొక్కజొన్నలో మాంసకృతులుంటాయి. అదే సైలేజీకి ముందు జొన్నలో ముడి మాంసకృతులు వచ్చేసరికి 5.9% ఉంటాయి. తర్వాత 7% ఉంటుంది. అదే సజ్జలో అయితే ముడి మాంసకృతులు సైలేజీకి ముందు 8.2% ఉంటాయి, తర్వాత 12% ఉంటాయి. మొక్కజొన్న పంటలో సైలేజీకి ముందు పీచు పదార్థం 20.2 ఉంటే తర్వాత 35.1 అవుతుంది. అదే జొన్న పంటలో సైలేజీకి ముందు పీచు పదార్థం 25.6 ఉంటే తర్వాత 32 ఉంటుంది. సజ్జలో పీచు పదార్థం సైలేజీకి ముందు 27.5 ఉంటే తర్వాత 36 ఉంటుంది. ఈ విధంగా సజ్జ, జొన్న, మొక్కజొన్న, పచ్చిగడ్డిలో సైలేజీకి ముందు తర్వాత పోషక విలువల్లో తేడాలను రైతులు గమనించుకోవచ్చు. అయితే రైతులు ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి. అదేంటంటే, మొక్కజొన్న, జొన్నలో కన్నా సజ్జలో ఎక్కువగా మాంసకృతులు, పీచు పదార్థం ఉంటాయి.

ఇంతవరకు శ్రోతల పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 50 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: बारिश की हर बूंद को सहजने के इस अभियान को जन आंदोलन बनाएं। कैच द रेन का संदेश बहुत सीधा है, जब बारिश गिरे पानी को वहीं सहेजिए। इसलिए 4 जुलाई से देश भर में एक विशेष अभियान भी चलाया जा रहा है। इसके तहत बारिश के पानी के संचयन, ग्राउंड वाटर रिचार्ज, पुराने जल स्रोतों के पुनर्जीवन और वृक्षारोपण को नई गति दी जा रही है। मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़कर भागीदारी की है।
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణతో జీవ వైవిధ్య సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణ, వరదల నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురువెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కొమురువెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 2028 నాటికి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు, 576 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు, 2034 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ది చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక అభివృద్దికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
2: ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో గాని, దేశంలో గాని, విదేశంలో గాని ఎక్కడికెళ్ళా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి. అది ఎయిర్పోర్ట్ లావచ్చు, మిగతా ప్లేస్ లావచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రధానికానికి కమర్షియల్ క్రాప్ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడ్ బీమర్ ఇండస్ట్రీ గానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు గానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా
0: దేశ సరిహద్దుల రక్షణ కోసం పోరాడిన కార్గిల్ అమరవీరుల త్యాగాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు.

0: కాగడాల ర్యాలీలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాజీ సైనికులను కేంద్ర మంత్రి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల భద్రత జవానుల త్యాగ ఫలితమే అన్నారు. అమర జవానుల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని శివగంగా బొబ్బిలి వాగులకు చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా సాగునీటి కాలువల వ్యవస్థను ఆధునీకరించేందుకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ లో దగ్గర 3.5 కోట్ల రూపాయలు ఈ వీడ్ రిమూవల్ గానీ అలాగే కొంత మట్టి తీతానికి గానీ తీసుకోవడం జరిగింది. డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కూడా వచ్చినాయి. కాలువలన్నీ బాగు చేసుకోవడం జరుగుతుంది. శివగంగ డ్రైన్ లో ఉన్నటువంటి వీడ్ రిమూవల్ గానీ బొబ్బిలి వాల్ లో ఉన్నటువంటి ఈ రోజు దగ్గర 25 లక్షల రూపాయలతో పనులు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రైతు సంఘాలను ఏర్పాటు చేసి నీటి సంఘాల ద్వారానే మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులను భాగస్వామ్యం చేసి రైతులకు అప్పచెప్పడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో లోటు వర్షపాతం, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోటు వర్షపాతం నేపథ్యంలో పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల అందుబాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు వాతావరణం, పంటలపై రేడియో, టెలివిజన్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఉత్తర తెలంగాణ అభివృద్దికి ఉపయోగపడేలా ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 2,278.14 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసిందని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. భూసేకరణతో పాటు రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు, మిషన్ భగీరథ పైప్ లైన్ల మార్పు వంటి అనుబంధ పనులకు కూడా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. భూసేకరణ, మౌలిక వస్తువుల మార్పిడి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభాపతులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన స్వర్ణ బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తువుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు. ఇప్పుడు వింటాం ప్రసార విశేషాలు.

ఈనాటి ప్రసార విశేషాలు 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన, వీటితో పాటు సింహపురి సినిమా చరిత్ర అనే అంశం గురించి ఏదో ఒకటి సుబ్బారావు గారి ప్రసంగం విందాం. అలాగే కవితా గానం విందాం. కవితా గానం రచన మరియు సమర్పణ పి నాగేశ్వరరావు గారు. ఇక 8:35 ఈ సంగతి మీకు తెలుసా, ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం విందాం. కార్యక్రమ సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ లైవ్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన సినీ గీతాలు హలో అభిరుచిలో విందాం. ఇక 10 గంటల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురం ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు విందాం. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం. 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చే మెచ్చే స్నేహితులు వింటారు.

6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు వింటారు. సమర్పణ అమరేంద్ర గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం నలుగురు ఒకటైతే కథానిక విందాం. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు గారు. ఏడు గంటలకు అలనాటి మధురు గీతం వింటారు. ఇక 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వినవచ్చు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు.

ఎనిమిది గంటల 10 నిమిషాలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విందాం. 8:30 నుంచి విజయవాడ కేంద్ర పరిసరాలు రిలే వింటారు. 10 గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వినవచ్చు. ఇక 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్ కి పునాది అని, యువత గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. క్రికెట్ లో జింబాబ్వేపై చివరి T20లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ ను 3-0 తేడాతో గెలుచుకుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలెక్కని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి ఒక వీడియో సందేశంలో తెలియజేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థ నమ్మదగిందిగా పారదర్శకంగా ఉండాలని, సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐఐటి చెన్నై డైరెక్టర్ వి కామకోటి కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మాజీ విద్యాశాఖ కార్యదర్శి నీత కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్లాల్ మీనా కూడా టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కఠినమైన చట్టపరమైన నిబంధనలతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడడానికి, మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
1: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकणी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं के
0: కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నీలెకని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ, దేశ పరీక్షల వ్యవస్థ పవిత్రతను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిర్ధారిస్తుందని షా చెప్పారు. పేపర్ లీకేజ్ కి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మరెవరూ ఈ నేరానికి పాల్పడే ధైర్యం చేయకుండా చూస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2020 ప్రవేశపెడుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి, అలాగే మరింత కఠినమైన శిక్షలు ఉండేలాగా చూసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం శ్రోతలకు తెలుసు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, దేవి సుభద్రల పవిత్ర ఆధార్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్ధంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. 12వ శతాబ్దపు పవిత్ర జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనంపైకి దేవతలు తిరిగి వేంచేసి పవిత్ర నీలాద్రి బీజే ఉత్సవం రేపు జరుగుతుంది. దీంతో భక్తి పరవశం, ఆధ్యాత్మిక కోలాహల మధ్య ఈ ఏడాది రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. నీలాద్రి బీజే ఉత్సవం ఈవేళ జరగనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువతది అత్యంత కీలకమైన పాత్ర

అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువజనులేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వాములను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ

0: చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి అర్థం చేసుకునేలాగా ఆ గ్రామాలతో జీవనంతో మమేకమయ్యేలాగా యువజనులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాదాపు 3 లక్షల మంది యువజనులు పోటీలో పాల్గొనగా వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని ఆయన తెలియజేశారు. అభివృద్ధి చెందిన గ్రామాలే వికసిత్ భారత్ కు పునాది అని, ఈ సంకల్పాన్ని సాధించడంలో యువజనులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ చెక్కుచెదరని దేశభక్తి భావన కలిగి ఉన్నారని ఆయన కొనియాడారు.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर, और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है. और इसलिए उद्देश्य ये था कि देश के अलग अलग जिलों के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें.
0: సరిహద్దు గ్రామాలను తొలి గ్రామాలుగా భావించే విధానం వల్ల ఆయా ప్రాంతాల్లో వేగవంతమైన మార్పులు వస్తాయని, తొలిసారిగా అనేక గ్రామాలు రహదారులు, విద్యుత్, కుళాయి నీరు సౌకర్యం లభిస్తున్నాయని మోదీ చెప్పారు. అమెరికా, ఇరాన్లో వరుసగా 2వ రోజు కూడా పరస్పర దాడులు నిలిపివేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరగవచ్చుననే ఆశలు చిగురించాయి. యునైటెడ్ నేషన్స్ లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇస్తున్నారని, ఇటీవలి వారాల్లో ఒమాన్, ఇరాన్, ఇతర ప్రతినిధులు అన్ని స్థాయిల్లో చర్చలు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద తగ్గిపోతున్నాయన్న వార్తలను వాల్ట్స్ కొట్టివేశారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చానో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల మీరాబాయి చాను స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పారు. ఈ విజయంతో 2018-2022లో సాధించిన స్వర్ణాల తర్వాత వరుసగా 3వ సారి కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పసిడి పథకం గెలుచుకున్నారు. మీరాబాయి చాను సాధించిన ఘనతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఆమె అంకిత భావం, పట్టుదల, నిలకడైన ప్రతిభను ప్రశంసించగా ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారతీయ వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా వర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ మరో 2 వెండి పతకాలు కూడా గెలుచుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో చనంబం రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల బరువెత్తి 2వ స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీలు ఎత్తి రజత పతకం సాధించారు. బాక్సింగ్ లో కూడా భారత్ పురోగతి సాధించింది. ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో సహా 4 చేరుకుంది. క్రికెట్ లో హరారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 49 పంతుల్లో 81 పరుగులు చేయడం ఈ మ్యాచ్ లో విశేషం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీఎస్సీ పురుషుల T20 ర్యాంకింగ్ లో భారత్ మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని కరవశం చేసుకుంది. విశేషాలు మరొకసారి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్ కి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. జింబాబ్వేపై T20 చివరి మ్యాచ్ లో విజయం సాధించి భారత్ జట్టు సిరీస్ ను 3-0 గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 15 నిమిషాలు. శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు విందాం.

మంత్రి నారాయణ చొరవతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ కార్యక్రమం నేడు నిర్వహించనున్నారు. నెల్లూరులోని విఆర్సీ క్రీడా మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. 8, 9, 10 తరగతులు చదివే 7,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు.

ఎల్నినో ప్రభావం వల్ల జల సంరక్షణ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భూగర్భ జలశాఖ డీడీ శివప్రసాద్ తెలిపారు. పెరుగుతున్న ఎండలు, తగ్గుతున్న వర్షపాతం నేపథ్యంలో ఈ వివరాలు ఆయన వెల్లడించారు. గత జూన్ నెలలో 43.05 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా కేవలం 26.89 మిల్లీమీటర్లు నమోదైనట్టు చెప్పారు. 36 మండలాల్లో 27 చోట్ల 3 నుంచి 8 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు చేరుకున్నాయని, దుత్తులూరు, సీతారామపురం, మరిపాడు, మనుబోలు, విడవలూరు మండలాల్లో 10 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయిందన్నారు. జిల్లా వ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం 6.01 మీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించారు.

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవిఎస్ సూర్యనారాయణ రాజు, సభ్యురాలు కేజీ వెంకట పద్మలత ఈ నెల 28-29 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు నెల్లూరు చేరుకుని 3 నుంచి 5 గంటల వరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, స్కానింగ్ సెంటర్లు, బాలల గృహాలు, పరిశ్రమలు, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లు సందర్శిస్తారు. బుధవారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలతో సమావేశమై విరతులు స్వీకరిస్తారు.

విడవలూరు మండలంలోని వావిలలో మిక్సర్ కాలనీలో సిఐ దుర్గా ప్రసాద్ తన సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలు, వివిధ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

మనుబోళ్ళు ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవత మనుబోలమ్మ నాగర్పమ్మ గంగమ్మకు ఆదివారం అర్చకులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు అర్చనలు చేశారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

చేస్తున్నట్టు ఆర్ఐఓ శ్రీనివాసులరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న అంకురార్పణ, 28న ధ్వజారోహణం, 29న నందివాహన సేవ, 30న స్వామివారి కళ్యాణం, గజవాహనంపై గ్రామోత్సవం, 31న కొండ పారువేట, వచ్చే నెల 1న గ్రామ పారువేట, 2న తీర్థవాది, 3న ధ్వజారోహణం, వసంతోత్సవం, ఏకాంత సేవ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

సింహపురి సమాచార వినరు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:21. ఇప్పుడు విందాం స్వరార్చన.

0: ఇంతవరకు శ్రోతలు స్వరాచర విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 26 నిమిషాలు. ఇప్పుడు విద్దాం సింహపురి సినిమా చరిత్ర. ఈ అంశం గురించి ఈతకోట సుబ్బారావు గారి ప్రసంగం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రీ ఈతకోట సుబ్బారావు గారు మనకు అందించిన సింహపురి సినిమా వైభవం వారి మాటల్లోనే తెలుసుకుందాం.
2: నిన్న మొన్నటి కాలాలు రేపటి తరానికి ఒక చరిత్ర. అలాంటి చరిత్రే సినిమా చరిత్ర. దాదాపు నెల్లూరు చెందిన 100 ఏళ్ల చరిత్ర ఇది. సినిమా అంటేనే అనేక కళల సముదాయం. సినిమా అంటే ఒక సంస్కృతి, ఒక కళ, ఒక ప్రేరణ, అంతకు మించిన ఆలోచన, ఒక మార్గదర్శి, మానసిక వికాసం, వినోదం కూడా. అలాంటి సినిమా గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన నెల్లూరు సినిమా చరిత్ర తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన సమయం, సందర్భం కూడా ఉంది. ఎందుకంటే నెల్లూరు సినిమా చరిత్ర సరిగ్గా 100 ఏళ్ళు. ఈ 2024 సంవత్సరంలో నెల్లూరు సినిమా పరిశ్రమ శత వసంతాలు పూర్తి చేసుకుంది. సినిమా ప్రక్రియ ముందు కోలాటాలు, బుర్రకథలు, హరికథలు, ఒగ్గు కథలు, యక్షగానాలు, తోలుబొమ్మలాటల నుంచి చలువ పందిళ్ల కింద నాటకాలు ప్రదర్శించే స్థాయికు జానపద కళలు అలరించాయి. అలాగా తెలుగు తొలి మూకీ చిత్రంగా 1921 భీష్మ ప్రతిజ్ఞగా వచ్చింది. అదే సంవత్సరం నెల్లూరులో మొట్టమొదటిగా సినిమా హాలును ప్రారంభించారు. అది 1924 ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లీలామహల్ వీధిలో ఉన్న టెలిఫోన్ భవన్ ఉన్న స్థలంలో ఆ రోజు కృష్ణమహల్ పేరిట ఈ సినిమా హాలును నిర్మించారు. ఇది కూడా పెద్ద గాలి వానకు కూలిపోయింది. ఆ తర్వాత తిరిగి నిర్మించిన దాఖలాలైతే లేవు. కానీ దీనికంటే ముందు 1917-1918 ప్రాంతంలో సిద్ధారెడ్డి రామలింగారెడ్డి టౌన్ హాల్లో స్తంభాలు నిర్మించి, తెరలు దించి, బాల్కనీ ఏర్పాటు చేసి ప్రదర్శనలు కూడా నిర్వహించారు. తొలుత నాటకాలు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోని మూకీ సినిమాలు కొంతకాలం కూడా ఇక్కడ ప్రదర్శించారు. వీరు చేతితో తిప్పే ప్రొజెక్టును కూడా ఆ రోజుల్లోనే వాడారు. అందులో రేబాల సుబ్రహ్మరెడ్డి గారు కూడా పనిచేశారు. 1929 వినాయక సినిమా హాలు ప్రారంభమై నెల్లూరు సినీ ప్రేక్షక లోకానికి మరో ఆభరణంగా నిలిచింది. దేవాదాయ శాఖకు చెందిన ఈ భూమిని యతిరాజు రంగయ్య గారు 99 ఏళ్లు లీజుకు తీసుకుని నిర్మించారు. వీరి కుమారులలో ఒకరైన రామ్మూర్తి గారు అప్పట్లో బీఏ చదివిన సినిమా రంగం వైపు వచ్చారు. కోనేరుగా ఉన్న ఈ స్థలంలో దానిని పూడ్చివేసి వినాయక హాలును నిర్మించారు. ఇప్పటికీ నిలిచి నెల్లూరు సినీ అభిమానులకు కనువిందు చేస్తుంది ఈ సినిమా హాలు. జిల్లాలో తొలి టాకీ సినిమా హాలుగా కూడా ఒక చరిత్రగా ఇది నిలిచి ఉంది ఈ రోజు కూడా. అప్పట్లోనే అంటే 95 ఏళ్ల క్రితమే సెంచరీ ప్రొజెక్టర్ను, వెస్టర్న్ మాస్టర్ సౌండ్ సిస్టమ్ను కూడా ఇటలీ నుంచి దిగుమతి చేసుకుని ఒక నూతన వరవడికి, ఆధునికతకు శ్రీకారం కూడా చుట్టారు. ప్రేక్షకులకు మూకీ సినిమాల ద్వారా కొంత కళారుచులను కూడా అందించారు. ఈ సినిమా హాల్లోనే ప్రముఖ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మొదలు మోహన్ బాబు, రాజబాబు సినిమాలు కూడా 100 రోజులు జరుపుకున్నాయి. మరో 2 సినిమాలు 100 రోజుల పండుగలు కూడా ఇదే వినాయక హాల్లో జరుపుకున్నాయి. 1933 మరో నూతన థియేటర్ నెల్లూరు నగరంలో పురుడు పోసుకుంది. అదే కొత్త హాలు. మహమ్మదీయ కళాభిమాని, ఉదయగిరి ప్రాంతానికి చెందిన వారు ఈ సినిమా హాలు నిర్మించారు. కొత్తగా నిర్మించడం వలన న్యూ టాకీస్గా నామకరణం కూడా జరిగింది. టాకీలు నిర్మితమై ప్రదర్శన జరుగుతున్నదం వలన టాకీస్ అనే పేరు ఇక్కడ చివరన చేరుతూ వచ్చింది. 90 ఏళ్లుగా ఈ న్యూ టాకీస్ నడుస్తూ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

ఇక్కడ ఎన్నో సినిమాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. వేటగాడు 135 రోజులు ప్రదర్శించగా మానవుడు, దానవుడు, పాడి పంటలు, పండంటి కాపురం, మంచి మనసుకు మంచి రోజులు, శభాష్ రాముడు ఇలాంటి ఎన్నో సినిమాలు 100 రోజులు పూర్తి చేసుకున్న ఒక అద్భుతమైన సినిమా హాల్ ఆ రోజుల్లో ఈ న్యూ టాకీస్.

అలాగే మరో పురాతనమైన సినిమా హాలు వెంకటేశ్వర హాలు. రామలింగాపురం వందిన వద్ద ప్రస్తుతం ఉన్న జయభారత్ హాస్పిటల్ స్థలంలోనే ఈ థియేటర్ ఉండేది. అప్పట్లో రోజులు మారాయి. తోడికోడళ్లు, బట్టి ఇక్రమార్క, సీతారామ కళ్యాణం, గులేబి కావళి కథ లాంటి అనేక సినిమాలు 100 రోజులు ఆడాయి. అనేక సినిమాలు కూడా ఇక్కడ 2వ హాలుగా చివరి 10 రోజులు 2 వారాలు ఆడి 100 రోజులు కూడా పూర్తి చేసుకున్న హాలుగా దీనికి ఒక మంచి పేరు కూడా ఉంది. ఈ హాలులోనే రోజులు మారాయి అనే శతదినోత్సవ సినిమా పండుగ కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఏడుకలకు ఏఎన్ఆర్, జానకి, రేలంగి లాంటి సినీ ప్రముఖులందరూ నెల్లూరు రావడంతో సినిమా పండుగ వాతావరణం నెల్లూరు నగరంలో నెలకొంది. అలాగే సోనస్పేట, దీనికి మణి టాకీస్ అని చెప్పుకోవాలి. దీని గురించి చెప్పుకోవాలంటే టాకీల కాలంలో కట్టడం వలన దీనికి కూడా మణి టాకీస్గా పేరు నిలిచింది. ఆ తర్వాత కాలంలో చేతులు మారటం వలన ఇదే లక్ష్మీ టాకీస్గా పేరు మార్చారు. ప్రస్తుతం దీనిని నేలమట్టం చేసి కళ్యాణ మండపంగా అమల్లోకి వచ్చింది. ఈ సినిమా హాలు నగరంలో ఒకవైపు ఉన్నా మంచి సినిమాకు ఆదరణ తగ్గదని, తొలి దినాల్లో బందిపోటు సినిమా 100 రోజులు నడిచింది, ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్గా కూడా ఆ రోజుల్లో చెప్తారు. 100 రోజులు సినిమాలు మాత్రమే కాదు, ఆ తర్వాత కాలంలో 2 థియేటర్లు విడుదలయ్యే కాలం రావడంతో అనేక చిత్రాలు ఇక్కడ మొదటి రోజు రిలీజ్గా కూడా విడుదలవుతూ వచ్చాయి. తొలి వారం రోజులు అలా ఆడుతూ కూడా ప్రజల్లో విజయలక్ష్మి టాకీస్ గొప్పగా నిలిచింది. హాలు రద్దీల వలన 100 రోజులు పూర్తి చేసేందుకు కొన్ని చోట్ల ఇల్లు కాకపోతే చివరి వారం 10 రోజులు కూడా ఈ హాల్లోనే శతదినోత్సవాలు కూడా జరుపుకున్న హాలుగా విజయలక్ష్మికి ఒక మంచి గుర్తింపు ఉంది. అలాగే ఏసీ సెంటర్లోని శేషమహల్ గురించి చెప్పాలంటే అప్పట్లో నగరం నడిబుడ్డున ఉంటూ రావటం, ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. తొలుత ఇది యూబీ బస్సుల కార్ఖానాగా ఉండేది. ఆ తర్వాత కాలంలో ఆనం శేషారెడ్డి శేషమహల్ కట్టారు. ఆ తర్వాతనే ఆనం రంగారెడ్డి దీని ముందు స్థలం కొనుగోలు చేసి రంగమహల్ నిర్మాణం జరిపారు. రంగమహల్ తర్వాత కాలంలో ఆధునీకరణ చేసి అర్చనగా ప్రజలకు చేరువ చేశారు. రంగమహల్ కొట్టివేసి నేలమట్టం చేశారు. శేషమహల్ మాత్రం నేలమట్టం చేయకపోయినా ప్రస్తుతం శిథిలమై కనిపిస్తూ ఉంది. రంగమహల్లో తొలి సినిమా చిత్తూరు నాగయ్య గారి భక్త పోతనైతే అదే అర్చనగా రూపాంతరం చెందిరాక సింహాసనంగా తొలి సినిమా అయింది. కొత్త హాల్ పక్కన సోమిరెడ్డి కుటుంబీకులు నిర్మించిన శ్రీనివాస్ ఒక వెలుగు వెలికి నేలమట్టం అయ్యింది. ప్రస్తుతం షాపింగ్ మాల్లో నిర్మాణం జరుపుకుంటూ ఉంది. సినీ నటులు పహిల్వాన్, నెల్లూరు కాంతారావు సోదరులు నిర్మించిన కనమహల్ ఒక గొప్ప చరిత్ర సృష్టించింది మన నెల్లూరు నగరంలో. దీని ప్రారంభోత్సవానికి ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు స్వయంగా విచ్చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎవరి సినిమాలు ఇక్కడ విడుదలైనా పోలీస్ పహారా అవసరం లేని క్రమశిక్షణ ఈ హాలు సొంతం. ఒక్క టికెట్ కూడా బ్లాక్ లో అమ్మని హాల్ ఇదొక్కటే అంటారు. ఎలాంటి గొడవలు, అవాంఛనీయమైనవి, పోకిరి చేష్టలకు, ఆకతాయి గొడవలకి తావులేని ఒక క్రమశిక్షణ కలిగిన హాలుగా ఒక నెల్లూరు నగరంలోనే కాదు, ఇది రాష్ట్రంలో కూడా ఒక గుర్తింపు పొందిన సినిమా హాలు కనామహల్. కానీ ప్రస్తుతం అది నేలమట్టం అయ్యింది. ఇక్కడ కొన్ని అద్దెలకు వ్యాపార సమస్యలకు ఇచ్చి ఉన్నారు. ఇది అలా ఉంటే 1962 అక్టోబర్ 8వ తేదీ రాష్ట్రంలో గర్వించదగ్గ పరిణామం నెల్లూరు జిల్లాలో జరిగింది. అదే నెల్లూరు నగరానికి, నెల్లూరు జిల్లాకు ఆభరణంగా నిలిచిన శ్రీరామ్ ఏసీ థియేటర్ అప్పుడే ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలి ఫుల్ ఏసీ థియేటర్ ఇదొకటే. హాలులో సీట్ల నిర్మాణంలో కూడా ఒక నూతన పద్ధతిని తీసుకువచ్చారు. అప్పట్లో రాష్ట్ర జల విద్యుత్ మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు, రెవెన్యూ మంత్రి ఎన్ రామచంద్రారెడ్డి గారు దీనిని ప్రారంభోత్సవం చేశారు. ఇదే శ్రీరామ్ థియేటర్ని మాగుంట కుటుంబీకులు కొనుగోలు చేసి రీమోడల్ చేసి 1981 జనవరి 14న ప్రారంభోత్సవం చేశారు. ఇందులో ప్రారంభోత్సవ థియేటర్గా సినిమాగా కూడా ప్రేమ సింహాసనం ఆడింది. ఇక్కడ చెప్పుకోవాలంటే ప్రస్తుతానికి ఈ థియేటర్ కూడా మూసివేసి కళ్యాణ మండపంగా

జరుగుతూ ఉంది ప్రస్తుతం. కానీ ఈ సినిమా హాల్ గురించి ఒక గొప్ప చారిత్రకమైన అంశం ఈ రోజు కూడా ప్రజల్లో నానుతూ ఉంది. ఎందుకనంటే ఇక్కడ లవకుశ ఆడినంత కాలం ఈ ప్రాంతం ఒక తిరణాలుగా ఉండేది, ఒక పెద్ద రద్దీ సెంటర్ గా ఉండేది. ఎందుకంటే లవకుశ ఆ రోజుల్లో ఎలాంటి ప్రజాభిమానం పొందింది అనేది మనకందరికీ తెలుసు. ఈ సినిమా కోసం నెల్లూరు నగరంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా బండ్లలోను గుర్రాల బండ్లలోను ఒంటెద్దు బండ్లలోను రావటం, దీనికి టిక్కెట్ల కోసం రోజులు తరబడి ఉండటంలో రంగనాయకులపేట, దాని ఎదురు ఉన్న గోపురం వీధి, సంతపేట వరకు కూడా ఎద్దుల బండ్లతోనూ రద్దీగా ఉండేదని కూడా ఒక విషయంగా చెప్పుకుంటారు. అలాగే నగరానికి తూర్పు వైపు రైలు పట్టాలకు ఆవలి వైపు నిర్మాణం జరుపుకున్న సినిమా హాల్ విజయమహల్. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో అప్పట్లో ఈ సినిమా హాల్ నిర్మాణం వలన ఈ సెంటర్కి విజయమహల్ సెంటర్ అని కూడా పేరుంది. అంతేకాకుండా విజయమహల్ గేట్ కూడా ఈ పేరు వల్లనే రైల్వే గేటు కూడా వచ్చింది. ఈ పేరుతోనే వంజారి రోహిణి అనే రచయిత్రి కథలు రాసి ఒక కథా సంపుటిని కూడా విజయమహల్ సెంటర్ పేరుతో వెలువరించారు. అంత ప్రాధాన్యత గలదే ఈ విజయమహల్ సెంటరు. కేవలం విజయమహల్ సినిమా వలన వచ్చిన పేరు ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది. ఊరికి దూరమైన 1971లోని శ్రీకృష్ణ సత్య, తోడు, నీడ, ఈరాభిమన్యు లాంటి అనేక సినిమాలు 100 రోజులు ఆడాయి.

ఇక నెల్లూరు నడిబొడ్డున రాధామాధవ్ జంట సినిమా హాళ్లు ప్రారంభోత్సవానికి అక్కినే నాగేశ్వరరావు స్వయంగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ మాట్లాడుతూ, రాధామాధవ్ అంటే పక్క పక్కనే ఉంటారనుకున్నాను, రాధ పైన మాధవ్ ఉన్నాడంటూ చెల విసిరారు. ఇప్పటికీ ఆ చులక్తి ప్రజల మధ్యన, సినిమా అభిమానుల మధ్య వినిపిస్తూనే ఉంటుంది నగరంలో. ఆ తర్వాత కాలంలో ఇందులో గోపిక మినీ థియేటర్ను కూడా నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ మూడు సినిమా హాళ్లు కూడా నేలమట్టమయ్యి భారీ నిర్మాణాలుగా, షాపింగ్ మాల్స్గా మారుతూ ఉన్నాయి. ఆచార్య వీధిలో అంటే ప్రస్తుతం ఉన్న లీలామహల్ వీధి చివరిలో అనిత సినిమా హాలు బాగానే ఆడుతూ ఉండింది. అది కూడా నెల్లూరు రంగులో ఒక మంచి సినిమా హాల్గా నిలిచి ఉన్నా ప్రస్తుతం అక్కడ కోచింగ్ సెంటర్ని నడుపుతూ ఉన్నారు. ఇకపోతే మాగుంట సోదరులు అత్యంత ఆధునికంగా కృష్ణ, కావేరి, కళ్యాణి అనే థియేటర్లు నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ లాంటి ఏ మహేమీలు ఆ రోజులో వచ్చారు నెల్లూరు నగరానికి. ప్రస్తుతం వీటి స్థానంలో ఎస్ సిరీస్లోని అనేక సినిమా హాళ్లు నడుస్తున్నాయి. అలాగే సుందరమహలు, కామాక్షి, వెంకటరమణ అనేక సినిమాలు నిర్మాణం జరుపుకున్నాయి. ఈ ప్రస్తుతం మల్టీ కాంప్లెక్స్లుగా రూపాంతరం చెంది ప్రేక్షకులకు అందుబాటులోనే ఉన్నాయి. ఎంజీ మాల్లో కూడా మల్టీ కాంప్లెక్స్ థియేటర్లు అత్యంత ఆధునిక పోకడలతో ముందుకు వచ్చి ఉన్నాయి. ఇక లీలామహల్ను పొన్నలూరి బ్రదర్స్ వాణిమహల్గా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ పొన్నలూరి బ్రదర్స్ సినీ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో ఎన్టీఆర్తో కాడెద్దులు ఎకరం నేల సినిమా తీస్తే అది ఘోరంగా విఫలమైంది. విజయవాడ లీలామహల్ వారికి లీజుకి ఇస్తే వారు వాణిమహల్ని లీలామహల్గా పేరు మార్చి కేవలం హిందీ, ఇంగ్లీషు సినిమాలకు మాత్రమే అనుమతిస్తూ ప్రదర్శిస్తూ వచ్చారు. ఆ తర్వాత మాగుంట వారు తీసుకుని ఏసీ థియేటర్గా మార్చారు. ప్రస్తుతం అంటే ఈ 2024 ఆగస్టులోనే ఆ లీలామహల్ను కూడా నేలమట్టం చేశారు. ఇక లీలామహల్ విషయాలు చెప్పుకోవాలంటే, ఇక్కడ తరుణ్ నటించిన నువ్వే కావాలి సినిమాలు ఏకంగా 234 రోజులు ఆడటం ఒక రికార్డు, ఒక ప్రత్యేకత. అలాగే నెల్లూరు జిల్లాలో 100 రోజులు ఆడిన సినిమా ఒకటే ఒకటి అయితే అది లీలామహల్లో ఆడింది, షోలే. మనకందరూ తెలిసిన ఒక విజయవంతమైన హిందీ సినిమా షోలే 100 రోజులు ఇక్కడ ఆడింది. దానికి ముందుగా సంగం అనే ఒక హిందీ సినిమా కూడా 83 రోజులు ఆడి ఇది కూడా ఒక రికార్డు సృష్టించింది ఇదే లీలామహల్లో. ఇక సినిమా హాళ్ళ తర్వాత ఇక్కడున్న విశేషాలు గొప్పవి చెప్పుకోవాలి అంటే, నిజంగా ఉభయ తెలుగు రాష్ట్రాల కాలం నుంచి కూడా ఒక్క హైదరాబాదు తర్వాత అంత విశాలంగానూ, అందంగా కానీ, మంచి సౌకర్యాలతో, ఆధునికత నిండి ఉండిన సినిమా హాళ్ళు ఉండేది ఒక్క నెల్లూరు నగరమే అని మాత్రం అందరూ గుర్తించిన ఒక చరిత్ర చెప్పవచ్చు. అలాగే సినిమా విడుదలైతే నెల్లూరు టాక్ మీదే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది కూడా ఇప్పటికీ

కొన్నాళ్ల నుంచి ఇప్పటికీ వినిపిస్తున్న ఒక నానుడి. ఇది నానుడిగా మాత్రమే కాదు, వాస్తవం కూడా. ఎందుకంటే ఇక్కడ సినిమాలు విడుదలైనప్పుడు తాతయ్య ప్రకాశరావు దగ్గర నుంచి పెద్ద పెద్దలు అందరూ కూడా నెల్లూరు సినిమా టాక్ కోసం సినిమా హాళ్లలో కూర్చొని ప్రజల స్పందన, అభిమానుల స్పందన చూసి వెళ్లేవాళ్ళు. ఇక్కడ మంచి టాక్ వస్తే రాష్ట్రమంతా కూడా సినిమా విడుదలవుతుంది, సినిమా మంచి పేరు సంపాదిస్తుంది అనే ఒక నమ్మకం నెల్లూరు టాక్ మీద ఆధారపడింది. అలాగే మూడోది చెప్పాలంటే కట్అవుట్ సంస్కృతి కూడా నెల్లూరులోనే అందరికి ఆదర్శం. ఎందుకంటే ఇక్కడ అభిమానులు ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ కట్అవుట్ సంస్కృతి కూడా మొదటి నుంచి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కినేని నందమూరి కుటుంబీకులైన వారిరువురు కట్అవుట్ పోటాపోటీగా పెట్టారు. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఒక పెద్ద కట్అవుట్ అంటే రైతు కుటుంబానికి 120 అడుగులు కట్అవుట్ పెట్టిన చరిత్ర నెల్లూరు వారిది. ఇదే రాష్ట్రంలోని ఒక రికార్డుగా చెప్తారు. దీన్ని కూడా కనకమహల్లో ఏర్పాటు చేశారు.

అలా ఇక నెల్లూరు సినిమాలకి ప్రదర్శనలకి మాత్రమే కాకుండా షూటింగ్లకు కూడా అత్యంత ప్రాధాన్యత కలది అనే దానికి ఈ రోజు నుంచి వాడు తొలి రోజుల నుంచి కూడా అంటే కన్నతల్లి అంతకుముందు ఉన్న సినిమాల నుంచి కూడా ఇక్కడ షూటింగ్లు జరుగుతూ ఉండేవి. అలా షూటింగ్లు చూసుకుంటా వస్తే దాదాపు 100 సినిమాలకు పైన ఇక్కడ షూటింగ్లు జరిగాయి. ఎందుకనంటే మద్రాసుకి అతి సమీపంలో ఉండటం, అంటే కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ఇక్కడ బీచ్, సోమశిల ప్రాజెక్టు, గూడులు ఇలాంటి అనేక వసతులు ఉండటం వలన ఇక్కడ కన్నతల్లి, మనిషి రోడ్డున పడ్డాడు, తాయారమ్మ బంగారయ్య, కామాక్షమ్మ వైభవం, యమగోళ, చిన్నారి స్నేహం, కర్తవ్యం, మనుషులంతా ఒకటే, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఛత్రపతి, వజ్రాయుధం, మనుషుల మారాల నుంచి నిన్నటి కల్కి సినిమా వరకు కూడా ఇక్కడ సినిమాలు, దాదాపు 100 సినిమాలు ఇక్కడ ప్రదర్శనలు షూటింగ్లు జరిపాయి. బీచ్లు, వరి పొలాలు, సాగర తీరం, సోమశిల ప్రాజెక్టు, పల్లె వాతావరణం, నగరము ఇలాంటి అనేక సహజ సిద్ధమైన వనరులే నెల్లూరుకి అదనపు ఆకర్షణగా నిలబడి ఇక్కడ షూటింగ్లకు కూడా ప్రధాన కారణంగా నిలిచింది. అలాగే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణ, విజయశాంతి, ప్రభాస్ లాంటి సినిమా నటులందరూ కూడా నెల్లూరుకి షూటింగ్ల కోసం వచ్చిన స్థావరం కూడా నెల్లూరు. ఇంకొక విషయం చెప్పాలంటే నెల్లూరు నుంచి ఎంతమంది ప్రముఖులు ఉన్నారు అంటే కూడా తొలినాళ్ళ నుంచి కూడా, అంటే 1921లోనే టాకీ సినిమా రంగం పోయి ప్రవేశిస్తే 1925లోనే అంటే తొలినాళ్ళ నుంచే చిత్రరంగంలోకి ప్రవేశించిన వ్యక్తి వైవీరావు. వైవీరావు అనే పొడియక్షరాలు ప్రసిద్ధిగెక్కిన వీరు మన నెల్లూరు నగరానికి చెందిన ఎర్రగుటిపాటి వరదారావు అని మనం చెప్పుకోవచ్చు. వీరే సినీ భీష్ముడిగా కూడా అభివర్ణించవచ్చు. వీరి కుమార్తె ప్రముఖ సినీ నటి లక్ష్మి గారు. అలాంటి స్థావరం మన నెల్లూరు. ఆ రోజు నుంచి చూస్తే సినిమా రంగంలో సాంకేతికంగా అంటే తెర మీద, తెర వెనుక కూడా అనేక సాంకేతిక రంగాలలో కూడా మన నెల్లూరు వారు ఉన్నారు. దానికి బీదం వేసింది మన వైవీ రావణ్ గారు చెప్పచ్చు. అలాగే రాజనాల, నాగభూషణం, రమణారెడ్డి, వాణిశ్రీ, ఫటాఫట్ జయలక్ష్మి, లక్ష్మీ, కోడి రామకృష్ణ, ఎంఎస్ రెడ్డి, ఏ కోదండరామిరెడ్డి, సంగీతం శ్రీనివాసరావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి చంద్రశేఖర్ రెడ్డి, ఏఎం రత్నం, వెన్నెలకంటి, తిక్కవరపు సుబ్రహ్మరెడ్డి, ఇలా చెప్పుకుంటే పోతే ఈరోజు కూడా 100 మంది పైగా తెర మీద, తెర ఇనుక ఉన్న మన నెల్లూరు ప్రముఖులు ఉన్నారు, అలరిచ్చారు, ఇప్పటికీ అలరిస్తూ ఉన్నారు. అలాంటి ప్రతిభ గల మన నెల్లూరు నగరం కూడా సినిమా పరిశ్రమలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. ఇక శతదినోత్సవాలు జరుపుకోవటం కూడా నెల్లూరులో దాదాపు 278 సినిమాలు నెల్లూరు నగరంలో శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇందులో అత్యధికంగా ఎన్టీఆర్ సినిమాలు 62 సినిమాలు 100 రోజులు ఆడితే, ఏఎన్ఆర్ 52 సినిమాలు, శోభనబాబు 5, కృష్ణ 3, బాలకృష్ణ 6, చిరంజీవి 19, వెంకటేష్ 13, రాజబాబు, రంగనాథు, చెల్లమ్మ, సోమయాజులు, తరుణ్, ఇలా ప్రతి ఒక్కరి సినిమాలు కూడా నెల్లూరులో మంచి సినిమా అంటే ఆదరించేవాళ్ళు, 100 రోజులు నడిపించేవాళ్ళు, ప్రేక్షకులు అలా ప్రేమగాను ఆదరించేవారు. అలాంటి సినిమా పరిశ్రమకి ఈ రోజు కూడా నెల్లూరు జిల్లా ఎన్నుదన్నుగా ఉండి పరిశ్రమను కాపాడుతుంది, ఆదరిస్తుంది. అలాంటి గొప్ప చరిత్ర ఈ రోజుకు సరిగ్గా అంటే 2024 100 ఏళ్ళు పూర్తి చేసుకోవటం కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దాదాపు ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకు కూడా నెల్లూరు ప్రముఖుల సినిమా రంగంలో అనేక రంగాలలో

0: ఇంతవరకు శ్రోతలు సింహపురి సినిమా చరిత్ర ఈ అంశం గురించి ఇతగొట్ట సుబ్బారావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం కవితా గానం, రచన మరియు సమర్పణ పి నాగేశ్వరరావు గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నా కవిత శీర్షిక వింటారు. చదివిన వారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పార్లపల్లి నాగేశ్వరమ్మ. వీరు గాయత్రి పరివార్ శక్తి మహిళా అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయురాలుగా నెల్లూరు కార్పొరేషన్ నుండి 4 సార్లు అవార్డులు, మహిళా దినోత్సవం సందర్భంగా అనేక స్వచ్ఛంద సంస్థల నుండి పలుమార్లు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. మరియు 25 దీర్ఘ కవితలు, 200 నాణీలు, 10 కథలు, 25 సప్తపదులు, 10 ఆర్టికల్స్ రచించారు.
2: అందరికీ నమస్కారం. నా కవితా శీర్షిక అమ్మ. అమ్మ శాంతానికి ప్రతిరూపం, ఆమె సహనానికి ఇవ్వలేము నిర్వచనం. శాంతానికి ప్రతిరూపం, ఆమె సహనానికి ఇవ్వలేము నిర్వచనం. మౌన భాషల మణిహారం, పరివారమే ఆమె ప్రపంచం. ఆమె అంతరంగం, భావావేశాల సమాహారం. కలిమిలేములో తొణకని ఆమె ఆత్మవిశ్వాసం. కుటుంబ ఆకలి తీర్చుటే ఆమె ప్రథమ కర్తవ్యం. ఆమె సొంత అవసరాలకు ఇవ్వదు ఎలాంటి ప్రాధాన్యం. నైతిక విలువలు నేర్పడుటలో రాజీపడని నైజం. ఆశించదు ఇంటెడు చాకరీకి ప్రతిఫలం. ఆమెకు పుట్టడం మా పూర్వజన్మ సుకృతం. దేవత అంటే అన్నారు అష్టలక్ష్మి సమూహం, కానీ ప్రతి అమ్మ అందుకు నిలువెత్తు సాక్షాత్కారం. అమ్మతనమే ప్రకృతి ఇచ్చిన బహుమానం. అవనిలో ఉందా అమ్మ గుణానికి కొలమానం. అందుకే ప్రతి అమ్మకు శతకోటి నమస్కారం. నా కవితా శీర్షిక ప్రకృతి ప్రేరణ. రచన పార్లపల్లి నాగేశ్వరమ్మ. ఈ సూర్యోదయపు వేళ నాలో కవితా సృజన సుమధుర లీల. రమ్యమైన బాలభానుని కిరణాలు మేలు కొలుపును నా మది అంతరంగాలు. కిలకిలమనే పక్షుల కలకల రావాలు నాకే వేశాయి సాహిత్యపు సవాళ్ళు. జలజల పారే సెలయేటి సవ్వడులు నాలో నింపాయి అనుభూతుల అలజడులు. కమ్మనైన కోకిల గానం నాలో అంతర్ముఖ పద సంకీర్తనం. కరిమబ్బులు కమ్మిన మేఘం పెంచాయి నా ఆలోచనల్లో వేగం. నదీ తీరంలో ఎగసిపడే అలలు మెల్లిమెల్లిగా దూరం చేశాయి నా కలతలు. బోసి నవ్వుల పసిపాప ముద్దుగా పలికే పదాలు కవి వర్ణనకు అవసరం లేని అద్భుత శ్రావ్యాలు. బోసి నవ్వుల పసిపాప ముద్దుగా పలికే పదాలు కవి వర్ణనకు అవసరం లేని అద్భుత శ్రావ్యాలు. ఆశ ఆసక్తి కలిగిన ఈ కవి హృదయపు సాహిత్య తృష్ణకు లేదు సమాప్తి. తప్పులుంటే క్షమించమని విజ్ఞప్తి. నా కవితా శీర్షిక నెల్లూరు నీకు సాటి ఎవ్వరు. రచన పార్లపల్లి నాగేశ్వరమ్మ. కళలతో, కళాకారులతో, కళా పోషకులతో, విమర్శకులతో, సిరులతో, శ్రీమంతులతో అలరారుచున్న ఊరు మా నెల్లూరు. పెన్నమ్మ పరవళ్ళ సందళ్ళు నెల్లూరి ముంగిట కల్లాపి నీళ్లు. పెన్నమ్మ పరవళ్ళ సందళ్ళు నెల్లూరి ముంగిట కల్లాపి నీళ్లు. మొల్ల కలముతో, మొలగలుకుల బువ్వతో పులకించిన పావన ఊరు మా నెల్లూరు. మొల్ల కలముతో, మొలగలుకుల బువ్వతో పులకించిన పావన ఊరు మా ఊరు. రంగనాయకుని దివ్యసైనం భక్తజనులకు నయనానందకరం. రంగనాయకుని దివ్యసైనం భక్తజనులకు నయనానందకరం. తిక్కన సృజనతో మహాభారతం అయింది అద్భుత కావ్యం. తిక్కన సృజనతో మహాభారతం అయింది అద్భుత కావ్యం. సోమశిలా స్వర్ణముఖి ఆనకట్టలు వ్యవసాయానికి ఆయువు పట్టులు.

సోమశిల స్వర్ణముఖి ఆనకట్టలు వ్యవసాయానికి ఆయువు పట్టులు. మన మొలగొలుకుల ధాన్యాగారం దేశ ఆకలి తీర్చు అమృత భాండం. మన మొలగొలుకుల ధాన్యాగారం దేశ ఆకలిని తీర్చు అమృత భాండం. అతివల హుందాతనానికి ప్రతీకలు పాటూరు వెంకటగిరి చేనేతలు. అతివల హుందాతనానికి ప్రతీకలు పాటూరు వెంకటగిరి చేనేతలు. భోజన ప్రియుల మనసు గెలుచు మన నెల్లూరి చేపల పులుసు. భోజన ప్రియుల మనసు గెలుచు మన నెల్లూరి చేపల పులుసు. విందు భోజనాలకు పెట్టింది పేరు అమరావతి రుచులకు సాటి ఎవరు. విందు భోజనాలకు పెట్టింది పేరు అమరావతి రుచులకు సాటి ఎవరు. ఉద్యమాల నిప్పు రవ్వ మన దూబగుంట రోసెవ్వ. ఉద్యమాల నిప్పు రవ్వ మన దూబగుంట రోసెవ్వ. మహిళా సాధికారతకు దేవాలయం. మహిళా సాధికారతకు దేవాలయం దొడ్లావారి దాతృత్వపు విద్యాలయం. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆద్యుడు, ఆత్మగౌరవానికి పూజ్యుడు. విలువల రాజకీయాలకు సరికొత్త భాష్యం వెంకయ్య నాయుడు గారి మహోన్నత వ్యక్తిత్వం. విలువల రాజకీయాలకు సరికొత్త భాష్యం వెంకయ్య నాయుడు గారి మహోన్నత వ్యక్తిత్వం. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం విశ్వమంత ఎగిరే నెల్లూరు కీర్తి పతాకం. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం విశ్వమంత ఎగిరే నెల్లూరు కీర్తి పతాకం. పులికాట్ సరస్సు అది విదేశీ విహంగాల ఆతిథ్యపు ఒయాసిస్సు. పులికాట్ సరస్సు అది విదేశీ విహంగాల ఆతిథ్యపు ఒయాసిస్సు. పుచ్చలపల్లి వారి ఔన్నత్యం ప్రతి పేదవాడికి అందుబాటులో వైద్యం. కళాభినేత్రి వాణిశ్రీ ప్రేమ నగరికి పట్టపు రాణి, సినీ జగత్తుకు వలుపుల వేణి. రమణారెడ్డి గారి నటనలోని హాస్యరసం రసరమ్యం సినిమా ఆద్యంతం. రాజనాల వికటాటహాసం రక్తి కట్టే ప్రతి సన్నివేశం. మన నెల్లూరు స్వర్ణాల చెరువు మత సామరస్యానికి నెలవు. బెజవాడ నేదురుమల్లిల గెలుపు రాష్ట్ర రాజకీయాలలో గొప్ప మలుపు. ఆత్రేయ ఆలోచనా తరంగం బాలుగారి అమృత స్వరం ప్రపంచానికి నెల్లూరు ఇచ్చిన దివ్యవరం. ఉత్తమ విలువల పరిరక్షణకు ప్రతీక సృజనా సాహిత్య వేదిక. నారాయణ విద్యాలయాలు నిజంగా విద్యార్థులను చేరిస్తాయి ఉన్నత శిఖరాలు. ఆధ్యాత్మిక శోభకు ఆత్మీయతకు పెట్టింది పేరు మా నెల్లూరు. మా నెల్లూరుకి సాటి ఎవ్వరూ లేరు. నా కవితా శీర్షిక రూపాయే దేవుడా. రచన పార్లపల్లి నాగేశ్వరమ్మ. ధనమూలం ఇదం జగత్. రూపాయి నీతో ఉంటేనే ఆడంబరము. రూపాయి నిర్దేశించును మనిషి గమనము. రూపాయి నీలో నింపును ఆత్మస్థైర్యము. రూపాయే పెంచును సమాజంలో నీ గౌరవము. రూపాయే నీ అంతస్తుకు కొలమానము. రూపాయితో బలపడును నీ బంధము. రూపాయి ఉంటే అవుతారు అందరూ నీ చుట్టము. రూపాయితో పెరుగును ప్రపంచంలో నీ పరపతి. రూపాయే నిర్ధారించును సమాజంలో నీ స్థితి గతి. కానీ ధనం కన్నా గుణం మిన్న. మనిషి ఆలోచనలు రూపాయి చుట్టే నిరంతరము. బానిస అయ్యావో అది చేసుకొనును నిన్ను వశము. రూపాయితో కొనగలవు భౌతిక వస్తువు. కానీ కొనగలిగిన వానికి తక్కువ ఆయువు. రూపాయితో కొనగలిగినవి దాదాపు అస్థిరములు.

0: కాలేవు అవి ఎన్నటికీ శాశ్వతములు, కాలేవు అవి ఎన్నటికీ శాశ్వతములు, అత్యాశకపోతే అన్నీ అనర్థములు. చివరకు రూపాయి నీ దగ్గర ఉంటే నీవే ధనవంతుడవు, పంచితే పేదలకు అవుతావు నీవే భగవంతుడవు. రూపాయి నీ దగ్గర ఉంటే నీవే ధనవంతుడవు, పంచితే పేదలకు అవుతావు నీవే భగవంతుడవు. నా కవితా శీర్షిక ప్రజాస్వామ్యం ప్రజలదే రాజ్యం. రచన పార్లపల్లి నాగేశ్వరమ్మ. పరతంత్రపు నిరంకుశం ఊపిరి పోసుకుంది ఉద్యమం, పరతంత్రపు నిరంకుశం ఊపిరి పోసుకుంది ఉద్యమం. తెల్లదొరల నిష్క్రమణం పారిపోయే దాస శృంఖలం, తెల్లదొరల నిష్క్రమణం పారిపోయే దాస శృంఖలం. స్వాతంత్రమే సంబరం చేసుకోవాలి సార్థకం, సంబరం నుండే పుట్టాయి సంస్కరణలు, సంబరం నుండే పుట్టాయి సంస్కరణలు, అవే దేశ పరిపాలన విధి విధానాలు. ప్రజల కొరకు ఏర్పడిందే ప్రజాస్వామ్యం, ప్రజల కొరకు ఏర్పడిందే ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉక్కు కవచం, సామాజిక భద్రతకు కొలమానం. ఓటు ప్రజాస్వామ్య నిశ్శబ్దపు విప్లవం, ఓటు ప్రజాస్వామ్య నిశ్శబ్దపు విప్లవం. ఓటే సాధారణ పౌరుని రాజును చేసే ఆయుధం. మన పాలకుని మనమే ఎన్నుకోవడం ప్రజాస్వామ్యంలోనే సాధ్యం. ఎప్పటికీ కాబోమోకు ప్రలోభాలకు దాసోహం, ఎప్పటికీ కాబోకుమా ప్రలోభాలకి దాసోహం. అమ్ముడు పోతే భవితవ్యం కడు దయనీయం, అమ్ముడు పోతే భవితవ్యం కడు దయనీయం. కులం మతం అంటూ చీర్చేవాడికి ఉండాలి దూరం, వారసత్వ రాజకీయాలను చెయ్యాలి సజీవ దహనం. కులం మతం అంటూ చీల్చేవాడికి ఉండాలి దూరం, వారసత్వ రాజకీయాలకు చెయ్యాలి సజీవ దహనం. అవినీతి నాయకుడిని ఓటుతో చెయ్యాలి బహిష్కారం. ఆర్థిక అసమానతలే దేశ ప్రగతికి అవరోధాలు, ఆర్థిక అసమానతలే దేశ ప్రగతికి అవరోధాలు. సామ్యవాద విధి విధానాలే దేశ పురోగమనాలు, సామ్యవాద విధి విధానాలే దేశ పురోగమనాలు. అంటరానితనం అవ్వాలి ఆమడ దూరం, అంటరానితనం అవ్వాలి ఆమడ దూరం. పారద్రోలాలి దేశపు పేదరికం, పారద్రోలాలి దేశపు పేదరికం. ప్రజలందరికీ అందాలి ఎప్పుడూ సమన్యాయం, అప్పుడే అవుతుంది మన ప్రజాస్వామ్యం నిజంగా, నిజంగా ప్రజలదే రాజ్యం.
1: పిఎం జై. అబ్ గరీబోకి జై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఇంతవరకు శ్రోతలు కవితాగానం విన్నారు. ఇది ఇవాళ శుభోదయం సింహపురి కార్యక్రమం. మరి స్టూడియోలో సమయం కూడా 8 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

0: connecting, calling her an inspiration and wishing her continued success. India added two more silver medals in weightlifting. Charambam Rishikanta Singh finished second and bagged silver medal in the men's 60 kg event with a total lift of 264 kilograms. He equaled the Commonwealth Games record in the snatch with 121 kilograms before lifting 143 kilograms in the clean and jerk. Raja Muthupandi claimed silver in the men's 65 kg category with a combined lift of 286 kilograms, comprising 126 kilograms in the snatch and 160 kilograms in the clean and jerk. Malaysia's Muhammad Azneel bin Bidin took the gold with a games record total of 299 kilograms. India also made progress in boxing. Jadumani Singh advanced to the men's 55 kg quarterfinals after defeating Pakistan's Sumama Rehman, while Preeti Pawar moved into the women's 54 kg quarterfinals with a victory over Malawi's Deborah Matenji. India's medal tally now stands at 4 with 1 gold, 2 silver and 1 bronze. Para powerlifter Chandu Kumar had opened the country's account with a bronze medal in the men's heavyweight event on the opening day of competition. Esika, Akashwani News, Delhi.
1: In men's cricket, India defeated host Zimbabwe by 35 runs in the third and final T20 international to clean sweep the series 3-0 in Harare yesterday. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
2: Thank you, Anuja. All the dailies talk about the constitution of a high-powered multidisciplinary committee to revamp the National Testing Agency. Hindustan Times headline says, PM unveils Nilekani-led panel for exam reforms. Lauding the Kargil heroes, Prime Minister Modi hails defense, sports and space feats of our country in his Mann Ki Baat program. Prime Minister also highlighted the culture of Olympiads and hackathons steadily growing in India, making him immensely proud, cites the Asian Age. Government issues advisory for seafarers amid rising Black Sea attacks after five national skill, reports the Statesman. Financial Express reports solar, wind, power generation jumps over 25%. As per the data shared by Adoption Authority CARA, 5,000 adoptions made last year, highest in a decade. UNESCO adds France's D-Day landing beaches, Greece's Mount Olympus to heritage list, reports the Indian Express. Ladakh gets first school for children with special needs, writes the Tribune. And finally, making it a golden day for India, Mirabai Chanu completes hat-trick of goals at CWG is a front-page headline in the Pioneer. And with that, it's back to you, Anuja.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Government to introduce Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 in Lok Sabha today. Parliamentary Affairs Minister Kiran Rijiju urges all MPs to participate in discussion on exam reform bill. Prime Minister Narendra Modi announces formation of High Power Task Force led by technology expert Nandan Nilekani. Prime Minister urges young people to strengthen their connection with India's border villages, describes developed villages as foundation of Viksit Bharat. IMD forecasts very heavy rainfall in Odisha and Chhattisgarh today. And India's weightlifting queen Mirabai Chanu wins third successive Commonwealth Games gold medal in women's 48 kg category. Rishikant Singh bagged silver in men's 60 kg class. And with that, we end the morning news. Have a nice day.
3: Akasavani Chittur Jilla Samachara Lekha Vintaru Rajana Sri V.R. Vijay Bhaskar Rao.
4: ఉపములోపల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజనుల చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి, జలధార జలహారతి కార్యక్రమం పనులను వేగంగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. చిత్తూరు జిల్లా కుప్పం తనకు కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదని, తన భావోద్వేగంతో ముడిపడిన ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణకుప్పం విజన్ 2029 లక్ష్యాల సాధన కోసం 3 రోజుల పాటు కుప్పంలోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. గుడిపల్లి మండలం పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పంలో 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులతో 27 పరిశ్రమల ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా సుమారు 39,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందని తెలిపారు.

0: కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 58,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన స్వర్ణకుప్పం ఆర్చిన్ 1,70,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించారు. గుత్తారపల్లిలో 4,70,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. జననాయకుడు గ్రీవెన్స్ వ్యవస్థను పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును సందర్శించారు. 3,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎల్పిజి బర్నింగ్ యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 117,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కంగుంది గ్రామంలో సుమారు 350 మంది రైతులకు భూపట్టాలను పంపిణీ చేశారు. గిరిజనులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్ ఎంఎస్ భారత్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కొలవారిపూర్ ఎస్టీ కాలనీలో రోప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కులను పరిరక్షించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు చిన్నారులపై లైంగిక దాడులను నిరోధించేందుకు అమల్లో ఉన్న పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చెరువులకు నీరు చేరే ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో 3,106 చెరువులు, 3,935 ఫీడర్ ఛానళ్లు, 665 క్యాస్కేడ్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 1,177 పనులకు ఆమోదం లభించగా వాటిలో 1,123 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 54 పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనుల ద్వారా 14,94,000 పనిదినాలు కల్పించి కార్మికులకు 38,84,00,000 రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులకు 8,80,00,000 రూపాయలు, గ్రంథాలయాల మరమ్మతులకు 25,00,000 రూపాయలు, నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి 3,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 గ్రంథాలయాలకు కంప్యూటర్ల కొనుగోలు కోసం 20,00,000 రూపాయలు, ఫర్నిచర్ తదితర సౌకర్యాల కోసం 50,00,000 రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలో యజమానులు, సంస్థలకు సంబంధించిన పెండింగ్ పీఎఫ్ నష్టపరిహార కేసుల పరిష్కారానికి విశ్వాస్ 2026 పేరుతో ప్రత్యేక వివాద పరిష్కార పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ బిటి సతీష్ కుమార్ తెలిపారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం జూన్ 29వ తేదీ నుంచి 6 నెలల పాటు అమల్లో ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నష్టపరిహారం ఉత్తర్వులను న్యాయస్థానాల్లో సవాలు చేసిన కేసులు, తుది ఉత్తర్వులు జారీ అయినప్పటికీ పూర్తిగా లేదా పాక్షికంగా వసూలు కాని కేసులు, నోటీసులు జారీ అయినా తుది ఉత్తర్వులు వెలువడని కేసులు, అలాగే నష్టపరిహారానికి సంబంధించిన నోటీసులు ఇంకా జారీ కాని కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన యజమానులు ఈపీఎఫ్ఓ ఎంప్లాయర్ పోర్టల్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ లేదా ఈసైన్ ఉపయోగించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీరింతవరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, చిత్తూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం వై బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు. ఇప్పుడు విందాం ఈ సంగతి మీకు తెలుసా, ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమ సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. ప్రతి ఐడియా మన జీవితాన్ని మారుస్తుందో లేదో కానీ ఇది మాత్రం ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే దీనికోసం కొంతమంది తమ జీవితాంతం జీవితాలను పణంగా పెట్టి మరీ కష్టపడతారు. ఎన్నో సంవత్సరాలు వెతుకుతారు, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటారు, ఎన్నో కష్టాలను భరిస్తారు, కనీసం ఒక్కటి దొరికినా చాలు అని. ఎందుకంటే అది దొరికితే ఒక్క క్షణంలోనే జీవితమే మారిపోవచ్చు. ఒక సాధారణ మనిషిని ప్రపంచం మొత్తం గుర్తించేలా చేయొచ్చు. అదేంటో తెలుసా? వజ్రం, డైమండ్, హీరా. వజ్రం కేవలం ఒక అందమైన రాయి మాత్రమే కాదు, భూమి గుండెల్లో కోట్లాది సంవత్సరాల పాటు దాగి ఉన్న ఒక అద్భుతం. మరి ఆ అందమైన అద్భుతం గురించి తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ.

ప్రపంచంలో ఎన్నో అందమైన వస్తువులు ఉన్నా వజ్రానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ భూమి మీద అత్యంత విలువైంది ఏంటి అంటే కళ్ళు మూసుకొని డైమండ్ అని చెప్పేస్తాం. మరి వజ్రాలకు ఎందుకంత విలువ అంటే వజ్రాలు చాలా అరుదుగా లభిస్తాయి. మనం చూస్తున్న ఒక చిన్న వజ్రం నిజానికి భూమి లోతుల్లో కోట్ల సంవత్సరాల పాటు అపారమైన వేడి, విపరీతమైన ఒత్తిడికి లోనై ఏర్పడిన ఒక అద్భుత స్ఫటిక. భూమిలో వజ్రాలు ఉన్నాయి అని అందరికి తెలుసు, కానీ వాటిని కనుగొని భూమి నుంచి వెలికి తీసి, వేరు చేసి, కట్ చేసి, పాలిష్ చేసి మనం ధరించే అందమైన వజ్రంగా మార్చడం చాలా కష్టమైనటువంటి విషయం. వజ్రం అంటే కేవలం మెరుపు కాదు, అది అరుదుదనం, మన్నిక, అందం, ప్రతిష్ట. అందుకే వజ్రాన్ని చూసినప్పుడు మనిషికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అట్లీస్ట్ డైమండ్ తో చేసిన ఏ చిన్న వస్తువు మన దగ్గర ఉన్నా కూడా చాలు అనుకునే పరిస్థితి. ఒక చిన్న వజ్రం ఒక కుటుంబం భవిష్యత్తును మార్చగలదు దొరికితే, ఒక అరుదైన వజ్రం ఒక దేశ చరిత్రను మార్చగలదు, మరికొన్ని వజ్రాలు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేంత విలువను సంపాదించి పెడతాయి. ప్రపంచంలోని కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో వజ్రాల పరిశ్రమ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో రోజులు మట్టిని తవ్వినా ఏమీ దొరక్కపోవచ్చు, ఎన్నో నెలలు శ్రమించినా ఫలితం లేకపోవచ్చు, కానీ ఒకరోజు ఆ మట్టి మధ్యలో ఒక చిన్న మెరుపు కనిపించవచ్చు. అది కేవలం ఒక మెరుపు కాదు, అది ఆ కుటుంబానికి ఆశ, ఆ వ్యక్తి జీవితంలో కొత్త అధ్యాయం, ఒక చిన్న ప్రాంత ఆర్థిక పరిస్థితిని మార్చగల సంపద కావచ్చు. అలా జరుగున్నాయి, జరుగుతూ ఉన్నాయి కూడా, జీవితాలు మారిపోతున్నాయి కూడా. వజ్రం ప్రధానంగా కార్బన్ అనే మూలకంతో తయారవుతుందండి. భూమి లోపల చాలా లోతుగా దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల లోతులో అపారమైన వేడి, ఒత్తిడి ఉంటుంది. అక్కడ కార్బన్ అణువులు ఒక ప్రత్యేకమైన క్రమంలో అమురుతాయి. కోట్ల సంవత్సరాల పాటు తీవ్రమైన వేడి, ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత అవి వజ్రాలుగా మారుతాయి. భూమిపై ఉన్న చాలా సహజ వజ్రాలు సుమారు 1 బిలియన్ నుంచి 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. మనకు తెలిసి భూమి వయసు సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అంటే మనం ధరించే ఒక వజ్రం మనుషులు పుట్టక ముందు కాదండి, డైనోసర్లు కూడా భూమిపైకి రాక ముందు ఏర్పడి ఉండొచ్చు. భూమి లోతుల్లో ఏర్పడినటువంటి వజ్రాలు అక్కడే శాశ్వతంగా ఉండిపోలేదు. కొన్ని సందర్భాల్లో భూమి లోపల నుంచి వచ్చిన అత్యంత వేడి, శక్తివంతమైన అగ్నిపర్వత విస్ఫోటనాల ద్వారా అవి పైకి వచ్చాయి. భూమి లోపల నుంచి వచ్చిన మాగ్మా చాలా వేగంగా పైకి దూసుకొచ్చినప్పుడు అది తనతో పాటు భూమి లోతుల్లో ఉన్న వజ్రాలను కూడా పైకి తీసుకొచ్చింది. వజ్రం ప్రత్యేకమైనదిగా మారడానికి ప్రధాన కారణం దాని అణువుల నిర్మాణం. వజ్రంలో ప్రతి కార్బన్ అణువు చుట్టూ ఉన్న ఇతర కార్బన్ అణువులతో అత్యంత బలమైన బంధంతో అనుసంధానమై ఉంటుంది. ఈ నిర్మాణం వల్లే వజ్రం చాలా గట్టిగా ఉంటుంది. వజ్రం భూమిపై ఉన్న అత్యంత కఠినమైన సహజ పదార్థం. వజ్రానికి డైమండ్ అనే పేరు కూడా గ్రీకు భాషలోని అడమాస్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం జయించలేనిది లేదా విరగనిది అని. అసలు వజ్రానికి ఆ షైన్ ఎలా వస్తుందో తెలుసా? వజ్రం లోపలికి వెలుగు ప్రవేశించినప్పుడు అది అనేక సార్లు వంగి ప్రతిబింబించి బయటకు వస్తుంది. వజ్రాన్ని

ప్రత్యేక కోణాల్లో కట్ చేస్తే వెలుగు లోపల అద్భుతంగా ప్రయాణించి బయటకు వస్తుంది. అందుకే మంచి కట్టున్న డైమండ్స్ తెల్లటి వెలుగును ఇంద్రధనస్సు రంగుల్లాగా విడదీసి మెరుస్తాయి. అంటే వజ్రం తనంతట తాను వెలుగును తయారు చేయలేదు, కానీ వెలుగును అద్భుతంగా పాస్ చేసింది. అప్పుడే దానిపైన వెలుగు పడ్డప్పుడే అది మంచిగా షైన్ అవుతుంది. వజ్రాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఎక్కువగా వినే మాట క్యారెట్ అని. క్యారెట్ అంటే వజ్రం బరువును కొలిచే ప్రమాణం. ఒక క్యారెట్ ఈక్వల్స్ టు 0.2 grams, అంటే 2 క్యారెట్స్ అంటే 0.4 గ్రాములు. 5 క్యారెట్లు అయితే మాత్రమే 1 గ్రామ్ అవుతుంది. వజ్రం చాలా తేలిగ్గా ఉంటుంది. మనం అనుకోవచ్చు గ్రామే చాలా తక్కువ, మళ్ళీ దాన్ని కూడా విడదీశారా అని. దాని బరువు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రాముల్లో కాకుండా సాధారణంగా క్యారెట్స్ లో చెప్తారు. క్యారెట్ ఎక్కువగా ఉండే వజ్రం పెద్దదిగా ఉండే అవకాశం ఉంటుంది, అంటే బరువు ఆబ్వియస్ గా ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ధర కేవలం క్యారెట్ పై మాత్రమే ఆధారపడి ఉండదండి. ప్రతి వజ్రం ఒకేలా ఉండదు. దాని ప్రత్యేకతను సాధారణంగా 4 C's ద్వారా అంచనా వేస్తారు. అది ఒకటి క్యారెట్, మనం చెప్పుకున్నట్టుగా బరువు, ఇంకొకటి కట్, దాని ఆకారం ఎలా ఉంది అని, తర్వాత కలర్, రంగు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, అలాగే క్లారిటీ, స్వచ్ఛత, లోపల ఎంత తక్కువ మలినాలు ఉన్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. కొన్ని వజ్రాలు పూర్తిగా రంగు లేనివిగా ఉంటాయి, మరికొన్ని పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ వంటి రంగుల్లో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా సహజమైన గులాబీ లేదా నీలి వజ్రాలు చాలా అరుదుగా దొరుకుతాయి, చాలా విలువైనవి కూడా. నార్మల్ గా మనం రత్నాలు వజ్రాలు అంటూ ఉంటాం కదా, కానీ వజ్రం రత్నం వేర్వేరు కాదండి. వజ్రం కూడా ఒక రత్నమే, కానీ అన్ని రత్నాలు వజ్రాలు కాదు. అదేంటంటే భూమిలో సహజంగా ఏర్పడే అందం, అరుదుదనం, మెరుపు, మన్నిక వంటి లక్షణాలు కలిగి ఉండి ఆభరణాలుగా ఉపయోగించే విలువైన ఖనిజాలను రత్నాలు, జెమ్ స్టోన్స్ అంటారు. అలా దొరికే రత్నాల్లో వజ్రం కూడా ఒకటి. మనం జనరల్ గా మాణిక్యాలు, రూబీస్, నీరాలు, పచ్చలు, పుష్యరాగం అంటూ ఉంటాం కదా, ఇవన్నీ రత్నాలన్నమాట. అందులో వజ్రం కూడా ఒక టైప్ ఆఫ్ రత్నం. మరి ఈ వజ్రాలన్నీ ఎలా బయటకు తీస్తారు అంటే, వజ్రాల తవ్వకానికి ఒకే పద్ధతి అంటూ ఉండదు. వజ్రం భూమిలో ఎక్కడ ఎంత లోతులో ఉందో దాన్ని బట్టి ఆ టైప్ ఆఫ్ డిగ్గింగ్ డైమండ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. వజ్రాల నిల్వలు భూమి ఉపరితలానికి దగ్గరగా ఉంటే పైభాగంలోని మట్టిని, రాళ్లను తొలగించి ఒక పెద్ద గుంతల తవ్వుతారు. ఇది పైనుంచి చూస్తే ఒక భారీ గిన్నెలాగా కనిపిస్తుంది. తర్వాత వజ్రాలు ఉండే రాళ్లను భారీ యంత్రాలతో తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వజ్రాలను వేరు చేస్తారు. అలాగే అండర్ గ్రౌండ్ మైనింగ్, వజ్రాలు భూమిలో చాలా లోతుగా ఉంటే భూమి లోపలికి సొరంగాలు తవ్వుతారు. మైనర్లు భూమి లోపలికి వెళ్లి వజ్రాలు ఉన్న రాళ్లను బయటకు తీస్తారు. కొన్ని గనులు భూమి లోపల అనేక 100 మీటర్ల లోతు వరకు కూడా ఉంటాయి. అలాగే అల్యూవియల్ మైనింగ్, ఇది చాలా ఆసక్తికర పద్ధతి. వర్షాలు, వరదలు కారణంగా భూమిలోని రాళ్లు కొట్టుకొస్తాయి కదా, ఆ రాళ్లలో ఉన్న వజ్రాలు నదుల వెంట వాటర్ తో పాటు ప్రయాణిస్తాయి. అలా నది తీరాల్లో ఇసుకలో గులక రాళ్ల మధ్య వజ్రాలు దొరకవచ్చు. ఇక్కడ మట్టి, ఇసుక రాళ్లను తవ్వి నీటిని కడిగి వజ్రాలను వేరు చేస్తూ ఉంటారు. జనరల్ గా ప్రజలు ఇండివిజువల్ గా వాళ్ళంతటి వాళ్లే వజ్రాలు వేటకి వెళ్ళినప్పుడు ఇలాంటి పద్ధతుల్నే ఫాలో అవుతూ ఉంటారు. వజ్రం దొరికిన వెంటనే అది మనం చూసే అందమైన మన ఉంగరంలో ఉన్న వజ్రం లాగా ఉండదండి. మొదట అది ఒక రఫ్ డైమండ్, అంటే ముడి వజ్రం. అది మట్టితో, రాళ్లతో కలిసిపోయి ఉంటుంది. ముందుగా వజ్రాలు ఉండే అవకాశం ఉన్న రాళ్లను తీసుకొస్తారు. తర్వాత మట్టిని తొలగించి రాళ్లను పగలగొట్టి కడగడం, వేరు చేయడం, గుర్తించడం, ఇలా అనేక దశల తర్వాత ముడి వజ్రం బయటపడుతుంది. పెద్ద గనుల్లో వజ్రాలను గుర్తించడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు కాంతి ఎక్స్రే వంటి పద్ధతులతో వజ్రాలు అక్కడ రాళ్లల్లో ఉన్నాయా లేదా అని గుర్తించిన తర్వాతనే రాళ్లను వేస్ట్ చేస్తారు, అంటే అనవసరంగా శ్రమ పడకుండా. జనరల్ గా వజ్రానికి, సాధారణంగా ఉన్న రాయికి, అంటే మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా చెప్పాల్సింది కాఠిన్యం అండి. అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత వజ్రం సహజంగా లభించే పదార్థాల్లో అత్యంత కఠినమైనదిగా ప్రసిద్ధి చెందింది. మోహ్స్ స్కేల్ అనే కాఠిన్య ప్రమాణాల్లో వజ్రానికి 10 రేటింగ్ ఉంటుందన్నమాట. మనకు తరచుగా వినిపించే మాట వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని.
దానికి కారణం వజ్రం యొక్క అత్యంత గట్టితనం. అప్పుడు వజ్రాన్ని వజ్రంతో కోసినప్పుడు మాత్రమే అది కట్ అవుతుంది అని. సాధారణ కత్తి లేదా సాధారణ

లోహంతో వజ్రాన్ని సులభంగా మనం కొయ్యలేం కాబట్టి. అందుకే వజ్రపు పొడి లేదా వజ్రంతో పూత పూసినటువంటి ప్రత్యేక పరికరాలను డైమండ్ కటింగ్ లో ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం అండి, అత్యంత కఠినమైంది అంటే హార్డ్ గా ఉండేది, గీతలు పడకుండా ఉండగలిగేది, నిరోధించేది. అంతేకాని చాలా కఠినంగా దాని మీద ప్రయోగించినప్పుడు ఏదైనా వస్తువుని అది విరిగిపోయే ఛాన్స్ కూడా దెబ్బతగిలినప్పుడు ఉందన్నమాట. వజ్రం పూర్తిగా కార్బన్ అణువులతో ఏర్పడిన ప్రత్యేకమైన స్ఫటిక నిర్మాణం కలిగి ఉంటుందని తెలుసుకున్నాం కదా. కార్బన్ అణువులు చాలా బలమైన బంధంతో నిర్మాణంలో కలిసిపోయి ఉంటాయి, అందుకే వజ్రం అంతా కఠినంగా ఉంటుంది. సాధారణ రాళ్లలో వేర్వేరు ఖనిజాలు, వేర్వేరు రసాయన మూలకాలు కూడా ఉంటాయి. వెలుతురును ప్రత్యేకంగా ప్రతిబింబించడం, వజ్రానికి ప్రత్యేకమైన కాంతి వక్రీభవన లక్షణం ఉంది. అందుకే వజ్రం లోపలికి వెళ్లిన వెలుతురు అనేక సార్లు ప్రతిబింబించి బయటకు వచ్చినప్పుడు అద్భుతమైన మెరుపునిస్తుంది. వేడిని కూడా చాలా వేగంగా ప్రసారం చేస్తుంది. వజ్రం వేడిని అత్యంత వేగంగా ప్రసారం చేసే పదార్థాల్లో ఒకటి. ఇలా మంచి నాణ్యతను నిర్ధారించడానికి మరిన్ని పరీక్షలు కూడా ఉన్నాయండి. వజ్రం నిజమైందో కాదో తెలుసుకోవడానికి నిపుణులు శాస్త్రీయ పద్ధతుల్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అదేంటంటే థర్మల్ కండక్టివిటీ టెస్ట్. వజ్రం వేడిని చాలా వేగంగా ప్రసారం చేస్తుంది కాబట్టి ప్రత్యేకమైన డైమండ్ టెస్టర్లతో దాన్ని ఉష్ణ వాహకతను పరీక్షిస్తారు. సో ఫాస్ట్ గా వేడి వెళ్ళిందంటే అది మంచి డైమండ్ అని. ఎలక్ట్రికల్ కండక్టివిటీ టెస్ట్, మైక్రోస్కోపిక్ టెస్ట్ అంటే అత్యంత శక్తివంతమైనటువంటి మైక్రోస్కోపులతో వజ్రాన్ని పరిశీలిస్తారు. స్పెక్ట్రోస్కోపీ టెస్ట్, యువి ఫ్లోరోసెన్స్ టెస్ట్, ఎక్స్రే మరియు అధునాతన ల్యాబ్ పరీక్షలు, ఇలా చాలా వాటి ద్వారా డైమండ్ ని గుర్తిస్తూ ఉంటారన్నమాట. వజ్రం ఒకేసారి మూడు అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటుంది, అత్యంత కాఠిన్యం, అద్భుతమైన మెరుపు, అలాగే ప్రత్యేకమైన స్ఫటిక నిర్మాణం. ఇప్పుడు ఒక పాట మీకోసం.

0: డైమండ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా.
1: 2024లో ప్రపంచంలోని రఫ్ డైమండ్ ఉత్పత్తుల్లో రష్యా, బోట్స్నోవా, అంగోలా, కెనడా వంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. 2025లో కూడా రష్యా ప్రపంచంలో అత్యధిక రత్న నాణ్యత కలిగినటువంటి సహజ వజ్రాలను ఉత్పత్తి చేసిన దేశంగా నిలిచింది. అలాగే మన భారతదేశంలో కూడా సహజ వజ్రాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం ముఖ్యంగా పన్నా మధ్యప్రదేశ్ లో ఉంది. దీన్ని భారతదేశపు వజ్రాల నగరంగా పిలుస్తూ ఉంటారు. భారతదేశంలో సహజ వజ్రాల తవ్వకానికి పన్నా అత్యంత ముఖ్యమైన ప్రాంతం. పన్నా జిల్లాలోని మజ్గావన్ ప్రాంతంలో వజ్రాల తవ్వకం జరుగుతోంది. అక్కడ ల్యాండ్ ని కొంతమంది లీజుకు తీసుకుని, చాలా తక్కువ అమౌంట్ అండి, గవర్నమెంట్ లీజుకు ఇస్తుంది, తవ్వకాలు స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కనుక వజ్రం దొరికినట్లయితే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి డైమండ్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ కు చూపిస్తే ఆ వజ్రం యొక్క వాల్యూని వాళ్ళు వెలకట్టి ట్యాక్స్ రూపంలో కొంత అమౌంట్ తీసుకుని, చాలా తక్కువ అమౌంట్ అండి, మాక్సిమం 90% ఆఫ్ ఆ డైమండ్ వాల్యూని వాళ్ళకి అఫీషియల్ గా ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళు ఎలాంటి మొత్తాన్ని కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అది ఎవరైనా ఒక డీలర్ ద్వారా వాళ్ళు పనిచేసి అలా చేయొచ్చు, లేదంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా కూడా అక్కడ తవ్వకాలు చేయొచ్చు. భారత పౌరుడు అయితే ఎవరైనా అక్కడికి వెళ్ళి తవ్వకాలు చేసేయచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా వజ్రాల చరిత్ర ఉందండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు ప్రాంతం దేశంలోని ప్రముఖ డైమండ్ బెల్ట్ లో ఒకటి. వజ్రకరూరు, లట్టవరం, చిగిచెర్ల, తిమ్మసముద్రం, కళ్యాణ దుర్గం వంటి ప్రాంతాల్లో వజ్రాలను కలిగి ఉండే కింబర్లైట్ రాళ్లపై అన్వేషణ జరిగింది. కర్నూలు ప్రాంతంలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెరె వంటి ప్రాంతాల్లో వర్షాకాలంలో నేలపై కనిపించే రాళ్లలో వజ్రాల కోసం ప్రజలు వెతుకుతూ ఉంటారు. అలాగే కర్నూలు, ప్రకాశం ప్రాంతంలోని చెలిమలలో కూడా వజ్రాలను కలిగి ఉండే ల్యాంప్రోయిట్ రాళ్లపై భూగర్భ అన్వేషణ జరిగింది. ప్రపంచంలో అత్యంత విలువైన స్పెషల్ డైమండ్స్ లో సిటీఎఫ్ పింక్ స్టార్ ఫస్ట్, అత్యంత వాల్యూ కలిగినటువంటి ప్రపంచ వేలం రికార్డు, 71.2 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 590 కోట్లు పైగా అన్నమాట. దీని మారకపు విలువ ఇంకా కూడా చేంజ్ అవుతూనే ఉంది. బరువు 59.60 క్యారెట్స్, రంగు ఫ్యాన్సీ వైడ్ పింక్ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన వజ్రం. అసలు ఇది 132.5 క్యారెట్స్ రఫ్ డైమండ్ గా లభించింది. 2 సంవత్సరాల పాటు కట్ చేసి పాలిష్ చేసిన తర్వాత 59.60 క్యారెట్ అద్భుతమైన వజ్రంగా మారింది. ప్రస్తుతం ఇది హాంకాంగ్ కు చెందిన ఆభరణాల సంస్థ చౌతాయ్ ఫోక్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలో ఉంది. ద బ్లూ మూన్ ఆఫ్ జోసెఫైన్, బరువు 12.03 క్యారెట్లు ఉంది. ఫ్యాన్సీ వివైడ్ బ్లూలో ఉంది. ఇది సుమారు 48.5 మిలియన్ డాలర్స్ దీని యొక్క వాల్యూ. ప్రతి క్యారెట్ కు అత్యంత ధర సాధించిన వజ్రాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ వజ్రాన్ని హాంకాంగ్ బిలియనీర్ జోసెఫ్ లు తన కుమార్తె జోస్ఫియన్ కోసం కొనుగోలు చేశారు. ఆమె పేరుతో బ్లూ మూన్ ఆఫ్ జోస్ఫియన్ అనే పేరు పెట్టారు. ఇక కోహినూర్, బరువు 105.6 క్యారెట్స్, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక వజ్రాల్లో ఒకటి. దీని పేరు పర్షియన్ భాషలో కాంతి పర్వం అని అర్థం వస్తుంది. దీనిని ఒక నిర్దిష్ట మార్కెట్ ధర చెప్పడం కష్టం, ఎందుకంటే ఇది సాధారణంగా అమ్మకానికి ఇప్పటి వరకు రాలేదు. దాని చారిత్రక ప్రాధాన్యతే దానికి అసలైనటువంటి ప్రత్యేకత. ఇది ప్రస్తుతం టవర్ ఆఫ్ లండన్ లోని క్రోన్ జ్యువెల్స్ సేకరణలో ఉంది. వజ్రం అంటే సాధారణంగా మనకు గుర్తుకొచ్చేది పారదర్శకమైనటువంటి తెల్లని మెరుపు, కానీ అప్పుడప్పుడు డిఫరెంట్ కలర్స్ లో కూడా వజ్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వజ్రాలకు రంగులు రావడానికి ప్రధాన కారణం వజ్రం ఏర్పడే సమయంలో అందులో కలిసే ఇతర మూలకాలు లేదా దాని స్ఫటిక నిర్మాణంలో జరిగే చిన్న మార్పులు. పసుపు రంగు వజ్రం రావాలి అంటే నైట్రోజన్ వల్ల అలా చేంజ్

జరుగుతుంది. నీలిరంగు వజ్రం బోరాన్ వల్ల, గులాబీ లేదా ఎరుపు వజ్రాలు స్ఫటిక నిర్మాణంలో వచ్చే మార్పుల వల్ల, ఆకుపచ్చ వజ్రం సహజ రేడియేషన్ ప్రభావం వల్ల, అలాగే నల్ల వజ్రం గ్రాఫైట్ అలాగే ఇతర ఖనిజాల వల్ల. ప్రకృతి తన సృష్టిలో నలుపు రంగులో ఒక అద్భుతమైన వజ్రాన్ని దాచింది. దాని లోపల ఉన్న కార్బన్ రూపాలు, గ్రాఫైట్, ఇతర ఖనిజాలు, సూక్ష్మ కణాల వల్ల అది నల్లగా మనకి కనిపిస్తూ ఉంటుంది, నల్లగా మెరుస్తూ ఆ డైమండ్. ఇక మనం రీసెంట్ టైమ్స్ లో ఎంగేజ్మెంట్స్ అయినా పెళ్లిళ్ళైనా కూడా ఖచ్చితంగా అక్కడటువంటి పెయిర్ డైమండ్ రింగ్ ని పెట్టుకోవడం చూస్తూ ఉంటాము. అది ఎంతో స్పెషల్ మాత్రమే కాదు, వజ్రం పెళ్లి ఉంగరాల్లో ఉపయోగించడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది అని చెప్తారు. వజ్రం చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి శాశ్వతానికి ప్రతీకగా భావిస్తారు. మన బంధం కూడా అలాగే వజ్రం లాగా బలంగా శాశ్వతంగా ఉండాలి అనే భావనతో వజ్రపు ఉంగరాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంటే మిగిలిన వాళ్ళు ఉండరు అని కాదు, డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళ ప్రేమను అలా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. వజ్రాలను ఆభరణాలకే ఉపయోగిస్తారని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి వజ్రాలను ఎన్నో పారిశ్రామిక రంగాల్లో కూడా ఉపయోగిస్తారు. వజ్రం కొన్నటువంటి కఠినమైన సామర్థ్యం ద్వారా రాళ్లను కట్ చేయడానికి, గాజును కట్ చేయడానికి డ్రిల్లింగ్ పరికరాల్లో, ఖనిజ తవ్వకాల్లో, అత్యంత ఖచ్చితమైన యంత్ర పరికరాల్లో, శాస్త్రీయ పరిశోధనల్లో కూడా వజ్రాన్ని వాడుతూ ఉంటారు. మనం ఇప్పటి వరకు డైమండ్స్ ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమిలో ఉంటాయి, ఎలా ఏర్పడతాయి, ఎంత అరుదుగా దొరుకుతాయని తెలుసుకున్నాం కదా. కానీ ఈ మధ్య డైమండ్స్ ని ల్యాబ్ లో తయారు కూడా చేస్తున్నారు, అవే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలు అనమాట. కానీ ఇవి నకిలీ వజ్రాలు అయితే కావు, ఇది సహజ వజ్రం లాగే కార్బన్ అణువులతో అదే స్ఫటిక నిర్మాణంతో తయారవుతాయి. సహజ వజ్రాలు భూమి లోతుల్లో అపారమైన ఉష్ణోగ్రత ఒత్తిడి కారణంగా లక్షల కోట్ల సంవత్సరాల్లో ఏర్పడుంటాయి. కానీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ను శాస్త్రవేత్తలు అదే ప్రక్రియను, అంతే వేడిని, అంతే ప్రెషర్ని ప్రయోగశాలలో ఇస్తారనమాట. సాధారణంగా కొన్ని వారాల్లో ఇవి తయారవుతూ ఉంటాయి. రెండింటిని గుర్తించడం కూడా చాలా కష్టమే అండి, ప్రత్యేకమైన పరికరాలు, నిపుణుల పరీక్షల ద్వారా మాత్రమే వాటి మూలాల్ని మనం గుర్తించవచ్చు. అందుకే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ను నకిలీ వజ్రాలు అని మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఇది కూడా నిజమైన వజ్రమే, కేవలం దాని యొక్క జన్మస్థలం మాత్రమే భూమి లోతుల్లో కాకుండా ఆధునిక ప్రయోగశాలల్లో ఉంటుంది. కానీ నాచురల్ డైమండ్స్ కి ఉన్న వాల్యూరే దాంది కదండి. సహజ వజ్రం ప్రకృతి సృష్టి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ శాస్త్రవేత్తల సృష్టి. సపోజ్ అనుకుందాం, ఒకవేళ మీకే గనక దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా మెరుస్తూ ఒక డైమండ్ కనిపించింది అనుకోండి, దాన్ని ల్యాబ్ కి తీసుకెళ్లి టెస్ట్ చేయించడం చాలా కష్టం. అసలు అది డైమండా కాదా తెలుసుకోవాలి అంటే చిన్న చిన్న టెస్ట్లు మనం కూడా చేసుకోవచ్చు. అదే డైమండ్ ని ఒక న్యూస్ పేపర్ మీద పెడితే, ఆ న్యూస్ పేపర్ మీద ఉన్నటువంటి అక్షరాలు డైమండ్ లో నుంచి కనిపిస్తే అది ఒరిజినల్ డైమండ్ కాదు, అదే దాని కింద ఉన్నటువంటి అక్షరాలు కనిపించకపోతే అది ఒరిజినల్ డైమండ్ అని. అలాగే వాటర్ టెస్ట్, ఒరిజినల్ డైమండ్ నీళ్లలో వేసినప్పుడు దాని డెన్సిటీ వల్ల అది మునిగిపోతుంది. ఇక ఫాగ్ టెస్ట్, మన దగ్గరలో ఏమీ లేవు, వాటర్ లేదు, అలాగే న్యూస్ పేపర్ కూడా లేదన్నప్పుడు మన నోటితో ఆ డైమండ్ పైన ఆవిరి ఊదినప్పుడు దాని మీద ఆవిరి ఒక లేయర్ లాగా ఫామ్ అయితే అది ఒరిజినల్ డైమండ్ కాదు. ఆవిరి ఫామ్ అవ్వకుండా అలాగే స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటే అది ఒరిజినల్ డైమండ్. సో ఈసారి దారిలో వెళ్ళేటప్పుడు ఏదైనా కనిపిస్తే పిచ్చిరాయిలే అనుకోకుండా ఒకసారి చెక్ చేసేయండి ఏమవుతుంది. ఇదండి ఇవాల్టి మన ఈ సంగతి. మీకు తెలుసా వజ్రాల గురించి, వజ్రం అంటే ప్రకృతి సృష్టించిన అద్భుతం, భూమి దాచుకున్న రహస్యం, మానవ శ్రమకు ఫలితం, అలాగే ప్రేమకు గుర్తు, విజయానికి చిహ్నం, సంపదకు ప్రతీక, మరికొన్నిసార్లు ఒక కొత్త జీవితానికి ఆరంభం. మన చేతిలో ఉన్న ఒక చిన్న వజ్రం మనకంటే ఎన్నో తరాల ముందు భూమి లోతుల్లో ఏర్పడి ఉండొచ్చు. ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ఇంత ప్రత్యేకమైన స్థానం ఉంది. వజ్రం ఎంతో ఒత్తిడి, ఎన్నో సంవత్సరాల సమయం తర్వాతే తన అందమైన రూపంలోకి వస్తుంది. అలాగే జీవితంలో కూడా గొప్ప విషయాలు ఒక్క రోజులో సాధ్యం కావు. సహనం, పట్టుదల, నిరంతర ప్రయత్నం, కాలం, ఇవే మనల్ని మరింత బలంగా, విలువైనవిగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను చూసి నిరాశ పడకూడదు. ఒకరోజు అదే ఒత్తిడి మనల్ని కూడా వజ్రంలా మరింత ప్రకాశవంతంగా, మరింత విలువైందిగా మలుస్తుంది. ఓకే.

0: నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో కలుసుకుందామా. నేను మీ కావ్యశ్రీ, బై బాయ్.
1: ఇంతవరకు శ్రోతలు ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వాణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 2 నిమిషాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 0861 233 1100 లేదా 102 నంబర్లకు కాల్ చేయండి. మరెందుకు ఆలస్యం, తొలి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
3: శుభోదయం సార్.
1: శుభోదయం అండి.
3: కావలడోల గ్రామం నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు.
1: చెప్పండి అహోబిలం వెంకటేశ్వర్ గారు, ఏ పాట విందామంటారు?
3: మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన మీకు నమస్కారములు.
1: నమస్కారములు. చెప్పండి, ఏ పాట విందాం?
3: పులిబిడ్డ సినిమాలో కాశీ విశ్వనాథ్ అనే పాట కావాలి సార్.
1: పులిబిడ్డ సినిమా
3: కాశీ విశ్వనాథ్ అనే పాట కావాలి సార్. ఈ పాట ముఖ్యంగా నా ప్రాణమిత్రుల అభి కోసం సార్. ముఖ్యంగా
1: తప్పకుండా అండి, మీరు కొన్ని పాట ఇది సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు ఎన్టీఆర్ నగర్ నుంచి. సుప్రియ గారు ఎలా ఉన్నారు? ఏ పాట విందామంటారు? తప్పకుండా అండి. మీరు కోరిన పాటతో సిద్ధంగా ఉంది. ధన్యవాదాలండి. మీకు కూడా మీరు కొన్ని పాటతో సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కొన్ని పాటతో సిద్ధంగా ఉంది, విందామండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలి అంటే 0861233311 లేదా 102 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాట ఈ కార్యక్రమంలో వినవచ్చు. ఒకవేళ లైన్ కలవకపోతే 7901084157901084155 ఈ నంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరిన పాట 9:30 తర్వాత 10 మధ్యలో విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే ఫోన్ చేయండి లేదా వాట్సాప్ పంపించండి. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఏలూరు జిల్లా పోట్లపూడి.
0: పోట్లపూడి, ఓకే.
1: నా పేరు తిరుపాలు.
0: తిరుపాలు గారు చెప్పండి, ఏ పాట విందామా ఇవాళ? తప్పకుండా మీరు కొన్ని పాటది సిద్ధంగా ఉందండి, విందామా అండి?
1: సార్
0: రైట్ అండి, మీరు కొన్ని పాటది సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందాం.

0: మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు త్రిమూర్తి గుప్త గారు? బాగున్నానండి. ఏ పాట విందామంటారు ఇవాడ? లైవ్ లోనే మాట్లాడుతున్నారు, చెప్పండి. చెప్పండి ఏ పాట విందామంటారు?
1: అదే, నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తి గుప్త మాట్లాడుతున్నాను. అభి గారు నమస్తే. శుభోదయం.
0: శుభోదయం అండి. శుభోదయం అండి.
1: ఈవేళ ప్రముఖ నేపథ్య గాయని కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర గారి బర్త్డే ఉందండి. అదే విధంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ నటులు అయినటువంటి సాయి కుమార్ గారు పుట్టినరోజు కూడా ఉందండి.
0: చెప్పండి అది ఏ పాట విందామంటారు?
1: వారిద్దరికి పుట్టినరోజు శుభాషం తెలియపరుస్తూ అంతఃపురం
0: చిత్రంలో
1: చిత్ర గారు పాడిన పాట, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజ. ఈ సినిమాలో పాట వారు పాడారు ఈ పాట. అందులో సాయి కుమార్ గారు నటిస్తారు కదండి, అందుకే ఈ పాట అడుగుతున్నాను. అసలే గుర్తు రాదు ఏదో పాట ఉంటారు కదా.
0: అవునవును, అంతఃపురం. అవును,
1: ఆ పాట వేయండి. ఈ పాట మా అక్కయ్య గారికి, గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మా అభి సార్కి, తర్వాత బండారు శంకరయ్య గారికి, మస్తార్ బాషా గారికి, తర్వాత బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లబెల్లి వెంకటరెడ్డి గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మంచూరు శేషగిరిరావు గారికి, నల్లబెల్లి వెంకటరెడ్డి గారికి, మన నిజామాపూరి నెల్లూరు ఎఫ్ఎం వింటున్న, ప్రసారాలు వింటున్న
0: ప్రతి కోసం మీరు కోరినటువంటి ఖచ్చితంగా పాట అయితే వినిపిద్దాం. ఎందుకంటే చిత్ర గారి గురించి చెప్పాలంటే, చిత్ర గారు మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ ఇలా చాలా భాషల్లో పాడినటువంటి గాయని. వారు పాడినటువంటి ఒక చక్కటి పాట అయితే మీరు కోరినందుకు ఇప్పుడు ఈ పాట వినేద్దాం. వినేద్దామండి.
1: మీకు మెసేజ్ పంపించారు, క్షుణ్ణంగా చదవండి దయచేసి.
0: ఆల్రెడీ మీరు పాట కోరారు కదండి, సో పాట వినేద్దాం ఇప్పుడు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9:27. సో మరి ఇంకా 3 నిమిషాలు బ్యాలెన్స్ ఉంది, కాబట్టి ఒక్కొక్క పాట శ్రోతకు అన్నటువంటి పాట వినేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం? 0861233301 లేదా 0861233302 నంబర్లకు కాల్ చేసి మీరు కొన్ని పాట విని ఆనందించవచ్చు. మరి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు
1: సార్? బాగున్నారు కదా మీరు?
0: బాగున్నాను, బాగున్నానండి, తప్పకుండా అండి. మీరు ఎలా ఉన్నారు? గోపీనాథ్ గారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఈ పాట చెప్పేశారంటే మా సిస్టమ్ వెతికేస్తుంది మీ పాటను
1: సార్. విజృంభణ సినిమాలో
0: విజృంభణ శోభన్ బాబు గారిది.
1: అవును సార్. జీవితం ప్రతి పదం అనే పాట సార్.
0: జీవితం
1: మీ యాంకరింగ్ సూపర్ సార్.
0: ధన్యవాదాలండి. ఇది జీవితంతో అయితే పాట స్టార్టింగ్ అయితే లేదు. గెలుపు ఓకే, గెలుపు మా దేశమా అది. ఓకే
1: రైట్. జాకీరు మహమ్మద్ రఫీ.
0: రైట్ అండి. వీరందరి కోసం మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు.

చక్కటి పాటైతే విన్నాం కదా, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు సి నారాయణ రెడ్డి గారు. మరి ఫోన్ ద్వారా ఇంతవరకు శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు హలో అభిరుచులు విన్నారు. ఇప్పుడైతే స్టూడియోలో సమయం 9:34. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలంటే 7901084157 ఈ నంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరినటువంటి పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం? మనకు వచ్చినటువంటి వాట్సాప్ సందేశాలు ఒకసారి చూద్దాం. మనుషులంతా ఒకటి చిత్రంలో నిన్నే పెళ్ళాడతా పాట వినిపించండి అంటూ తిరుమల శెట్టి రమాదేవి నెల్లూరు సంతపేట మరియు అందరికోసం. ఓకే, నెల్లూరు సంతపేట నుంచి రమాదేవి గారు, అలాగే వేరొకరేనా? ఓకే, అందరికోసం ఆకాశవాణి శ్రోతలందరి కోసం ఆ పాట వినిపించమని కోరుతూ ఉన్నారు. మరి వీరు కోరినటువంటి మనుషులంతా ఒక్కటి చిత్రం నుంచి పాట విందాం.

0: మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి. ఈ వాట్సాప్ సందేశాన్ని మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు పంపించారు. మరి వీరు కోరుతున్న పాట ఆరో ప్రాణం చిత్రం నుంచి వినవేంట్రా అబ్బాయి అనేటువంటి పాట. మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, పేర్లు అయితే చూద్దాం. కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం హనూర్ తాలూకా చామరాజనగర్ జిల్లా నుంచి పి సి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, ఎస్పి ఉచ్చగౌడ, కెంపం వీరందరూ కూడా మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శీను, వెంకటేశ్వర్లు, సరోజనమ్మ, ప్రసాద్, బాబురావు, రవి, అమీర్, చాబాషా, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచులమ్మ, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, రవి, బెజవాడ మాలయాద్రి, అజయ్, నజీర్, పరంధామయ్య, సురేష్, రాము, తాత వెంకటేశ్వర్లు వీరందరూ కూడా వాట్సాప్ పంపించారు. మరి వీరందరూ కోరినటువంటి పాట వినే ముందు
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా, అది నువ్వు యాప్ ద్వారా అరే వా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: మరి శ్రోత కూరినటువంటి ఆరో ప్రాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మను, చిత్ర, జిక్కి బృందం ఆలపించినటువంటి సీతారామశాస్త్రి గీతం ఇది. సంగీతం వేణు, పాట విందమా?

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. హాయ్ నమస్తే అంటూ మనకు సోమనాథం, జనార్దన్ రావు, వరజమ్మ, వెంకటభవన, వెంకమ్మ, ఊపులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం, వెంకటేశ్వర్లు, అలాగే తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం భద్రాచలం చిత్రం నుంచి చేనేత చీర కట్టి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలున్నారు, చూద్దాం. శ్రోతలు చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్, అలాగే మరికొంతమంది శ్రోతలు కూడా ఉన్నారు. కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకుటి శేఖర్. శ్రోతలు మంచిర్యాల నుంచి చంద్రముగిలి పద్మారాణి, అక్షర, కృప. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. శ్రోతలు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుంచి. ఎస్వి సుబ్బారావు పోతిరెడ్డిపాళెం నెల్లూరు నుంచి. మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూసే ముందు శ్రోతకు ఉన్నటువంటి భద్రాచలం చిత్రగీతం ఇప్పుడు విందాం.

ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో కుబేరా చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ నారాయణ రెడ్డిపేట నుంచి తుమ్మలచెర్ల పద్మనాభయ్య, ఉమాదేవి, జయమ్మ మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్లు ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. శ్రోతలు ఆళ్లగడ్డ నుంచి మరి పాలం పోలయ్య అడుగుతున్నారు ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ. వీరితో పాటు శ్రోతలు ఎం ప్రతాప్ ఐడిఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, అలాగే వెంకీ ఫ్రమ్ పూణే నుంచి, శ్రోతలు నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత చిత్తూరు జిల్లా పూతలపట్టు నుంచి, హారిక నెల్లూరు నుంచి నారాయణ రెడ్డిపేట, అలాగే వీరితో పాటు శ్రోతలు నాగరాజు, కామాక్షి, మేఘన వాళ్ళ లిజనర్స్ కోసం కూడా అంటూ మనకు పంపించారు. తప్పకుండా అండి శ్రోతలందరి కోసం. అలాగే మనకు రమాదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి మరొక వాట్సాప్ చూద్దాం. మామిడి కుదురు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపురం గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని ఇతర కుటుంబ సభ్యులు. శ్రోతలు నారాయణ రెడ్డిపేట ఈశ్వరయ్య, అలాగే రామకృష్ణ, సంగీత, ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట నరేష్, ఓకే మూసాపేట నుంచి, ఇది మూసాపేట అని రాశారు, నరేష్ అని రాశారు, ఓకే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ కూడా యాడ్ చేశారనమాట నేమ్ ఒకటి, రైట్, ఓకే ఇది మనం చదివేశాం కాబట్టి. నెక్స్ట్ శ్రోతలు మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహీర, మచ్చిక, సుదర్శన్, చంద్రకళ, ఆదిరెడ్డి వీరందరూ కూడా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ వరంగల్ జిల్లా నుంచి మనకు వాట్సాప్ పంపించారు. అలాగే శ్రోతలు ఓకే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సిట్టి సూర్యబాబు, వెంకటేష్, భవన్ రామ్, ఓకే వీరందరూ కూడా. నెక్స్ట్ ఓకే ఒకసారి శ్రోతల పేర్లు ఫోన్లో శ్రోతలు కాల్ చేసిన వాళ్ళు దయచేసి మళ్ళీ వాట్సాప్ పంపించొద్దండి, నేమ్స్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కార్యక్రమం ఒకటి కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకీరాజు, అలాగే శ్రోతలు ఎస్వి సుబ్బారెడ్డి పోతిరెడ్డిపాళెం నెల్లూరు నుంచి, శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట.

மண்டலம் கங்கு மகேந்தர், நாகலட்சுமி, கன்வீந்த், ஹர்ஷவர்தன், அசோக், சமதா, வைஷ்ணவி, சாய்சிரன். சாய்சிரன்தோ பாட்டு ஓகே. நெக்ஸ்ட் శ్రోతలు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి ఒకసారి రిపీట్ అయినట్టుంది మెసేజ్. ఓకే. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. చోటుపాలు నుంచి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్. అలాగే లాస్ట్ నారాయణ రెడ్డి జిల్లా, ఓకే, నారాయణ రెడ్డిపేట నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి. ఓకే, మా పేర్లు చదవండి తప్పకుండా అండి. పేర్లైతే చదువుతాను ఎందుకంటే అందరికీ పాటలు వేయడం సాధ్యం కాదు కాబట్టి. లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, అధిర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, రైట్ రైట్. ఓకే, నెక్స్ట్ మనకు రామసుందరి, కిరణ్ కుమార్, వేదాయపళిం, నెల్లూరు నుంచి. అలాగే శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబిద, ఆయుష ప్రత్యేక అభినందనలతో అంటూ పంపించారు. సో ఆల్మోస్ట్ శ్రోతల పేర్లు అయితే చదవడం జరిగింది కాబట్టి కుబేరా చిత్రం నుంచి పాట అయితే విందాం.

ఇంతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్నటువంటి సినీ గీతాలు విన్నారు. సో శ్రోతలందరి పేర్లు కూడా చదవడం జరిగింది. కాబట్టి మరి ఇది ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. స్టూడియోలో సమయం కూడా 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు శ్రోతలు.

0: బాల్యంపై సెల్ ఫోన్ సోషల్ మీడియా ప్రభావం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఆంధ్ర వైద్య కళాశాల చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. అమ్మా నాన్నల మాటలు, ఆరుబయట ఆటలు, స్నేహితులతో చట్టాపట్టాలు, అభిరుచులు పెంచుకోవడాలు, ఇవన్నీ ఒకప్పటి బాల్యంలోని తీపి గుర్తులు. ఇప్పటి పిల్లలకి అన్నీ సెల్ ఫోన్లోనే, పసితనంలోనే సెల్ ఫోన్తో స్నేహం, కాస్త జ్ఞానం తెలిసే వయసులో వచ్చేసరికి సోషల్ మీడియాతో మమేకం. వీటి ఫలితం బాల్యంలోనే అనేక శారీరక మానసిక సమస్యలు. ఈ నేపథ్యంలో పిల్లలపై సెల్ ఫోన్ సోషల్ మీడియా ప్రభావం, సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోస్ లో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రసన్న కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: సెల్ ఫోన్ సోషల్ మీడియా ప్రభావం, అది కూడా పిల్లలపై, అడాలసెంట్ స్టేజ్ లోకి వస్తున్న వాళ్లపై ఈ సెల్ ఫోన్ అనేది గాని, లేకపోతే ఈ సెల్ ఫోన్ ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సోషల్ మీడియాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావం వీరి మీద ఎలా ఉంటుంది, వాటి నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది. మరి ముందుగా సెల్ ఫోన్ వాడకం పిల్లల మెదడు ఏ విధంగా ప్రభావం చూపుతుంది, దీని గురించి శ్రోతలకు వివరిస్తారా?
1: బేసిక్ గా ఇది సెల్ ఫోన్స్ అనేది ఒక స్క్రీన్. ఇది స్క్రీన్ లో రకరకాల వీడియోస్ ఉంటాయి మేడం. ఈ స్క్రీన్ యొక్క ఎఫెక్ట్, ముఖ్యంగా సెల్ ఫోన్ లో చూసే వీడియోస్ అనే స్క్రీన్ యొక్క ఎఫెక్ట్ పిల్లల మీద ప్రభావం అనేది వాళ్ళ వయసు ప్రకారంగా ఉంటది మేడం. 8 నెలల 9 నెలల నుంచి అయినప్పుడు

పిల్లలు వస్తువులు హోల్డ్ చేయడం అనేది అలవాటు అవుతుంది. ఇంత ముందు అయితే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇచ్చేవారు, ఆ టైం నుంచే చాలా మంది సెల్ ఫోన్స్ ఇస్తున్నారు. యాక్చువల్ గా ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు బిజీగా ఉండటం అవ్వచ్చు, కొంతమంది పిల్లలు కొద్దిగా హైపర్ యాక్టివ్ ఉంటారు, ముఖ్యంగా నడకొచ్చింది అనుకోండి, హైపర్ యాక్టివ్ పిల్లలు అంటారు, ఒక చోట కూర్చోరు, ఎక్కువ పరిగెట్టేసి దూకేసి ఇంట్లో వస్తువులు బయట ఇసిరేసి అల్లరి ఎక్కువ చేస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి అనే ఉద్దేశంతోనో, లేకపోతే కొంతమంది బాగా బిజీ అయ్యి పేరెంట్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంచుదాం అనే ఉద్దేశంతోనో రకరకాల కారణాలతో సెల్ ఫోన్ అయితే ఇస్తున్నారు. కానీ చిన్న వయసులో ఇస్తే మాత్రం సెల్ ఫోన్ చాలా చెడు ప్రభావం వస్తుంది, ముఖ్యంగా బ్రెయిన్ ఎదుగుదల, మెదడు ఎదుగుదలకి చాలా ప్రభావం ఉంటుంది. ఏ విధంగా అంటే బాడీ ఎదుగుదల అవ్వాలంటే మన కడుపు నిండా పౌష్టికమైన ఆహారం తింటే బాడీ ఎదుగుదల జరుగుతుంది. బ్రెయిన్ ఎదుగుదల జరగాలి అంటే ఫుడ్ కాదు మేడం మెయిన్, బ్రెయిన్ ఎదుగుదల జరగాలంటే చుట్టూ ఉండే పరిసరాల నుంచి, ఎన్విరాన్మెంట్ పరిసరాల నుంచి వచ్చే స్పందన ద్వారానే బ్రెయిన్ ఎదుగుదల అనేది జరుగుతుంది. స్పందన అంటే ఏంటంటే ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు చుట్టుపక్కల పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుని మాటలు వాళ్ళని చూడడం, మనుషులతో కలవడం, దాన్ని సోషల్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్పందన. అలాగే మనుషులతో మాటలు వినటం వినికిడి స్పందన, సో రంగులు చూడటం ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కి స్పందన అందుతూ ఉంటది. ఈ సెల్ ఫోన్ చూస్తున్న పిల్లలకి ఆ సెల్ ఫోన్ వీడియో చూసినప్పుడు ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉంటది, మంచి మ్యూజిక్ అన్ని ఉంటాయి, సో దాంట్లో లీనం అయిపోతారు వాళ్ళు. రెండోది ఏంటంటే మొదలు 2-3 సంవత్సరాల్లో ఉండే ఎదుగుదలతో ఉండే బ్రెయిన్ ఈ స్క్రీన్ చూసే వీడియో వర్చువల్ వీడియో అంటాం మనం, రియల్ వరల్డ్ ఏమో రియల్ వరల్డ్ కదా మేడం, దాన్ని సెపరేట్ గా విడదీసి చూడలేదు. మనం ఏది వీడియో ఏది రియల్ అని మనం డిఫరెన్షియేట్ చేయగలం, కానీ పిల్లలు ఆ వయసులో ఉన్న మెదడు డిఫరెన్షియేట్ చేయలేదు, వీడియో కూడా రియలే అనుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు పిల్లలు ఎక్కువ గంటలు చూస్తున్నారు అనుకోండి మేడం వీడియో, ఇంకా అదే లోకం అనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సపోజ్ మనం ఎప్పుడైనా ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాం అనుకోండి, రాత్రి పడుకునేదాకా అవే గుర్తొస్తుంటాయి మనకే, 1-3 గంటలు సినిమా చూస్తేనే మైండ్ లో అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు పిల్లలకి బెడ్రూమ్ హాల్ పేరెంట్స్ తప్పి బయట ప్రపంచం తెలియని పిల్లలకి రోజుకి మీరు అట్లీస్ట్ 2-3 గంటలు ఇచ్చినా కూడా చాలా ఎక్కువ ఇచ్చినట్టే. ఎందుకంటానంటే ఫస్ట్ 2-3 ఇయర్స్ లో మనకన్నా డబుల్ పడుకుంటారు పిల్లలు, నిద్ర టైం ఎక్కువ ఉంటది అనమాట, సో వాళ్ళకి మెలకు గుండి టైం తక్కువ. ఆ మెలకు గుండి టైం లో మీరు 3 అవర్స్ ఇచ్చినా కూడా ఇంచుమించు 40-50% టైం మీరు స్క్రీన్ ఇచ్చినట్టే. బ్రెయిన్ ఎదుగుదల సమస్యలతో నా దగ్గరకు వచ్చిన పిల్లలకి నేను గమనిస్తే చాలా మంది 5-6 అవర్స్ లేకపోతే మెలకు ఉన్నంత సేపు ఇచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటి పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి స్క్రీన్ లోకంలో ఉండిపోవడం వల్ల అదే అసలు లోకం అని ఇలాగా భ్రమ చెందుతారు. వాళ్ళు చెంది వాళ్ళ స్క్రీన్ కట్టేసినా కూడా, చార్జ్ అయిపోయిందని ఫోన్ కట్టేసినా కూడా అవే మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ మాటలు కూడా స్క్రీన్ లో మాటలలాగే మాట్లాడుతూ ఉంటారు. సపోజ్ కార్టూన్ స్లాంగ్ చూస్తే కార్టూన్ స్లాంగ్ లాగా మాట్లాడతారు, 4 ఏళ్ళు వచ్చినా 5 ఏళ్ళు వచ్చినా. నేను అడుగుతుంటారు మీ ఇంట్లో మీరు ఏం భాష మాట్లాడతారు, మేము తెలుగే మాట్లాడుతున్నాం అండి అంటారు. కానీ బాబు మాట్లాడి తీరు కానీ అసలు తెలుగు ఉండదు, మనం చెప్పిన రెస్పాన్స్ ఎవరు కారణం లేకుండా ఒక్కలో మాట్లాడుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే తను పూర్తిగా ఆ లోకంలో నిమగ్నం అయిపోవడం వల్ల చుట్టుపక్కల నుంచి వచ్చే అందవలసిన మామూలుగా నార్మల్ పిల్లలకి స్క్రీన్ చూడని నార్మల్ పిల్లలు ఉన్నారు అనుకోండి మేడం, వాళ్ళు రోజు ఇంట్లో అమ్మా నాన్న మాటలు, పక్క ఇంటి వాళ్ళ మాటలు, బయటకు వెళ్ళి ఆ మాటలన్నీ వినటం వల్ల అది అసలైన స్పీచ్ స్పందన అనమాట, అది అందలేదు వాళ్ళకి. ఆ వయసులో అందకపోతే అవి రావు వాళ్ళకి. అదే విధంగా మనుషుల మొహాలు చూడడం కూడా ఛాన్స్ దొరకదు వాళ్ళకి. ఎప్పుడైతే స్క్రీన్ లోకంలో ఉంటుందో మనుషుల మొహాలు చూడటం ఛాన్స్ దొరకదు, మనుషులతో కలవడానికి ఛాన్స్ దొరకదు. సో దాని వల్ల ఏంటంటే బ్రెయిన్ లో స్పీచ్ కి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్, సోషల్ మనుషులతో కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పి బ్రెయిన్ ఏరియాస్ వయసుకు తగ్గలా ఎదగలేవు. అవి ఎదగలేకపోతే వాళ్ళకి సపోజ్ స్పీచ్ సెంటర్ సరిగ్గా వయసు తగ్గలా ఎదగకపోతే మాటలు సరిగ్గా రావు మేడం. మనుషులతో కలవడానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియా సరిగ్గా ఎదగలేకపోవడం వల్ల మనుషులతో ఎలా కలవడం అనేది వాళ్ళకి తెలియదు. సో బేసిక్ గా అలా మనకి ఎక్కువ స్క్రీన్ ఎక్స్పోజర్ లో ఉన్న పిల్లలను చూస్తే మాత్రం మనకి ముఖ్యంగా ఫస్ట్ 5 ఇయర్స్ లో ఒకవేళ స్క్రీన్ ఎక్స్పోజర్ సిగ్నిఫికెంట్ ఉంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రాలేవు, మనుషుల్లోని కలిసినా కూడా ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఏ విధంగా ప్రవర్తిస్తారంటే మనం పిలిచినా పలకరు, హాయ్ అన్నా కూడా ఫేస్ చూడరు, ఏదో ఒక్కలో ఆ లోకంలో లీనం అయిపోయినట్టు ఉంటారు. దీనికి కారణం ఏంటంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ. దానికి ఎందుకు కారణం అంటే దానికి సరైన స్పందన అందలేకపోవడం వల్ల. ఎందుకు స్పందన అందలేదంటే రోజంతా స్క్రీన్ లోకంలో నిమగ్నం అయిపోవడం. అది గమనించి ఇమీడియట్ గా స్క్రీన్ ఆపేసాం అనుకోండి, ఎప్పుడైతే మనం ఇలా పిల్లవాడు రెస్పాండ్ అవ్వట్లేదు, మాటలు లేట్ అయినా మనుషుల్లో కలవలేకపోతున్నాడు అనేది ఎప్పుడైతే గుర్తించామో ఇమీడియట్ గా 0 స్క్రీన్ చేయాలి మేడం. 0 స్క్రీన్ అంటే కొంతమంది ఏమంటారంటే స్క్రీన్ లేకపోతే అన్నం తినడం మా వాడు, అలాగే ఉండదు. మన స్క్రీన్ ఎందుకు ఇస్తున్నాం మేడం, జస్ట్ తన మైండ్ డైవర్ట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి. మన ప్రకృతిలో బోల్డ్ అన్ని రకాల బొమ్మలు ఉంటాయి, చంద్రుడిని చూపించవచ్చు, కుక్కను చూపించవచ్చు, పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్లి మైండ్ డైవర్ట్ చేసి పెడితే తినేస్తా, దాంట్లో అసలు కంగారు పడవలసిన విషయమే లేదు మేడం. స్క్రీన్లు అనేది అసలు దరిదాపుల్లో ఒక 2 రోజులు కనపడకుండా ఉంచితే వాళ్ళు అడగరు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది రియల్ వరల్డ్, మన వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతారు, మన మాటలు వినటం మొదలు పెడతారు, అప్పుడు అన్ని మళ్ళీ నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అది వీలైన త్వరగా చిన్న వయసులోనే స్టార్ట్ చేయాలి. చాలా మంది ఏంటంటే ఇది తెలుసుకోవడానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాటించేస్తే అప్పుడు చేసిన అంత ఇంప్రూవ్మెంట్ రాదు. బ్రెయిన్ ఎదుగుదల ఫస్ట్ 5.5 సంవత్సరాలు దాని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్. ఆ పీరియడ్ మనం గుర్తించి ముందుగానే మన స్క్రీన్లు ఆపేసి మళ్ళీ ఏదైతే తనకు లో

0: అనిపించిందో అంటే మాటల స్పందన అందలేదు, మనుషుల మొహాలు చూడటం అనేది అందలేదు. ఎందుకంటే స్క్రీన్ లోకల్ ఉంటాం, అందుకే ఎక్కువ మనుషులతో కలిసి ఇలా చేసి మాటలు వినిలా చేస్తే మనం రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది 5 ఏళ్ళలోపు చేయాలి, అది బెటర్.
1: కంటిన్యూస్ గా సెల్ ఫోన్ పట్టుకుని ఉండడం వల్ల శారీరకంగా కూడా చాలా మార్పులు ఉంటాయి కదండి.
0: ఉంటాయి మేడం. ఇప్పుడు శారీరకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఏజ్ తీసుకున్నాం, లేకపోతే ఎడాల్సెన్స్ తీసుకున్నాం అనుకోండి మేడం, వాళ్ళలో కూడా ఈ మధ్య స్క్రీన్ ఎడిక్షన్ చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా మొబైల్ ఎడిక్షన్, ఈ సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి కదా మేడం, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా ఎడాల్సెన్స్ లో బాగా ఎక్కువ ఉంటాయి. ఆ సెల్ ఫోన్ టైమే లేదనుకుంటే వాళ్ళు నడుస్తారు, ఏదో ఆటలాడతారు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. కొంతమంది అయితే నేను గంటల తరబడి వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి బాడీకి కదలిక అనేది ఉండదు, మెటబాలిజమే సరిగ్గా జరగదు. అలాంటప్పుడు ఒబిసిటీ, ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే కొంతమందికి షుగర్ రావచ్చు. అంటే సెల్ ఫోన్ తో డైరెక్ట్ గా కాదు, యాక్టివిటీ లెవెల్స్ తగ్గడం వల్ల ఈ కొత్త ప్రాబ్లమ్స్ రావడానికి ఉంది. అంటే ఒబిసిటీ, మెటబాలిక్ ప్రాబ్లమ్స్, అంటే మనకి షుగర్ ఇలాంటివి కూడా చిన్న వయసులో వచ్చినా ఆశ్చర్యపడిపోకర్లేదు. రెండోది ఇంకొకటి ఏంటంటే కళ్ళుకి సంబంధించి రిపీటెడ్ గా చూడటం వల్ల, అదంతా బ్లూ లైట్ వచ్చేయడం వల్ల కళ్ళుకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే మస్కులర్ స్కెలిటల్, మనకి ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడాలంటే ఇంట్లోనే ఉంటాం, బయటకు వెళ్ళాం, సూర్యరశ్మి తగలదు, విటమిన్ డి అనేది సరిగ్గా అందదు. రిపీటెడ్ మెడ నిప్పులు, చేతులు, వేళ్ళు నిప్పులు ఇలాంటి రావడం కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఈ కండరాలు బిగిసిపోవడం వల్ల సరిగ్గా విటమిన్ డి అందలేకపోవడం వల్ల ఇదొక కారణం ఉండదు. లీనమైపోవడం వల్ల ఫుడ్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి టైం ఫుడ్ తీసుకోలేరు. సో పౌష్టికంగా న్యూట్రియంట్స్ కూడా అందం, విటమిన్ డెఫిషియన్సీస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఒకదానికి ఒకటి లింక్, మన ఎవ్రీడే లైఫ్ లో సెల్ ఫోన్ ని విడదీయలేం. కమ్యూనికేషన్, స్టోరేజ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏదైనా క్లాస్ అటెండ్ అవ్వాలన్నా, ఒక మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం సెల్ ఫోన్ అయితే ఏ పని జరగదు. కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ దాట్ ఈస్ చేసేయడం వల్ల వస్తుంది. అది ఫుడ్ ఉంది అవసరం, దాన్ని ఎక్సెస్ గా తింటే జబ్బు వస్తుంది. అలాగే స్క్రీన్ నీడ్ ఉంది, స్క్రీన్ మనం సెపరేట్ చేయాలి, స్క్రీన్ జీరో చేసేమని చేయాలి. కానీ పిల్లల్లో చేయాలి, ఫస్ట్ 5.5 ఇయర్స్ స్క్రీన్ అవ్వకూడదు, అందులో డౌట్ లేదు మేడం. కానీ ఆ తర్వాత మాత్రం అవసరమైన మట్టికి ఒక పద్ధతి ప్రకారంగా, ఒక లెక్క ప్రకారంగా చేయాలి. లిమిట్ సెట్టింగ్ అంటాం మనం దాన్ని.
1: ఇప్పుడు మీరు 5.5 ఇయర్స్ వరకు అసలు జీరో స్క్రీన్
0: ఇవ్వాలి మేడం, జీరో స్క్రీన్ ఉండాలి.
1: అలాంటిది 5 మంత్స్ పిల్లల్ని కూడా ఈ మధ్యలో చూస్తుంటే పేరెంట్స్ చక్కగా ఒక దానికి హ్యాంగ్ చేసేసి దాన్ని చూపించడం అవి చేస్తున్నారు. పిల్లలు ఇంతగా ఎడిక్ట్ అయిపోవడానికి, ఫంక్షన్స్ కు వెళ్తాం, పేరెంట్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వీళ్ళు ఏ చైర్ లోనో ఒక ఫోన్ పట్టుకుని గేమ్స్ చూస్తారు కామెంట్స్. సో ఇంతగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోవడానికి తల్లిదండ్రుల పాత్ర ఏంటండి?
0: తల్లిదండ్రుల పాత్ర అంటే మేడం, ఇది వరకు అనుకోండి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చేసింది. పేరెంట్ ఒకవేళ ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటే డాడీకో, అత్తయ్య గారికో అలాగే ఇచ్చి వెళ్ళేవారు. ఇప్పుడు అలా లేదు కదా మేడం, ఏ పనైనా డాడీ మమ్మీయే చూసుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ ఎలా అయిపోయిందంటే ఒక పర్సన్ ఎర్నింగ్ లా లేదు, ఇద్దరే. ఎకనామిక్ ప్రెషర్ అనేది ప్రతి ఒక్క క్లాస్ లోనూ ఉంటుంది. పేరెంట్స్ ఏ విధంగా కారణం అవుతున్నారంటే, ఒకటి వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేయాలనేది ఆ ఒకటి అవగాహన సరిగ్గా ఉండట్లేదు. సెకండ్ థింగ్ సూపర్విజన్. ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నారు అనుకోండి, స్క్రీన్ చూడొచ్చు అంటే ఒక్కరికి ఇచ్చేయటం కాకుండా పక్కన ఒకళ్ళు ఉండేలా చూడాలి. కొంతమంది తెలుసు చదువుకున్న వాళ్ళకి స్క్రీన్ మంచిది కాదు, ఇవ్వకూడదని కూడా తెలుసు. కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళకి స్క్రీన్ ఇచ్చేసేలా చేస్తున్నాయి. ఏం పరిస్థితులు అంటే, కొంతమంది సింగిల్ పేరెంట్ ఉండదు, సపోర్టే లేకపోవచ్చు, జాబ్ లో కంపల్సరీగా వర్క్ చేయవలసి ఉండొచ్చు. ఇలాంటి కొన్ని పేరెంట్స్ కారణాలు ఉంటాయి, కొన్ని చిన్నపిల్లల కారణాలు ఉంటాయి. చెప్పాను కదా మేడం, కొంతమంది కిడ్స్ చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. అలాంటి కిడ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఇవ్వకూడదు అనుకున్నా కూడా వాళ్ళకి ఆప్షన్ ఉండదు అనమాట. కొంతమంది ముందుగా ఉంటారు, కొంతమంది కిడ్స్ ఇచ్చేదాకా ఊరుకోరు అన్నమాట, ఇచ్చేదాకా అన్నం కూడా తినరు, ఆ విధంగా ఉంటారు వాళ్ళు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం పిల్లల్ని ముందుగానే గుర్తించి దానికి ఆల్టర్నేటివ్ గా మనం సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఏ విధంగా అలాంటి కిడ్నీ మేనేజ్ చేయాలి అనేది నేర్పిస్తారు మనకి. ప్రతిదానికి ఒక మార్గం ఉంటది. మొండిగా ఉన్నాడు అంటే పేరెంట్స్ యొక్క తీరుతో ఆ మొండితనాన్ని ఎలా తగ్గించాలనే దానికి టెక్నిక్స్ ఉంటాయి, బిహేవియరల్ ఇంటర్వెన్షన్స్ అంటారు. అవి నేర్చుకుని కంట్రోల్ చేయొచ్చు ఒక విధంగా. లేదు హైపర్ యాక్టివ్ మరీ ఎక్కువ ఉంది అనుకోండి మేడం, దానికి మందులు కూడా ఉంటాయి. నిద్ర పుచ్చే మందులు కాదు, అవి సేఫెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ కాలంలో. చైల్డ్ కి అటెన్షన్ పెంచి, కాన్సన్ట్రేషన్ పెంచి, పూర్తిగా నార్మల్ చేసే మందులు కూడా ఉన్నాయి మనకి. కానీ అవగాహన అలా లేదు ప్రజల్లో. సో ఒకటి ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకునేనా చెయ్యాలి. రెండోది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చైల్డ్ అనేది ప్రైమరీ కాబట్టి మనం దాన్ని ఉన్న టైంనే 1-2 గంటలు చైల్డ్ కి అనేది ఏదో విధంగా డెడికేట్ చేసుకోవాలి, తప్పదు. అది దానికి షార్ట్ కట్ కూడా లేదు మేడం, దానికి ఖచ్చితంగా టైం పెట్టుకోవాలి పిల్లలకి. ఆ టైం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ స్క్రీన్ టైం తగ్గిపోతుంది. ముందు ఏంటంటే సెల్ ఫోన్ ఇవ్వకూడదని ముందు మైండ్ లో రిజిస్టర్ అవ్వాలి పేరెంట్స్.
1: అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకి చాలా ఎక్కువ అడిక్ట్ అవుతున్నారండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏదైనా ఇలా బాగా అడిక్ట్ అయిపోయిన అడాలసెంట్ ఎవరైతే ఉంటారో ఫ్రీక్వెంట్ గా మొబైల్ చూస్తూ ఉంటారండి. నోటిఫికేషన్ వచ్చిందా, నా వాట్సాప్ లో స్టేటస్ ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్స్ చేశారు అని. సో ఈ నేపథ్యంలో సౌండ్ వచ్చినా రాకపోయినా కూడా వచ్చింది అనే భ్రమలో కూడా వెళ్ళిపోతున్నారు అంటారు. సో ఈ సోషల్ మీడియా అడిక్షన్ వల్ల వచ్చే మానసిక

0: వన్ ఆఫ్ ది వే ఏంటంటే సోషల్ మీడియా ద్వారా. ఇప్పుడు ఇది వరకు అనుకోండి, ఇప్పుడు ఇలాగ రేడియోలో అయినా టీవీలో అయినా వస్తేనే అనుకుంది, ఇప్పుడు అలా కదా, ఎవరికల్లా ఓన్ ఛానల్ ఉంది, ఇలాగ ఎవరికల్లా ఓన్ అకౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా బాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి రకరకాల ప్రొఫైల్స్ లోను, రకరకాల ఫొటోస్ లోను, రకరకాల ఇన్స్టాల్ చేసి రీల్స్ చేసి దే వాంట్ ఎప్రిసియేషన్. సో వన్స్ ప్రొజెక్ట్ చేయగానే ఎంత మంది ఎప్రిషియేట్ చేస్తున్నారని యాంగ్జైటీ ఉంటది. ఇది దీనికి కారణం ఏంటంటే ఈ వయసు, అడాలసెన్స్ ఏంటంటే జనాలు నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి అనేది ఎప్రిసియేషన్ ఉంటది. అక్కడ వరకు ఓకే, ఇప్పుడు ఇది మనం నార్మల్ కింద తీసుకుంటాం, ఇదంతా కూడా చాలా వరకు నార్మల్ తీసుకుంటాం. ఆ పని కోసం వాళ్ళు ఎంత టైం డెడికేట్ చేస్తున్నారు అనేది చూడాలి. ఇప్పుడు కొంతమంది చదువు మానేసి ఎప్పుడు అదే పనిలో ఉన్నారనుకోండి, రోజులో చదువు, దానివల్ల చదువు వెనకెళ్ళిపోతుంది, ఇది మితిమీరిపోతుంది, డిజార్డర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అని మనం గ్రహించి దానికి కారణాలు ఏంటి, ఏ ఇష్యూ వల్ల ఇది మితిమీరిపోయే లెవెల్కి వెళ్ళిపోతుంది తన తీరు అనేది గ్రహించి మనం తనకి అర్థమయ్యేలాగా చెప్పి చెప్పడం అనేది ఇంపార్టెంట్. అది యాంగ్జైటీ అనం మేడం. ఒక విధంగా ఐడెంటిటీ, కొంతమంది ఐడెంటిటీ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోయినా, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ సరిగ్గా లేకపోయినా దాన్ని కౌంట్రాక్ట్ చేసుకోవడానికి ఆ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు రోజులో ఒక 4 గంటల టైం ఉంది అనుకుందాం స్కూల్ నుంచి వచ్చి, అందులో 3 గంటలు ఇదే పని మీద ఉన్నారనుకోండి, అప్పుడు అది డిజార్డర్ లెవెల్ లాగా ఆలోచించాలి మనం. కొంతమంది రాత్రి వరకు పడుకోకుండా రాత్రి వరకు ఇదే పనిలో ఉంటారు, రకరకాల అకౌంట్స్ లో పెట్టుకుంటూనే ఉంటారు, చదువు పక్కన పెట్టి అప్పుడు ఆలోచించాలి. కానీ జస్ట్ ఏదో మామూలుగా ఫోటో పెట్టి 2 లైక్లు చూసి మనమైనా ఫోటో పెడితే మన ఫోటో ఎవరు చూసారో మనం చూస్తాం, అది డిజార్డర్ కాదు. పిల్లవాడు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. సపోజ్ ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చాక ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దెబ్బలాడుకుంటూ ఉంటున్నారు, సో ఆ అబ్బాయి డల్ అయిపోయాడు. సో అలాంటప్పుడు ఏంటి, మాట్లాడే వాళ్ళు వర్చువల్ గా దొరుకుతారు ఇప్పుడు సోషల్ మీడియాలో. సో ఆ విధంగా అటాచ్ అయిపోయి వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పలేము వాళ్ళు, కొంతమంది ట్యాప్ చేసే వాళ్ళు ఉంటారు మనకి. సో అలాంటప్పుడు ఎవరితో కనెక్ట్ అయ్యారు అనుకోండి, అవతల వాళ్ళు అమ్మ నాన్న మాట్లాడలేదు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, సో వాళ్ళతో కనెక్ట్ అయిపోయి టైం స్పెండ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించి మనం ఇంట్లో సంతోషం ఇవ్వలేకపోవడం వల్ల బయట సంతోషం వెతుక్కుంటున్నాడు తిను అని గ్రహించి వీళ్ళు టైం ఇచ్చి వీళ్ళ తన మనసులో ప్రాబ్లమ్స్ అన్ని బయటికి చెప్పించుకుంటే విత్ ఇన్ పేరెంట్స్ తోనే ఫ్యామిలీతోనే కనెక్ట్ అయ్యి అది సోషల్ మీడియా తగ్గుతుంది.
1: ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ వాడకం ఎక్కువైపోవడం వల్ల ఈ పిల్లలు సమాజంలో కలవలేకపోతున్నారు, సోషల్ విత్డ్రావల్ అనేది ఎక్కువగా కనపడుతుంది అంటున్నారు, ఇది ఎందుకు వస్తుందండి?
0: ఇప్పుడు మీకు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా మేడం, బ్రెయిన్ ఎదుగుదల జరగాలి అంటే బ్రెయిన్ స్పందన ద్వారా ఎదుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే సోషల్ స్టిమ్యులేషన్ జరిగితేనే సోషల్ ఇంటరాక్షన్ ఎలా చేయాలో అని సంబంధించిన బ్రెయిన్ ఎదుగుదలకి ఛాన్స్ దొరుకుతుంది. సో పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులతో కలిసి మనుషులతో ఇంటరాక్ట్ అవుతుంటే, సపోజ్ ఒక ఈవెంట్ లో మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మైండ్ లో ప్రాసెస్ అవుతుంది. సపోజ్ ఒక ఫంక్షన్ లో ఎలా గ్రీట్ చేస్తున్నారు, దానికి వీళ్ళు ఎలా ఆన్సర్ చెప్తున్నారు, వీళ్ళు ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు అనేది పిల్లలు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అవన్నీ బ్రెయిన్ లో ప్రాసెస్ అయ్యి రికార్డ్ అవుతాయి. ఒక పిల్లవాడు రోజు స్క్రీన్ టైమ్ లో ఉంటే సోషల్ ఈవెంట్స్ ని చూడడానికి ఛాన్స్ దొరకదు. ఎప్పుడు కొత్త వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది చిన్నప్పటి నుంచి అవన్నీ మనకి రికార్డ్ అవుతుంటే మనం కూడా పెద్దగా ఇంచుమించు అలాగే బిహేవ్ చేస్తాం. మోడలింగ్ అంటాం దాన్ని. ఎప్పుడైతే పిల్లలు స్క్రీన్ చూస్తూ పర్టికులర్ ఆటలకి బాగా అటాచ్ అయిపోతే ఈ ఇన్ఫర్మేషన్, ఈ స్టిమ్యులేషన్ అనేది దొరకదు. దొరకకపోతే వాళ్ళు సడన్ గా మనం తీసుకెళ్లి ఒక సిచ్యువేషన్ లో పెట్టి ఒక దగ్గర మాట్లాడదాం పదాన్ని వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగితే ఎలా ఆన్సర్ చెప్పాలి, ఏ విధంగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా అర్థం అవుతుంది. అది సోషల్ స్కిల్స్. మనుషులతో ఎలా కలవాలనేది తెలియకపోవచ్చు. ఎందుకు తెలియకపోతుందంటే, ఎందుకు తెలియట్లేదంటే ఎక్కువ తన వాళ్ళ ఆ ఎన్విరాన్మెంట్ ఆ స్టిమ్యులేషన్ కి ఎక్స్పోజర్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఎక్కువ టైం స్క్రీన్ లోకంలో ఉంటాం వాళ్ళు. ఎక్కువ టైం స్క్రీన్ లోకంలో ఉంటే ఆ సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వలేకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది.
1: ఓకే సో అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు బయట వెళ్ళి తన తోటి వాళ్లతో, తన వయసు వాళ్లతో 10 మందితో ఆడుకుంటే వచ్చే లాభాలు, అలాగే అది లేకుండా ఇంట్లో ఉండి కేవలం సెల్ ఫోన్ ద్వారానో లేకపోతే ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం వల్ల వచ్చే నష్టాలు, ఈ రెండు వాటిని ఒకసారి వివరిస్తారా?
0: స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు డూ. స్పోర్ట్స్ ని ప్రైమరీ థింగ్, చదువు స్పోర్ట్స్ ప్రతి పిల్లవాడు శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా. ఎందుకంటే స్పోర్ట్స్ తో వచ్చే యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ తో వచ్చే యాక్టివిటీస్ బ్రెయిన్ లో చేంజెస్, బ్రెయిన్ లో కెమికల్స్ కూడా ఉపయోగపడుతుంది. అది రకరకాల కెమికల్స్ కి బ్రెయిన్ లో ముఖ్యంగా మనం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేది ఏంటంటే ఒక లైఫ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఒక డే ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మెమరీ వర్కింగ్ మెమరీ ఇలాంటి అన్నిటిని మనం ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ అంటాం, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం యాక్చువల్ గా. అట్లని దాని కూడా ఈ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందని రీసెర్చ్ చెప్తుంది. స్క్రీన్ లో చేయడం వల్ల ఏమవుతుందంటే మానసిక సమస్యలు వస్తాయి. యాక్చువల్ గా ముఖ్యంగా జ్ఞాపకశక్తి

0: సంబంధించింది, అటెన్షన్ సంబంధించింది, అలాగే ఎమోషన్ సంబంధించిన చేంజెస్ కూడా దుష్ప్రభావాలు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో బెటర్ ఏంటంటే స్క్రీన్ చూడండి కానీ దానికి లిమిట్ పెట్టుకోవాలి, మిగిలిన టైం అంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ లోనే ఉండి పెట్టుకోవాలి.
1: ఓకే, సో అలాగే ఒక స్క్రీన్ టైం తగ్గిద్దామని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లలు చాలా విపరీతంగా రియాక్ట్ అవడం అనేది తెలుస్తుంది. సో ఏ విధంగా అంటే ఫోర్స్ఫుల్ గా మనం వాళ్ళని బయటకు తీసుకురాలేము, సో ఏ విధంగా బాగా అడిక్ట్ అయిపోయిన పిల్లల్ని దాంట్లోంచి బయటకు తీసుకురావాలంటే తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు?
0: ఎప్పుడు పేరెంట్స్ కి డౌట్ వస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే టీచర్లు చెప్తారు ఏంటంటే మీ అబ్బాయి చదువు సరిగ్గా చదవట్లేదు, రోజంతా టీవీ చూస్తున్నాడు స్క్రీన్ చూస్తున్నాడు అని ఏం చేస్తారంటే మొత్తాన్ని కట్టేసి లోపల పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది పిల్లలు అప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు అలా డల్ అయిపోయి అలా తిరిగి పక్కింట్లోనో ఫ్రెండ్ దగ్గర మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళు. సో అది కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. పేరెంట్స్ వెళ్ళి నాన్న మనకి నువ్వు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ టైం టీవీ చూస్తున్నావు, ఈ టీవీ ఇంతసేపు చూడటం వల్ల ఇన్ని ప్రభావాలు దుష్ప్రభావాలు ఏటైతే వస్తున్నాయి అన్నీ చెప్పి, సో నువ్వు తగ్గిస్తే మనకి నీకు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావు, నీకు చదువులో ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి తగ్గిస్తే మంచిది అనేది మనం డిస్కస్ చేయాలి. ముఖ్యంగా అడాల్సెంట్స్ కి, చిల్డ్రన్ అంటే కొద్దిగా చిల్డ్రన్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండొచ్చు. చిల్డ్రన్ అంటే ముఖ్యంగా 7 ఇయర్స్ బిలో పిల్లలని స్ట్రిక్ట్ గా ఉండొచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకంటే ఒక ఇండివిజువాలిటీ వస్తుంది అన్నప్పుడు మనం రిజిడ్ గా చిన్నపిల్లల్లాగా ఫోన్ లాగేసుకుని లోపల పెట్టేసి లేకపోతే టీవీలన్నీ కట్టేసి అలా చేస్తే దే వోంట్ యాక్సెప్ట్ యాక్చువల్లీ. సో అందుకు మనం ఏంటంటే ఓపెన్ కమ్యూనికేషన్ చెప్పి వాళ్ళకి ఇట్ షుడ్ బి లైక్ ఏ డైలాగ్, ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వైతే మార్క్స్ చదువు రావాలంటే ఇలాగే చదివితేనే వస్తుంది, నీ చదువులో ఏం ఇబ్బందులు ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం, స్క్రీన్ ఎలా తగ్గిద్దాం చెప్పు. అప్పుడు తనకు వన్స్ అర్థం అయితే తనే చెప్తాడు. కాకపోతే రూల్ అంటే రూల్ లాగే పాటించేలా చేయాలి. అంటే పిల్లవాడికి ఏం అర్థం అంటే ఒక ఆలకని నేను ఎక్స్ట్రా చూసానంటే నెక్స్ట్ రోజు మా మమ్మీ ఖచ్చితంగా ఇవ్వదు అనేది ఫిక్స్ అవ్వాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎప్పుడైతే మన పేరెంట్స్ ఆ విషయంలో జాగ్రత్త స్ట్రిక్ట్ గా ఉంటారో వాళ్ళకి ఒక ఆలకని అర్థం అయిందంటే ఇంక ఖచ్చితంగా ఇవ్వదంటే అప్పుడు వాళ్ళే ఆపేస్తారు, ఆ టైం అవగానే ఆపేసి ఇచ్చేస్తారు. సో ఆ విధంగా మనం మంచిగా చెప్పి మాట్లాడాలి. రెండోది ఏంటంటే స్క్రీన్ ఆపేసి చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తారంటే టీవీ ఇంకా లేదు, టీవీ మొబైల్ లేదు, తీసి పక్కన పెట్టే అని చెప్పేసి చదువుకో, పుస్తకం తీసి చదువుకో ఏంటి ఇన్ని పాటలు ఉన్నాయి నువ్వు వర్క్ ఎంత ఉంది చదువు అంట. వాళ్ళు స్క్రీన్ చూసేది ఎంజాయ్మెంట్ కోసం. మీరు వెంటనే తీసుకెళ్లి డైరెక్ట్ గా పెట్టేయకూడదు. మనం దాన్ని ఏం చేయాలి, తనకి ఇంకేం ఉన్నాయి యాక్టివిటీస్ అని చూడాలి. పెయింటింగ్ డాన్సింగ్ తనకి ఏం హాబీస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ అందులో పెట్టండి. స్క్రీన్ 3 అవర్స్ 2 అవర్స్ చూస్తున్నాం అనుకోండి, ఆ 2 అవర్స్ అందులో పెట్టండి. పెట్టి కొన్ని రోజులు దాంట్లో అలవాటు అయ్యాక ఆటోమేటిక్ స్క్రీన్ ఇంకా 0 అయిపోతుంది అది. అప్పుడు అది తగ్గించి చదువులో పెట్ట అలా పెట్టాలి. కానీ ఒకేసారి మన స్క్రీన్ ఆపేసి చదువులో పెడితే వర్కౌట్ అవుతుంది.
1: ఇంత చేసినా కూడా ఇంకా అడిక్షన్ బాగా ఎక్కువ ఉండిపోయి తల్లిదండ్రులు ఎంత చేసినా దాంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలండి?
0: ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మేడం. మనకి ADHD అని ఉంటుంది, హైపర్ యాక్టివిటీ కిడ్స్ అని చెప్పాను కదా మేడం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ లోను కొన్ని కెమికల్స్ తక్కువ ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే. డోపమిన్, హ్యాపీ కెమికల్ అంటాం డోపమిన్, డోపమిన్ నార్పెనిఫ్రిన్ కెమికల్స్ ఉంటాయి అవి తక్కువ ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే. సో వాళ్ళకి ఏంటంటే ADHD ఉన్న పిల్లలు ఎక్కువ సెన్సేషన్ కావాలి, వాళ్ళకి ఎక్కువ ఫన్ కావాలి, లేకపోతే ఇట్ ఇలా ఒక్క నిమిషం కూర్చోబెడితే బోర్ కొట్టిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఆ బోర్ తగ్గించుకోవడానికి హ్యాపీనెస్ అస్తమోను కావాలనిపించడం వల్ల థ్రిల్ ఉండి యాక్టివిటీస్ చేస్తారు, అందులో రిస్క్ ఉన్న యాక్టివిటీస్ కూడా చేస్తారు. అప్పుడే డాపమిన్ టక్మన్ రేజ్ అవుతుంది అనమాట. వాళ్ళ ఈవెన్ ఎడిక్షన్ కూడా ఈజీగా ప్రోన్ అయిపోతారు అనమాట. ఎడిక్షన్ చేసినా కూడా డాపమిన్ ఫాస్ట్ గా రేజ్ అయిపోతుంది అంత, ఎందుకంటే బాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా రేజ్ చేయాలనేలాగా ఉంటుంది బ్రెయిన్ ట్యూన్ అయి ఉంటుంది. సో ఈ థ్రిల్ యాక్టివిటీస్ కోసం ఎదుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళు సోషల్ మీడియా అడిక్షన్, ఇంటర్నెట్, తర్వాత గేమింగ్ డిజార్డర్స్ ఇలాంటి వాటికి బాగా ట్యూన్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఇన్ని ఇప్పుడు ఇలాగ తీసుకెళ్లి కాసేపు ఆడుకో కాసేపు అంటే అక్కడ డాన్స్ ఇష్టం డాన్స్ లో పెడితే వద్దు నాకు ఫస్ట్ రోజు వెళ్ళి సెకండ్ రోజు వద్దని చాలు ఇంకా నాకు డాన్స్ కూడా వద్ద ఇష్టం లేదని వస్తారు. మా ఫోన్ ఇంకో యాక్టివిటీ పెడతారు డబ్బులు కట్టి, కట్టినా కూడా 2 రోజులకి మళ్ళీ అది బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. సో అది మేజర్ రీజన్ ఏంటంటే ఆ ADHDలో ఉన్న కెమికల్ తక్కువ ఉండడం వల్ల అవుతుంది. సో దానికి మనం మెడిసిన్ ఇస్తే, మంచి మెడిసిన్స్ ఉన్నాయి యాక్చువల్గా ADHD అని దానికి, అవి వాడితే వాళ్ళు అప్పుడు స్టెబిలిటీగా ఉండగలుగుతారు, త్వరగా బోర్ కొట్టదు, చదువు మీద అన్నిటి మీద ఫోకస్ పెడతారు, మార్క్స్ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ అడిక్షన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అని గ్రహించి ఒకవేళ ఇంత సివియర్ లెవెల్లో ఉంది అని అనుకుంటే మాత్రం అది మనం కారణం ఏమైనా ADHD ఉందా, ఇంక వేరే కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూస్గా స్క్రీన్తోనే ఉంటారు డిప్రెషన్ డిజార్డర్ ఉన్నప్పుడు, అది సెరటోనిన్ కెమికల్ తక్కువ ఉంటారు. సో దానికి సంబంధించిన మెడిసిన్ వేస్తే ఖచ్చితంగా తగ్గుది, నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది.
1: ఎటువంటి డాక్టర్స్ అండి? సైకియాట్రిస్ట్. సో అలాగే ఈ మధ్యలో ఎక్కువగా వినపడుతున్న వాట ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్ అంటే ఏంటండి?
0: ఇప్పుడు ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్ అంటే మేడం, ఇప్పుడు మామూలు ఫోన్స్ లో గేమ్స్ ఉంటాయి, రకరకాల గేమ్స్. ఇంటర్నెట్ గేమింగ్ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా ఆ గేమ్ లో ఏదైతే డిఫరెంట్ పీపుల్ ఉంటారు, గేమ్ లో ఒక గేమ్

0: అంటే అందులో రకరకాల పీపుల్ అవతల సైడ్ ఇంకొకరు బైక్ మీద వచ్చేయచ్చు, వీళ్ళు వెళ్ళి అవతల వాళ్ళతో ఫైట్ చేయొచ్చు అనేది ఎలా ఉంటుందో, అవతల పర్సన్ ఇంకో ఫోన్ నుంచి ఆడుతూ ఉంటారు కదా మేడం, అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా. సో అలా ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నట్టు, అది ఇంటర్నెట్ గేమింగ్. అది ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువైపోతుంది ప్రాబ్లం. దాన్ని గంటల తరబడి ఆడుతూ టైం అంతా వేస్ట్ చేసేసి ఇంకా చదువు పక్కన పెట్టేసి ఇలాగేస్తే దాన్ని మనం ఎడిక్షన్ అంటాం. ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అని కూడా మనకి కొత్త టర్మ్ పెట్టారు ఇది. సో నా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, పొద్దున్న మొదలు పెట్టి రాత్రి పడుకునేదాకా భోజనం కూడా అలా పక్క నుంచి తింటారు, అంతే బాత్రూమ్ కూడా ఆపేసుకుని ఇలాగా ఇంటర్నెట్ గేమింగ్ వాళ్ళు ఉన్నారు. సో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి మనకి. దానికి ఒకటి ఏంటంటే, నేను చెప్పాను కదా, వన్ ఆఫ్ ద రీజన్ ADHD అవ్వచ్చు, ఇంకా వేరే వేరే ఎందుకు ఆ అబ్బాయి అంత ఎడిక్షన్ లెవెల్కి వెళ్ళిపోయాడు అని గమనించి దానికి సంబంధించిన మందులు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీలో కూడా మాడిఫికేషన్ చేయాలి, పేరెంట్స్ కూడా ట్రైనింగ్ అవ్వాలి ఏ విధంగా మేనేజ్ చేయాలనేది.
1: క్లినికల్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఫేస్ చేసిన ఒక క్లిష్టమైన ఇటువంటి సమస్య ఏదైనా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
0: యూజువల్ కేసెస్ డిస్కస్ ఆన్లైన్ చేయకూడదు కానీ మేడం, మామూలుగా నేను ఏంటంటే క్లిష్టమైన సమస్యలు అంటే ఈ గేమింగ్ డిజార్డర్ అనేది క్లిష్టమైన సమస్య. సెకండ్ థింగ్ ఏంటంటే, హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. క్లిష్టం అనేది ఎప్పుడు వస్తుంది అంటే తిరిగి ఇంటికి పంపించాకే. ఇంటికి పంపించాక పేరెంట్స్ మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా పేరెంట్స్ మళ్ళీ ముందులాగే ఉంటారు, మనం మేనేజ్ చేయి ఎంత చెప్పినా కూడా ఉండట్లేదు. సో ఈ క్లిష్టం అనేది ఎక్కడొస్తుందంటే, మనకి మెడిసిన్ రీసెర్చ్ బాగా జరుగుతుంది, మంచి మందులు ఉంటున్నాయి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, ఆ స్క్రీన్ చూడాలంటే చూడకపోతే మనసులో లాగేస్తుంటుంది. ఆతురు తగ్గడానికి, ఆ ఇంపల్సిటీ సెన్సేషన్ సీకింగ్ తగ్గడానికి మందులు ఉన్నాయి, కౌన్సిల్ చేసడానికి మంచి కౌన్సిలర్స్ ఉన్నారు. కానీ ఇంటికి వెళ్ళాక దానికి కారణం అసలు ఆ లెవెల్కి ఎందుకు వెళ్తున్నాడు అనే దానికి ఫ్యామిలీ ఇష్యూస్ కరెక్ట్ చేయగలగాలి. అది అక్కడ క్లిష్టమైనది ఏర్పడుతుంది.
1: ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది కరోనా టైంలో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏం చేశారంటే, ఇది చాలా పద్ధతి కన్వీనియంట్ గా ఉంది కదా అని చాలా వరకు అది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా స్కూల్లో వాళ్ళు ఒక రోజు సెలవు వచ్చింది అనుకోండి, ఒక గంట రెండు గంటలు ఆన్లైన్ క్లాసెస్ పెట్టేదాన్ని చిన్న పిల్లలకు కూడా, అవసరం లేని వాళ్ళకు కూడా. సో ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లల మీద ఏమైనా స్క్రీన్ టైం ఎక్కువ అయ్యి ఎఫెక్ట్ వస్తుందంటారు?
0: ఇప్పుడు అంటే కరోనా టైంలో మనకు ఆప్షన్ లేదు, మనకు ఆన్లైన్ లేకపోతే ఆ పిల్లలకి ఇంకా మొత్తానికి చదువు వెనకబడిపోయే సందర్భం కాబట్టి. కానీ ఆ కరోనా టైంలో ఆన్లైన్ పెట్టడం వల్లే వాళ్ళకి స్క్రీన్ కి అటాచ్ అయిపోవడానికి ఛాన్సెస్ దొరికింది వాళ్ళకి. ప్రతి పేరెంట్ కూడా ఇంకా తప్పదు మా వాడికి ఒక ఫోనో ట్యాబో కంప్యూటర్ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళు ఒక పక్క నుంచి ఫోన్ చూస్తూ, ఒక పక్క నుంచి చాటింగ్, ఒక పక్క నుంచి యూట్యూబ్ అలాగ అలవాటు, లేకపోతే క్లాస్ అటెండ్ అవ్వకుండా నేను క్లాస్ చూస్తున్నానని యూట్యూబ్ చూడటం, ఇలాగే సోషల్ మీడియా చూడటం, అది ఆప్షన్ అలాగా ఎంటర్ అయిపోయారు పిల్లలు. కానీ దానికి ఒకటి మార్గం ఏంటంటే, పేరెంట్స్ కూడా పక్కన కూర్చోవడం, ఆ క్లాస్ ఏదో అందరి ముందు ఏదో ఇండివిజువల్ రూమ్ లో కాకుండా అందరి ముందు పెట్టడం. సో క్లాస్ క్లాస్ లాగే వినిలా చేయటం, సీరియస్నెస్ క్రియేట్ చేయటం, అది కూడా ఏం చేస్తున్నారు అనేది గమనించాలి. ఇప్పుడు పేరెంట్స్ ఏమవుతుందంటే టైం ఉండట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారు అనేది గమనించకపోవడమే మేజర్ థింగ్. సూపర్విజన్, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా మనం స్క్రీన్ ఇమ్మంటున్నాం కానీ విత్ అడల్ట్ సూపర్విజన్, పక్కన ఉండాలి, పేరెంట్ ఉండాలి. పేరెంట్ లేకుండా ఇండివిజువల్ గా ఇవ్వకూడదు, అవి ఎప్పుడైనా సరే అప్ టు తనకంటే ఒక ఇండివిజువాలిటీ వచ్చే వరకు కూడా సొంతంగా స్క్రీన్ ఇచ్చేయకూడదు. మినిమం 12-13 ఇయర్స్ వరకు అయినా పక్కన ఏ స్క్రీన్ చూస్తున్నా బెటర్ ఏంటంటే అందరు కూడా టీవీ చూడండి కావాలి.
1: అలాగే ఈ మధ్యలో వినిపిస్తున్న మరో మాట, సోషల్ మీడియా డిటాక్సిఫికేషన్, ఇదేంటండి?
0: అది ఒక ప్రక్రియ మేడం, ముఖ్యంగా అడల్ట్స్ లో, అంటే అడల్ట్స్ లో వాళ్ళకి వాళ్ళు నాకు ఎక్కువ అయిపోతుంది స్క్రీన్ టైమ్ అనేది వాళ్ళు కొంత గ్రహిస్తారు, లేకపోతే పేరెంట్స్ పక్క వాళ్ళు చెప్తారు దీని వల్ల నీకు నష్టాలు వస్తాయంటే వాళ్ళకి వాళ్ళకే నియంత్రించుకోవడం ఒక విధంగా. నెక్స్ట్ 2 రోజులు నేను ఇంకా చూడను అని మొత్తం అకౌంట్స్ ఆఫ్ చేసేసి స్క్రీన్ పర్టికులర్ ఒక చోట పెట్టేసి దాంతో డిస్కనెక్ట్ అయిపోయి కాస్త పార్క్కి వెళ్ళి కాస్త గేమ్స్ వెళ్ళి కాస్త ఒక విధంగా దాని నుంచి పూర్తిగా 0 చేసేసుకుని సోషల్ లైఫ్ లోకి వెళ్ళి ఉండడాన్ని అదొక ప్రక్రియ, అదొక టర్మ్ ఇంట్రొడ్యూస్ చేశారు.
1: మీ అనుభవంతో మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మేడం, మొదట 5.5 సంవత్సరాలు ఏ స్క్రీన్ ఇవ్వకూడదు, టీవీ మొబైల్ ల్యాప్టాప్ ఐప్యాడ్లు ఏదైనా స్క్రీనే, ఏ స్క్రీన్ మొదట 5.5 సంవత్సరాలు స్క్రీన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా ఉంటే మన పిల్లవాడికి ఎంతో లాభం చేస్తున్నట్టు. 2వది, స్క్రీన్ ఆపేసి వీలైనంత వరకు జనజీవన స్రవంతిలో పెట్టాలి. చాలా మంది అతి సుకుమారంగా పెంచుతున్నట్టు ఇంకా బెడ్రూమ్ నుంచి బయటకు తీసుకురాకుండా మనుషుల్లో కలవనికుండా చేస్తారు. స్క్రీన్ పూర్తిగా ఆపేసి మనుషుల్లో కలిసిలా చేయాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనుషులతో కలవడం అనేది అర్థమైతే మనుషుల నుంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది వాళ్ళకి. మనుషుల నుంచి హ్యాపీనెస్ వస్తే స్క్రీన్ జోలికి వెళ్ళరు యూజువల్ గా. సో మనుషులతో కలవడం అలవాటు చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి. నెక్స్ట్ థింగ్, టైం స్పెండ్ చేయాలి, తన రూల్స్ కూడా సెట్ చేయాలి, బ్యాలెన్స్ ఉండాలి. కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కొన్ని రూల్స్ కూడా పెట్టాలి. నువ్వు ఈ మాత్రం కంపల్సరీ, ఈ మాత్రం ఇలా చేయకూడదు అని పదే పదే చెప్పాలి. అది కూడా ఏం చూస్తున్నారు అనేది ఒక వాచ్ ఉండాలి. సో ఇప్పుడు ఎరాల్సిన్స్ లో వెళ్తే కొంతమంది పేరెంట్స్ మొత్తం అన్ని మానిటర్ చేస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కొంత ఇండివిజువాలిటీ ఇవ్వాలి ఎరాల్సిన్స్ వచ్చాక.

0: ఇండిపెండెన్స్ ఇవ్వాలి, ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయగలిగితే అడాలసెన్స్ లో కూడా ఇబ్బంది ఉండదు మేడం.
1: సో బాల్యంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్న ఈ సెల్ ఫోన్ వాడకం గురించి, సోషల్ మీడియాస్ గురించి, వాటి నుంచి బయటపడాలి అంటే ఎటువంటి చర్యలు మేము తీసుకోవాలన్నది విశదీకరించినందుకు ఆల్ ఇండియా రేడియో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే సార్.
0: నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: ఇంతవరకు బాల్యంపై సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి ఆంధ్ర వైద్య కళాశాల చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఊరవకొండ శ్రోతలు ఈశ్వరయ్య హేయాంచ్ వీరి కోరిక మేరకు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

నువ్వు వస్తావనే చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన పాట వింటున్నారు. ఎస్ మూర్తి రచన, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం. వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, వీరి కోరిక మేరకు ఈ పాట.

హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అంతఃపురం చిత్రానికి చిత్ర పాడిన పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కృష్ణా జిల్లా కాజగ్రామం శ్రోతలు టివి సుబ్బారావు, శ్రీదేవి, జయలక్ష్మి వీరి కోరిక మేరకు అమ్మ దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్పీ శైలజ పాడిన పాట.

మిస్సమ్మ చిత్రానికి ఏఎం రాజా పి లీలా పాడిన పాట వినబోతున్నారు. పింగళి సాహిత్యం అందించిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు సైనిక్పురి కాలనీ నుంచి పావని, చిరంజీవి, సాయిరాం, తనుజ, పద్మశ్రీ, శ్యామ్ వీరందరి కోరిక మేరకు ఈ పాట

నరసింహ చిత్రానికి శ్రీరామ్ బృందం పాడిన పాట. రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరిన శ్రోతలు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం. వీరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా అల్లరి పిల్లలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వినబోతున్నారు. కోరిన శ్రోత భట్టిప్రోలు నుంచి మురళి, వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సెగ చిత్రం నుండి సునీత సుజన్ని పాడిన పాట వింటారు. జోషువా శ్రీధర్ సంగీతం, శ్రీమణి సాహిత్యం.

కార్యక్రమంలో తరువాత కిట్టు విసా బ్రిగడ సాహిత్యానికి నరేష్ అయ్యర్ శ్రీవిద్య పాడిన పాట వినబోతున్నారు, నరుడా డోనరుడా చిత్రం నుంచి.

0: స్వాతంత్ర్య సమరంలో పోరాట పటిమను చూపించిన నారీమణుల జీవిత విశేషాలు నేటి యువతరాన్ని ఉత్తేజితులను చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని భరతమాత దాస్య విముక్తి కోసం తమ శక్తిని, యుక్తిని, యావదాస్తిని ధారపోసిన మహిళామణుల నిస్వార్థ పరత, ఎగువ సాహసం నేటి నారీలోకానికి స్ఫూర్తిదాయకం అవుతుంది.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: కార్యక్రమంలో వినబోతున్న పాట నవమన్మధుడు చిత్రం నుంచి. ధనుష సునీత శాస్త్రి పాడారు. అనిరుద్ర రవిచందర్ సంగీతం. రాకేంద్ర మౌళి సాహిత్యం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వేటూరు గీతానికి నరేష్ అయ్యర్, శ్రేయ ఘోషల్ పాడారు నువ్వు నేను ప్రేమ చిత్రం నుంచి.

0: మాతృదేశ విముక్తి కోసం ఈ పుణ్యభూమి మీద జన్మించిన వీర నారీమణుల జీవిత గాథలు భావితరాలకు ఆదర్శప్రాయమైనవి. జాతిరత్నాలుగా వెలుగొందిన ఈ వీర వనితలు దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ అతివల చరితలు వినడం మన సుకృతం.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: వింటున్న ఈ పాట కార్తిక్ పాడారు, విలన్ చిత్రం నుంచి వేటూరి సుందరరామూర్తి సాహిత్యం.

0: February 11th, 1847, Thomas
1: November
0: Edison
1: 19th, 1863,
2: December
1: 30th,
2: 1865,
3: December
2: 5th, Kipling
3: 1901,
4: December 7th, 1903,
2: January
4: the
2: November 2nd, 1920, the first
5: January
2: commercial
5: 15th.
2: Radio...
5: హరిహరన్ శ్రీనివాసమూర్తి సవిత పాడిన పాట చిత్రం వాలి.
6: నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
7: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
6: ఏ తెలుసునని తెలుసునకి ఏమంటారేంటి? నాకు అబద్ధలాట నచ్చదు.
7: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళ కన్నా తెలీదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలీదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
6: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
7: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
6: అవును.
7: ఎలా?
6: తను మౌతార్కనిచ్చింది, నే తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

0: భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి పురుషులతో సమానంగా పోరాటం చేసి ఆత్మార్పణం కావించుకున్న కాంతామణులున్నారు. వారు బలిదాన ఫలమే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఆధునిక యుగంలో భారత జాతిని జాగృతం చేసి దేశభక్తిని, స్వాతంత్ర దీక్షను, జాతి సమైక్యతను సంఘటితం చేసి ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులైన తరుణీమణులు గాథలు భావితరాలకు బంగారు బాటలు.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1 గంట 30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

గోకులంలో సీత చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట అది. మరికొన్ని పాటలు 12:10 లాహిరి లాహిరి కార్యక్రమంలో ఏక చిత్ర గీతాలుగా వినవచ్చు. సమయం 12:00

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు. ఈరోజు ఇద్దరు మిత్రులు చిత్ర నుంచి పాటలు వింటారు.

0: మీరింతవరకు 1961 సంవత్సరంలో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విడుదలైన ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి పాటలు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సిఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చనంబామ్ రిషికాంత్ సింగ్, రాజా ముత్తుపాండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ఆయన అన్నారు.
1: कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है. मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं. ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है.
0: ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత కొన్ని రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తన తాను గమనిస్తున్నానని, అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆ సమయంలో అంతరాయం సృష్టించడం తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్ష సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
2: ఆజ్ బిల్ లేకర్ జో ఆ రహే హ్యా, ఆజ్ పెహలే లోక్సభా మే టేబుల్ కరేంగే, తో హమ్ చాతే

0: है कि सारा पार्टी, चाहे ओपोजिशन हो सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए। और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा।
1: పేపర్ లీక్ జరిగే ఏ సంఘటనైనా ఎదుర్కోవడానికి బిల్లులో కఠినమైన శిక్షా స్మృతి నిబంధనలు ఉన్నాయి. లోక్సభలో లిస్టు చేసిన ఎజెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూడ్చడానికి, ప్రత్యేక న్యాయంత్రంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకు ముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజీల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా శాంతియుతంగా చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచివేయడం గానీ, దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం గానీ సీఆర్పీఎఫ్ దళం దేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సీఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్టపతి, ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందిన భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 సంవత్సరం అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ, క్షిపణుల అభివృద్ధి, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జూలై 25 డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరైదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడం

0: రాష్ట్రంతో రాష్ట్రంలో మొత్తం వరద మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చానో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపండి కూడా వెయిట్ లిఫ్టింగ్ లో పతకాలు సాధించి భారత పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హారారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్ లో భారత్ మళ్లీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సిఆర్పీఎఫ్ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా ప్రమాదాలలో తెగిన రక్తనాళాలకు ఆధునిక చికిత్స గురించి డాక్టర్ వేమూరి నందన్ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ నందన్ వేమూరి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ నందన్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. అంటే దీన్ని మనం తెలుగులో రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు. మనకు రక్తనాళాలు అంటే రెండు రకాలుగా ఉంటుంటాయి, ధమనులు, సిరలు. మంచి రక్తాన్ని తీసుకెళ్లేవి, చెడు రక్తాన్ని తీసుకెళ్లేవని ఇలా మనకు తెలిసినంతలో ఇవి రక్తనాళాలు. చెప్పండి డాక్టర్ నందన్ గారు, ప్రమాదాల్లో చెయ్యి కానీ కాలు కానీ లేదా శరీరంలో ఏదేని భాగంలోని రక్తనాళం కట్ అవ్వగానే వెంటనే ఏం చేయాలి, అసలు మీరు అందించేటువంటి చికిత్సలు ఏంటి?
2: వీటిలో ముందు మనం ప్రధానంగా మాట్లాడుకునేది రక్తనాళాలు కట్ అయిన దానికంటే ముందు ప్రతి ఎముక ఫ్రాక్చర్లో, అంటే బొయ్యక ఎప్పుడు విరిగినా సరే ఆ బొయ్యక కింద ఉండేదో లేదా పక్కన ఉండే రక్తనాళం తెగిందో లేదో చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో అన్నిట్లో చెప్పలేను కానీ జరిగిన ప్రతి ఇరిగిన ప్రతి ఎముక పక్కన అటు ఇటుగా రక్తనాళం డ్యామేజ్ అయ్యే అవకాశం 5 నుంచి 10% వరకు, 5 నుంచి 10% వరకు ఉంటుంది. అది మీరు గుర్తించే దానికంటే ముందుగా అక్కడ ఉన్న మిమ్మల్ని చూసిన ఎముకల డాక్టర్ గారో లేదా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారో సర్జన్ గారో గుర్తిస్తారు. అది ఎట్లా గుర్తిస్తారు అంటే ముందుగా మీకు గాయం అయిన తర్వాత లేదా ఫ్రాక్చర్ అయిన తర్వాత మీ కాళ్ళలో కానీ చేతిలో కానీ స్పర్శ తగ్గిపోవటం కానీ మూమెంట్స్ అంటాం, అంటే కదలికలు తగ్గిపోవటం, కాళ్ళు చేతులు చల్లబడిపోవటం, ఇట్లా ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ మనం ఆలోచించాల్సింది రక్తనాళాలకి ఎటువంటి గాయం ఏమన్నా జరిగిందా లేదా అనేది. కాళ్ళు చల్లబడిపోయింది అంటే అది 100కి 100% రక్తనాళానికి గాయం అయింది అని లేదా రక్తనాళం తెగిపోయింది అని అర్థం.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెబుతూ ఉన్నప్పుడు రక్తనాళం తెగినా కూడా స్పర్శ పోవడం అనేటువంటిది జరుగుద్దా?
2: అవునండి, రక్తనాళం పోయిన తర్వాత స్పర్శ నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. స్పర్శతో పాటు నెమ్మదిగా కదలికలు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. తర్వాత కాలు నీలం రంగులోకి మారటం, కాలు చల్లబడిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఫస్ట్ మనం గుర్తించేది కాలు చల్లబడిపోవటం, కాలు కానీ చెయ్యి కానీ.
1: మామూలుగా నరం కదా స్పర్శని తెలియజేసేటువంటిది, పట్టు స్పర్శ నరాలు అంటుంటారు.
2: అవును.
1: మరి ఇక్కడ రక్తనాళం పాత్ర ఏంటి?
2: మంచిగా అడిగారు. నరానికి సప్లై చేసే రక్త సరఫరా కూడా ఆగిపోవటం వల్ల నరం కూడా పనిచేయదు. సో ఆ రకంగా మనకి స్లోగా స్పర్శ అనేది కూడా పోతుంది.
1: తర్వాత డాక్టర్ గారు, మనం చాలా చోట్ల గమనిస్తుంటాము ప్రమాదాల్లో, అది ఎక్కడైనా కావచ్చు, పరిశ్రమల్లో ఫ్యాక్టరీలో కావచ్చు లేదా అక్కడక్కడ చిన్న చిన్న మిషన్ల మీద పనిచేసేటువంటి కావచ్చు, కాళ్ళు చేతులు కట్ అయిపోతూ ఉంటాయి, తెగిపోతూ ఉంటాయి, నుజ్జవుతూ ఉంటాయి, అలాగే సగం కట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి డాక్టర్ గారు?
2: ఇట్లాంటి సందర్భాల్లో ఫస్ట్ భయపడకుండా, లేట్ చేయకుండా

0: ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీ కట్టయిపోయిన శరీర భాగాన్ని ఐస్లో పెట్టి ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకుని వస్తే అంత తొందరగా చెయ్యి కానీ కాలు కానీ వేలు కానీ అతికిచ్చే అవకాశం ఉంటుంది. చెయ్యి కాలు అంటే పర్వాలేదు, కానీ వేళ్ళు అట్లా తెగిపోతే మటుకు కొంత బాగు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన పద్ధతుల ప్రకారం వాటిని కూడా కాపాడే అవకాశం ఎంతో కొంత ఉంది. కాకపోతే ఇది కేవలం వాస్కులర్ సర్జన్ ఒక్కల వల్లే కాదు, ప్లాస్టిక్ సర్జన్ కూడా హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ సర్జను వాస్కులర్ సర్జను కలిపి ఎముకల డాక్టర్తో పాటు అప్పుడు ఉన్న తెగిపోయిన చేతిని జోడించడం కానీ కాలుని జోడించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాం.
1: టీమ్ వర్క్
0: ఉండాలి. దీన్నన్నిటికంటే ముందు హాస్పిటల్కి త్వరగా రావటం అనేది ముఖ్యం. నిన్న ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యో, నిన్న ఎప్పుడో చేయి తెగిపోతేనో తీసుకొచ్చి హాస్పిటల్కి చెయ్యి కాలు అతికించమంటే అది జరిగే అవకాశం కాదు. ప్రమాదం జరిగిన 5-6 గంటల లోపల హాస్పిటల్లో ఉంటే ఏమైనా బతికించగలిగే అవకాశం అయితే ఉంటుందండి.
1: గోల్డెన్ అవర్ గా అనుకోవాలి,
0: గోల్డెన్ అవర్ 6 నుంచి 8 గంటల లోపల.
1: ఎలా తీసుకురావాలి డాక్టర్ గారు? అంటే ఏలు కట్ అయింది, ఐస్లో పెట్టి తెమ్మన్నారు. ఐస్లో అంటే ఒక బాక్స్లోనా, ఒక కవర్లోనా, ఓ పెట్టెలోనా?
0: దగ్గరలో ఏది అందుబాటులో ఉంటే అది, ఇందులోనే తీసుకురావాలని లేదు. పెట్టి ఉంటే పెట్టా, లేదు అంటే కవర్ ఉన్నా సరే కవర్లో ఐస్ పెట్టేసి ఆ మొక్క తీసుకుని వచ్చేస్తే ఎంతో కొంత దాన్ని కాపాడే అవకాశం అయితే ఉంటుందండి.
1: తర్వాత డాక్టర్ నందన్ గారు, చెయ్యి చేతి వేలు అలాగే కాలు వేలు ఇవే కాకుండా ఆ చేతికి సంబంధించిన, కాలుకు సంబంధించిన, పాదానికి సంబంధించిన, అరచేయికి సంబంధించిన కండ ఉంటుంది. అరచేయి మధ్యలో కావచ్చు, కింద కావచ్చు, పైన కావచ్చు, కొంచెం ఉబ్బుగా ఉండే కండలు కావచ్చు. అక్కడ తెగిపోయింది అనుకోండి, లేదా డ్యామేజ్ క్రష్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి?
0: కంప్లీట్గా క్రష్ ఇంజురీ అంటాం. క్రష్ ఇంజురీ అంటే మరీ నుజ్జునుజ్జు అయిపోవటం. నుజ్జునుజ్జు అయిపోయిన చేతిని కాళ్ళు కానీ పెద్దగా కాపాడే అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి టైంలో ప్రాణాన్ని కాపాడే పద్ధతి కింద చెయ్యి ఉంటే చెయ్యినో, కాలు ఉంటే కాలునో, కాలు వాటిని తీసే ప్రయత్నం అయితే చేస్తాం. కంప్లీట్గా నుజ్జునుజ్జు అయిపోయిందని అయితే కాపాడే అవకాశం చాలా చాలా తక్కువ.
1: ఇప్పుడు ఏదైతే ఈ రక్తనాళాలు తెగిపోవడం కానీ చేతి వేలు కట్ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఆల్రెడీ డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, అప్పుడు ఏ రకంగా ఆ వైద్యం అందిస్తారు?
0: మధుమేహం ఉండటం వల్ల ప్రత్యేకించి రక్తనాళాల శస్త్రచికిత్స ఈ యాక్సిడెంట్లో పెద్దగా తేడా ఏమి ఉండకపోవచ్చు అండి. గోల్డెన్ అవర్ ఫస్ట్ ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మాకు కరెక్ట్ టైంలో హాస్పిటల్కి రావటం. చేతిలో రక్తనాళాలు కట్ అయిపోయి చూస్తూ ఉంటాము. కొంతమంది గాయాలు అవుతాయి, చేతిలో విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది, అందరూ గుడ్డగట్టేసి ఉంచేస్తారు. తర్వాత రోజు డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఇంట్లోనే పడుకుంటారు. ఈ లోపల చేతికి సంబంధించిన రక్త సరఫరా అంతా ఆగిపోతుంది. తర్వాత రోజు పొద్దున్న వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి అటు ఇటుగా 12 నుంచి 13 గంటలు అయిపోతుంది. చెయ్యి ఈ లోపలనే నీల రంగులో మారిపోవటం, మూమెంట్స్ అన్నీ పోవడం, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రోజువారీ మేము ఎక్కువగా చూసేది ఏంటంటే గ్లాస్తో కోసుకునేవాళ్ళు, బ్లేడ్తో మెడం దగ్గర, వీళ్ళలో కూడా అదే మనం రోజు చూసేది. మెడం దగ్గర కోసుకుంటే మనం చూస్తూ ఉంటాం, అది ఏం లేదు రక్తనాళానికి ఇంజురీ అంటే దెబ్బ తగలటం, ఇవే మనం రోజు చూస్తూ ఉంటాం.
1: నిజమేనండి, మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాము. కొంతమంది చేయి కోసుకోవడం ఇలా కూడా చేస్తూ ఉంటారు డాక్టర్ గారు, అది కూడా మీరు చెప్పినటువంటి గోల్డెన్ అవర్లో తీసుకొస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుందేమో.
0: అవునండి,
1: చాలా రక్తం పోతుంది కదా.
0: చాలా రక్తం పోతుంది, అది ఫస్ట్. అది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తారు. రక్తం పోవటం ఒకటి, రెండు చేయి కూడా పోయే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ నందన్ గారు, ఇప్పుడు జనరల్గా చాలా మందికి అంటే అక్కడక్కడ మనం గమనిస్తుంటాం కొందరిలో వెరికోస్ వెయిన్స్ కాళ్ళ మీద ఎక్కువగా చూస్తూ ఉంటామండి, ఆకుపచ్చ రంగులో లేదా నీలవర్ణంలో అంటే బ్లూ కలర్లో, కొందరికి నల్లగా, ఇలాంటి రంగుల్లో ఆ వెరికోస్ వెయిన్స్ అనేటువంటి చాలా తీవ్రంగా అంటే రకరకాలుగా ఉంటారు. అవి ప్రమాదాల్లో లేదా అనుకోకుండా కట్ అయిపోతాయండి. అంటే వెరికోస్ వెయిన్స్కి మీరు శస్త్రచికిత్సలు చేసి నయం చేయడం ఒక పద్ధతి, ఇది ఏదన్నా అనుకోకుండా ప్రమాదాల్లో కట్ అయిపోతే ఏం చేస్తారు?
0: ఏమండి, ఇందాకైతే పెద్ద రక్తనాళం లేదా మంచి రక్తనాళం గుండె నుంచి బాడీకి వచ్చి తెగిపోతే ఎట్లాగైతే బ్లీడింగ్ అవుతుందో, వెరికోజ్ వెయిన్స్కి ఏమన్నా గాయం జరిగినా కూడా అట్లాగే బ్లీడింగ్ అవుతుంది. అయితే వెరికోజ్ వెయిన్స్లో ఉన్న ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి దెబ్బ తగలకుండా కూడా ఆటోమేటిక్గా రక్తనాళం పగిలిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏమి ఉండదు, పేషెంట్ మంచం మీద పడుకుని ఉంటారో లేదా స్నానం చేస్తూ ఉంటారు, సడన్గా కాలం నుంచి బ్లీడింగ్ అవటం గమనిస్తారు. ఒక ధారలాగా బారుగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. సో అది కూడా మనం వెరికోజ్ వెయిన్స్లో చూస్తాము. వాటికి కూడా సేమ్ ట్రీట్మెంట్ అటు ఇటుగా. కాకపోతే వెరికోజ్ వెయిన్స్ రక్తనాళాలు తెగిపోతే జోడించినట్టు అట్లా ఏం చేయము. అంటే లేదర్ చికిత్స ద్వారా లేదా అక్కడ ఆపరేషన్ చేసి కుట్లు వేసేయటం ద్వారా బ్లీడింగ్ నాపడానికైతే ప్రయత్నం చేస్తాం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఆ వెరికోజ్ వెయిన్స్లో లాగేయొచ్చు కదా, బ్లడ్ అంతా సక్ చేసేయొచ్చు కదా, మంచి రక్తాన్ని ఎక్కించవచ్చు కదా?
0: ఇది ప్రాబ్లం రక్తంతో వచ్చింది కాదండి, రక్తనాళంతో వచ్చిన ప్రాబ్లం. ఇది కింద నుంచి పైకి రక్త సరఫరా పోక

0: సరిగ్గా ఆ రక్తనాళంలో రక్తం పేరుకుపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. సింపుల్గా చెప్పాలి అంటే ఆ రక్తనాళంలో రక్తం పేరుకుపోయి కింద నుంచి పైకి పోకుండా అక్కడే ఉంటుంది. సో అది కంటికి కనపడిన మోతాదులో చర్మానికి లీక్ అయ్యి అట్టా చర్మం నల్లగా తయారవుతూ ఉంటుంది. సో రక్తం తీసి మళ్ళీ రక్తం ఎక్కించినా మనం ఎక్కించిన రక్తం కూడా కింద నుంచి పైకి పోదు. ప్రాబ్లం రక్తనాళంతో ఉంది, రక్తంతో కాదు. సో ఆ రక్తనాళాన్ని తీసేయటమే దానికి ఉన్న ఏకైక ట్రీట్మెంట్ మార్గం.
1: మరి రక్తనాళం తీసేస్తే చెడు రక్తం వెళ్ళాలి కదా?
0: చెడు రక్తానికి ఇంకా కండరాల లోపల కూడా ఇంకా వేరే చెడు రక్తనాళాలు ఉంటాయి, డీప్ వెయిన్స్ అంటాం, వాటి ద్వారాగా కింద నుంచి పైకి పోతుంది. ఈ నరం ఆల్రెడీ రక్తనాళం ఏదైతే ఉందో అది పనిచేయట్లేదు కాబట్టి తీసేసినా కూడా దానివల్ల బాడీకి ఎఫెక్ట్ ఉండదు, దానివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు.
1: డాక్టర్ గారు, అక్కడక్కడ మీలాంటి శస్త్ర అంటే ఈ వెరికోస్ వెయిన్స్ శస్త్రచికిత్సలు చేసిన సందర్భాలు కానివ్వండి, లేదా రక్తనాళాలకు సంబంధించి శస్త్రచికిత్సలు చేసినప్పుడు కానివ్వండి, రక్తనాళాలకు కూడా స్టంట్ వేశారు, బెలూన్ యాంజియో చేశారని ఇలా అంటారు. ఈ రెండు పదాలు ఎక్కువగా గుండెకు సంబంధించి వాళ్ళకే వింటుంటాం, మరి దీనికి ఏంటంటే రక్తనాళాలకి ఈ పదాలు ఎందుకు వచ్చినాయి?
0: మనం రోజువారీ వినేటట్టే హార్ట్కి నొప్పి వస్తే హార్ట్ అటాక్ ఎట్లా ఉంటుందో కాళ్ళకు కూడా లెగ్ అటాక్ అంటాం అటు ఇటుగా. సేమ్ గుండెకి ఎట్లా హార్ట్ అటాక్ ఉంటుందో కాళ్ళకు కూడా లెగ్ అటాక్ ఉంటుంది. కాకపోతే గుండెకి ఏంటంటే హార్ట్ అటాక్ వస్తే ఏమంటే టైం ఉంటుంది, ఎంత టైం పెద్దగా ఇవ్వదు. కాళ్ళకి ఏంటంటే కొంత టైం ఉంటుంది. కాళ్ళకి రెండు రకాలు ఉంటాయి, ఒకటి అక్యూట్ అంటాం, అంటే అప్పటికప్పుడు సడన్గా రక్తం గడ్డగట్టుకుపోయి విపరీతంగా కాళ్ళు నొప్పి రావటం, కాళ్ళు చల్లబడటం, కాళ్ళలో కదలికలు చచ్చిపోవటం, ఎప్పుడూ లేనంత నొప్పి ఫస్ట్ టైం రావటం, ఇట్లాంటిది వస్తే అటు ఇటుగా కాళ్ళు అటాక్ అనుకోవచ్చు. సేమ్ హార్ట్లో బెలూన్ పెట్టి స్టంట్ పెట్టి చేసినట్టే కాళ్ళలో కూడా చేస్తాం. ఇట్లా నేను చెప్పినట్టు అక్యూట్ అంటే సడన్గా అయిపోయిన దానికంటే ఓపెన్ చేసి బ్లడ్ క్లాట్ బయటికి తీస్తాము, లేదు పేషెంట్కి దీర్ఘకాలికంగా షుగర్ ఉంది, దీర్ఘకాలికంగా స్మోకింగ్ చేసేవారు, బీపీ ఉంది, వాళ్ళకి లెగ్ అటాక్ ఏ రకంగా చెప్పుకుంటాం అంటే పుండ్లు పడతాయి. ఆ పుండ్లు మానవు నెల నుంచి రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరం నుంచి దీర్ఘకాలికంగా పుండ్లు ఉంటాయి, ఆ పుండ్ ఇన్ఫెక్షన్ అవటం, వేలు నల్లగా అయిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటాయి. సేమ్ ఇప్పుడు హార్ట్లో అయితే ఏ విధంగా బెలూన్ చేసి స్టంట్ పెడతామో కాళ్ళకు కూడా యాంజియోగ్రామ్ చేసుకుని ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో చూసుకుని ఆ బ్లాక్స్లో స్టంట్ పెడతాం కానీ బెలూన్తో ఆ రక్తనాళం పెద్ద చేయటం కానీ చేసామంటే రక్త సరఫరా పాదం వరకు పోతుంది, ఆ కాలు తీయకుండా కాపాడే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, గుండెకు కానివ్వండి మెదడుకు కానివ్వండి రక్త సరఫరా నిరంతరం సవ్యంగా అవుతూ ఉండాలి, సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అంటారు. అలాగే ప్రతి భాగానికి రక్తనాళం వెళుతుంది, గుండె కిడ్నీ మెదడే కాదు, అన్ని భాగాలకి కాలు ఏలు చివరి వరకు అలాగే చేతి యొక్క వేలు చివరి భాగం వరకు అన్ని భాగాల్లో ఉంటున్నప్పుడు ఈ గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో మూడు రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడ్డాయి, మెదడుకి వెళ్ళే రక్తనాళం బ్లాక్ అయితే పక్షవాతం వచ్చింది ఇలా చెబుతుంటారు డాక్టర్ గారు. మరి కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో, చేతి వేళ్లలోకి వెళ్ళేటువంటి రక్తనాళాల్లో, ఇంకా ఇతర భాగాల్లో వెళ్ళే రక్తనాళాల్లో ఈ బ్లాకులు ప్లాకులు ప్లేకులు ఉంటే మరి అది అక్కడ హార్ట్ అటాక్ వచ్చి ఎలాగైతే ప్రమాదం జరుగుతుందో దీనికి కూడా దాని మూమెంట్ ఆగిపోవడం అలాంటివి ఏమైనా జరుగుతుందా, దాన్ని ఏం చేయొచ్చా?
0: ఫస్ట్ హార్ట్ అటాక్ అంటే గుండెకి సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాం, గుండె నొప్పి రావటం, ప్రాణానికి ప్రమాదం రావటం జరుగుతుంది. అట్లాగే బుర్రకి అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే బుర్రకి రక్త సరఫరా తగ్గిపోయి బుర్ర చేసే పని చేతులు కాళ్ళు కదలికలు తచ్చిపోవడం, అదే పారాలసిస్ అంటాం. సేమ్ కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు మూసుకుపోయి కాళ్ళకి సర్క్యులేషన్ జరిగితే కాళ్ళలో పుండ్లు ఏర్పడతాయి. హార్ట్కి అయితే ఎట్లా హార్ట్ అటాకో, బ్రెయిన్కి అయితే ఎట్లాగ పారాలసిస్తో కాళ్ళకైతే పుండ్లు, వేలు నల్లగా అవటం, పుండ్లు ఏర్పడటం ఈ లెగ్కి. సో వాటిని పెంచుకుంటే తప్పించి ఆ పుండు మానే అవకాశం ఉండదు. మనం షుగర్ పేషెంట్లో తరచుగా చూస్తూ ఉంటాం, రెండేళ్ళ నుంచి గాయం ఉందండి, తగ్గలేదు, ఇన్ఫెక్షన్ అయ్యి లాస్ట్ కాలు తీసామండి, కాలు తీర్చుకున్నారని చెప్తూ ఉంటారు. సేమ్ ఆ కాలు తీర్చుకునే స్టేజ్ దాకా రాకుండా ముందే ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి కలిస్తే యాంజియోగ్రామ్ చేసి ఎక్కడ బ్లాక్ ఉందో చూసి ఆ బ్లాక్ని సరిచేసి బెలూన్ ద్వారానో స్టంట్ ద్వారానో అవసరమైతే రెండు కుదరవు అనుకుంటే బైపాస్ సర్జరీ చేసి కాళ్ళలో కూడా ఆ కాలుని కాపాడే అవకాశం ఉంటుంది.
1: సో ఇప్పుడు అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఈ షుగర్ పేషెంట్లకి పాదాలకి గాయం కానీ లేదా ఏదైనా సూది కానీ ఇనుప మేకు కానీ గాజు పెంకు కానీ గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, ఒక్కోసారి కాలు ఏలు తీసేయాలి, ఒక్కోసారి పాదం తీసేయాలి, మోకాల దాకా కూడా తీసేశారండి, యాంప్టేషన్ చేశారు ఇలా వింటుంటాం డాక్టర్ గారు. ఇప్పుడు ఏదైతే ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి వాస్కులర్ అండ్ ఎండో వాస్కులర్ సర్జన్ల పాత్ర ఉంటుందా ఇక్కడ?
0: డెఫినెట్లీ అండి, అసలు మేము చేసే పని మొదటగా మేము ముఖ్యంగా ఇదే, వెయిన్తో పాటు డయాబెటిక్ ఫుడ్ కేర్. ప్రతి షుగర్ పేషెంట్ ఏ చిన్న గాయమైనా ఫస్ట్

0: ఫస్ట్ తను కలవాల్సింది వెళ్ళి వాస్కులర్ సర్జన్ని, రక్త సరఫరా ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. చాలా చిన్న టెస్ట్లు, కలర్ డాప్లర్ అంటాము, ఏబిఐ అంటాము. ఈ టెస్ట్లు చేస్తే కాళ్ళలో రక్తస్రావం ఎంత, రక్త ప్రసరణ ఎంత శాతం ఉందో అర్థమైపోతుంది. రక్త ప్రసరణ సరిగా లేదు పాదానికి అంటే ఆ గాయం ఎప్పటికీ మాందో. ఫస్ట్ ఏలు పోతుంది, ఏలు తీసేస్తారు, తర్వాత రెండో ఏలు ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత మూడో ఏలు ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత పాదం కాలు అట్టా తీసుకుంటూ పోతానే ఉంటారు. అదే కనుక రక్త ప్రసరణ ఉంది అంటే కనుక ఒక ఏలు తీస్తేనో లేదా పక్క ఏలు తీస్తేనో కాలు ఆ స్టేజ్లో కాపాడగలిగే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ ప్రమాదాల్లో గాయమయ్యి సెప్టిక్ అయ్యి పాదం విషయంలో అది సెల్యులైటిస్ కండిషన్లో ఉంది అని చెప్పి ఇలా వైద్యులు చెబుతుంటారు, దాన్ని శస్త్రచికిత్స చేసి నయం చేశారు అనుకుందాం. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఏదో ప్రమాదం జరిగి మళ్ళీ ఇనుప మేకు గుచ్చుకొని లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి అక్కడ దురద పుడుతుందని చెప్పి గోక్కొని కూడా గాయం చేసుకుంటూ ఉంటారు కొందరు. అది మళ్ళీ తిరగబెడుతుంది, సెప్టిక్ అయ్యింతలా వాచిపోయి అదంతా కూడా సెల్యులైటిస్ కండిషన్ అంతకుముందు ఎలా ఉంది అలా అయిపోయింది అనుకోండి, మళ్ళీ అయింది అంటే మళ్ళీ చేయొచ్చా?
0: తప్పకుండా చేయొచ్చండి. అసలు సెల్యులైటిస్ అంటేనే ఫస్ట్ ఇన్ఫెక్షన్ అని అర్థం. చర్మానికి, చర్మం కింద ఉండే కొవ్వు ఇన్ఫెక్షన్ అయితే దాన్ని సెల్యులైటిస్ అంటాం. 90% పేషెంట్స్లో సెల్యులైటిస్కి ఆపరేషన్ లేకుండా యాంటీబయాటిక్స్ ద్వారా, ఇంజెక్షన్ల ద్వారా, మెడికల్ మేనేజ్మెంట్ అంటాం, మందుల ద్వారానే, ఇంజెక్షన్ ద్వారానే నయం చేసుకోవచ్చు. ఒక 10% మాత్రం గాట్లు పెట్టి ఇన్ఫెక్షన్ బయటికి తీస్తాం. లోపల చీమ ఏర్పడినా ఎంత మందులు ఇచ్చినా సెల్యులైటిస్ రెస్పాండ్ అవ్వట్లేదు, పని చేయట్లేదు మందులు అంటే వాళ్ళ గాట్లు పెట్టి ఇన్ఫెక్షన్ బయటికి తీయడానికి ప్రయత్నిస్తాం. లేదా గాట్లు పెట్టి లోపల ఇన్ఫెక్షన్ ఉన్న నీరంతా బయటికి తీస్తే స్లోగా రికవరీ ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్కి పదే పదే సెల్యులైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకే పేషెంట్కి మళ్ళీ మళ్ళీ రావటం, ఒకసారి సెల్యులైటిస్ వచ్చిన పేషెంట్కి వచ్చే 6 నెలల్లో కనుక మళ్ళీ ఏ కారణం లేకుండా మళ్ళీ సెల్యులైటిస్ వచ్చిందంటే కనుక సంవత్సరం పొడుగున నెలకు ఒక ఇంజెక్షన్ చొప్పున ఇచ్చుకుంటూ ఉంటాం వాళ్ళకి యాంటీబయాటిక్స్. అట్లా ఇస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 90% తగ్గిపోతుంది.
1: కొందరు వయోధికుల్లో మళ్ళీ మళ్ళీ ఇలా వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు కాబట్టి మీరు యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ పోతే మరి దాంట్లో ఉండేటువంటి ఆ మందు ఏదైతే ఉందో అది శరీర భాగాలకి సైడ్ ఎఫెక్ట్లు అంటారు కదా మీరు, ఏదైనా గుండెపరమైనటువంటి పనితీరు ఫంక్షన్లో తేడా వచ్చి గుండె ఎన్లార్జ్ అవ్వడమా, కిడ్నీ ఫంక్షన్లో ఏదైనా తేడా రావడం ఇలాంటివి జరగచ్చు కదా?
0: జరిగే అవకాశం తక్కువ అండి. కాకపోతే ఇట్లా డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ ఇచ్చేసేమో పేషెంట్కి వచ్చింది కదా అని ముందు పరీక్షలు చేసుకుంటాం. ఈయన కిడ్నీ పనితీరు ఎటా ఉంది, ఈయన హార్ట్ పనితీరు ఎటా ఉంది, మరి వచ్చే యాంటీబయాటిక్ డోస్ ఈయన కిడ్నీలు తట్టుకోగలవా, ఈయన హార్ట్ తట్టుకోగలదా, ఇవన్నీ బేరే చేసుకుని డెఫినెట్లీ యాంటీబయాటిక్ డోస్ దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి ఇవ్వాలి. యాంటీబయాటిక్స్ ఇవ్వలేదు అంటే ఇన్ఫెక్షన్ పాకిపోయి మళ్ళీ కిడ్నీలు మూసుకుపోవటం, హార్ట్కి ఇబ్బంది అన్నట్టు ఇవన్నీ కూడా జరుగుతాయి. సో డెఫినెట్లీ అది బ్యాలెన్స్ చేసుకుంటా చేయాల్సిన వైద్యం అది.
1: ప్రమాదాల్లో ఏదైనా సరే రక్తనాళాలు తెగిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చెప్పండి.
0: 2 రకాలుగా విభజించచ్చండి రక్తనాళాలకి దెబ్బ తగలటం, గాయం అవటం. ఒకటి ఓపెన్ బ్లీ వుండ్ అంటాం, అంటే ఓపెన్గా గాయం జరిగి మనకి ఎదురుగా రక్తనాళం తెగిపోయి కనపడి దాంట్లో నుంచి విపరీతంగా రక్తస్రావం పోతూ ఉంటుంది. అట్లాంటి పేషెంట్లో అయితే మాత్రం ఎక్కడైతే తెగిపోయి ఉండి అక్కడి నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతుందో దానికంటే 5-6 సెంటీమీటర్లు పైకి వెళ్ళి గట్టిగా గొడ్డ కట్టేసి ఎంతో కొంత బ్లీడింగ్ ఆపేలాగా, లేదా ఎక్కడి నుంచి అవుతుందో రక్తస్రావం అవుతుందో చూసి అక్కడ గట్టిగా ఒత్తి పట్టుకుని ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకొస్తే అంత తొందరగా పేషెంట్ని, లైఫ్ని సేవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 2, ఎముకలు ఇరిగి యాక్సిడెంట్లు జరిగి లోపలే రక్తనాళానికి గడ్డలు కట్టడం లేదా లోపలే రక్తనాళాలు తెగిపోవడం జరుగుతాయి. అట్లాంటి దానికి బయట ఏం కనపడదు. వీళ్ళలో ఎక్కువగా మనకి బయట కనపడేది ఏంటంటే బయట ఉన్న చర్మం అంతా ఎర్రగా అయిపోద్ది ఫస్ట్. 2 ఏంటంటే కాలు చల్లబడిపోవటం, కాలు చేయి అవనివ్వండి చల్లబడిపోవటం, కదలికలు తగ్గిపోవటం, చల్లగా అయిపోవటం, ఇట్లాంటివన్నీ అయ్యి ఎముక ఇరిగింది అని అనిపించిన డౌట్ ఉంటే కనుక ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా హాస్పిటల్కి వస్తే గోల్డెన్ అవర్ అంటాం. సేమ్ పక్షవాతం, హార్ట్ అటాక్ వస్తే ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్తే అంత పేషెంట్ని కాపాడే అవకాశం ఉంటుందో, చేతిని కాలుని కూడా కాపాడే అవకాశం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే దగ్గరగా 19 ఏళ్ల కుర్రాడు మన విజయవాడ కట్ట మీద కారు గుద్ది బండి మీద ఇబ్బంది అయ్యి మోకాలు వెనక్కి జరిగిపోయింది. మోకాలు వెనక్కి జరిగిపోవటం వల్ల మోకాలు వెనకాల ఉండే రక్తనాళం నొక్కుపోయింది. బయట ఎక్కడ చిన్న హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ పిండి కట్టేశారు, పేషెంట్కి తెలవలేదు, డాక్టర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు, చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఊర్లో, అటు ఇటుగా 12 గంటలు 14 గంటలు తర్వాత వచ్చారు మన దగ్గరికి. అప్పటికే కదలికలు తగ్గిపోయినాయి, అప్పటికే స్పర్శ పోయింది. సో ఇట్లాంటి పేషెంట్లో పెద్దగా మనం చేయగలిగింది ఏం ఉండదు. కాలు తీసి ఆ కాలంలో ఉన్న విషయం పేషెంట్కి ఎక్కకుండా ప్రాణాలు కాపాడుతాం ఒకటే చేయగలం. ఇట్లాంటి రీసెంట్గా కూడా చిలకలూరుపేట దగ్గర ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయ్యి చేతిలో ఉన్న రక్తనాళం తెగిపోయింది. చేతిలో ఒకటిగా భుజం దగ్గర ఉండే ఏరియా

0: ఎముకలో భోజనం డిస్లొకేట్ అవటం వల్ల అక్కడ రక్తనాళం లోపల తెగిపోయి మూమెంట్స్ తగ్గిపోతే అక్కడ డాక్టర్ గారు గుర్తించి ఎమర్టీని విజయవాడ హాస్పిటల్లో పంపించారు. వచ్చిన 2 గంటల లోపలనే స్కానింగ్ చేసి పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఎక్కడైతే రక్తనాళం తెగిపోయిందో అక్కడ చిన్న ముక్క బైపాస్ చేసి ఆ చేతిని కాపాడగలిగాం,
1: సేవ్ చేసి మూమెంట్ తెప్పించాం.
0: ఏదన్నా కానీ ఇక్కడ టైం ఇంపార్టెంట్,
1: అది
0: పేషెంట్ 4-5 గంటల 6 గంటల లోపల హాస్పిటల్కి వస్తే చెయ్యి కానీ కాలు కానీ కాపాడే అవకాశం అటు ఇటుగా 90% ఉంటుంది. 10 గంటలు 12 గంటల తర్వాత వస్తే ఆల్మోస్ట్ 0.
1: కొన్ని విషసర్పాలు కాట్ వేసాయి అనుకోండి, అంటే నాగుపాము కట్ చేస్తే శ్వాస నాడి మండలం మీద పనిచేస్తుందని, కట్ల పాము మరిచిన అలాగే అని, రక్త పింజర అని ఒక పాము విషసర్పం ఉంటుంది, వైపర్ అంటాము, దాంట్లో రసల్స్ వైపర్ పిట్ వైపర్ అని 2 రకాలు ఉంటాయి, ఏదున్నా రక్త పింజరది. రక్త ప్రసరణకు సంబంధించి రక్త నాళాల మీదే దాని విషం పనిచేస్తుంది అని అంటారు, ఇది ఏమైనా వాస్కులర్ సర్జన్లు నయం చేసేటువంటి ఇదా?
0: ఇది ప్రత్యేకించి వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేసేది ఏం కాదండి. యూజువల్లీ ఒకసారి పాము కట్టేసిన తర్వాత బాడీలో రక్తం గడ్డగట్టుకునే లక్షణం ఎక్కువైపోతూ ఉంటుంది, ఇది జనరల్ ట్రీట్మెంట్లో భాగంగా జరుగుతుంది, కానీ ప్రత్యేకించి వాస్కులర్ సర్జన్ అంటే దీన్ని ట్రీట్ చేసేది ఏమి ఉండదు. సేమ్ కొంత ఎంతో కొంత బాడీ జనరల్ కండిషన్ రికవర్ అయిన తర్వాత కాలుకు సెల్యులైటిస్ రావటం, ఆ ఇన్ఫెక్షన్ తగ్గటానికి మళ్ళీ ఘాట్లు పెట్టి ఇన్ఫెక్షన్ తీయటం, ఇవన్నీ ట్రీట్మెంట్లో భాగంగా జరుగుతాయి. అయితే ప్రత్యేకించి వాస్కులర్ సర్జరీకి దీనికి పెద్దగా ఏమీ సంబంధం ఉండదు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ నందన్ వేమూరి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రమాదాలలో తెగిన రక్తనాళాలకు ఆధునిక చికిత్స గురించి డాక్టర్ వేమూరి నందన్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ పి నాగేశ్వరరావు గారి స్వీయ కవితలు వింటారు.
3: కవిత శీర్షిక కార్మికుని హృదయం. భూగర్భంలోని నల్ల బంగారాన్ని వెలికితీస్తూ లోకానికి వెలుగులకు కారకుడవు, పడుగు పేకను జతచేసి ఆకర్షణీయమైన డిజైన్ను కూర్చి చేతులనే యంత్రాలుగా మలచి అందాన్ని రెట్టింపు చేస్తున్న వస్త్రాలను నేస్తున్న నేతన్నా, నీ శ్రమకు సాటి ఏదన్నా. అందాన్ని రెట్టింపు చేస్తున్న వస్త్రాలను నేస్తున్న నేతన్నా, నీ శ్రమకు సాటి ఏదన్నా. దేశాభివృద్ధికి ప్రతీకలు పరిశ్రమలు, పరిశ్రమలలో కార్మికులు సమిధలు. దేశాభివృద్ధికి ప్రతీకలు పరిశ్రమలు, పరిశ్రమలలో కార్మికులు సమిధలు. అలుపెరగని శ్రమకు ఫలితం మానవ జీవన సుఖయానం. సరికాదేది దీనికి కొలమానం, సరికాదేది దీనికి కొలమానం. వెలకట్టలేని ఆభరణం శ్రమైక జీవన సౌందర్యం, ఇందులోనే దాగి ఉన్నది ఆరోగ్యం. కవితా శీర్షిక చక్రం. చక్రం ప్రగతికి చిహ్నం. ముందుకు సాగే చక్రం వెనుక ఉంటుంది ఎందరో కార్మికుల హస్తం. ముందుకు సాగే చక్రం వెనుక ఉంటుంది ఎందరో కార్మికుల హస్తం. నిశిత పరిశీలన, నిరంతర పర్యవేక్షణ కార్మికుల నైపుణ్యానికి నిదర్శన. నిశిత పరిశీలన, నిరంతర పర్యవేక్షణ కార్మికుల నైపుణ్యానికి నిదర్శన. కష్టాలు కన్నీళ్లను, వేదనలు బాధలు దాచుకున్న హృదయం ఒక బ్యారేజీ, చిరునవ్వుతో చేస్తారు కవరేజీ. కష్టాలు కన్నీళ్లు, వేదనలు బాధలు దాచుకున్న హృదయం ఒక బ్యారేజీ, చిరునవ్వుతో చేస్తారు కవరేజీ. కవితా శీర్షిక తాపీమేస్త్రి. నడినెత్తిపై సూర్యుని ప్రతాపం, ఆయనను అంటుంటారు ఇదే అనుకూల సమయం. నడినెత్తిపై సూర్యుని ప్రతాపం, ఆయనను అంటుంటారు ఇదే అనుకూల సమయం. విరామమునకు చోటివ్వని వైనం, చాటుచున్నది పని పట్ల మీ నైజం. యాంత్రీకరణ వైపు పరుగులిడుతున్న నవనాగరికతలో, కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో, ఇటుక మీద ఇటుకను పేర్చుచున్నది నీ హస్తమే. బహుళ అంతస్తుల నిర్మాణాలలో చిన్న పరంజీపై నిలబడి సిమెంటు బొచ్చె ఒక చేతితో, తాపీ పట్టుకుని మరో చేతితో బ్యాలెన్స్ చేసుకుంటూ చేయుచున్న పనిలో చూపరులకు సైతం కలుగుతుంది భయం, తెలుపుతుంది నీ గుండె బలం. భవనానికి తాకిన రంగుల మాటున మసకబారుచున్నది నీ కళా నైపుణ్యం. కవితా శీర్షిక శాంతి కుసుమాలు. కన్ను తెరిస్తే జనం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటైన జీవితంలో ఏమున్నది గర్వకారణం? ఎటు చూసినా వినాశకాలే గదా. బలవంతుడు బలహీనునిపై దురాక్రమణం. సాధించిన శాస్త్ర ప్రగతిని దుర్వినియోగపరుస్తూ, మరుభూమిని మరిపిస్తూ కరాళ నృత్యం చేస్తున్న ఓమ

0: మానవ సాధించిన శాస్త్ర ప్రగతిని దుర్వినియోగపరుస్తూ మరుభూమిని మరిపిస్తూ కరాళ నృత్యం చేస్తున్న ఓ మానవ, ఏది నీ గమ్యం? ఇటువైపు నీ పయనం? మనది కాని రేపటి కోసం నేటిని చేయకు వ్యర్థం. అంతా నాదే అనువాదం వీడి, అంతా మనదే అనువేదంతో గాంధీజీ అహింసా మార్గంలో సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధుని బోధనలతో సర్వే జన సుఖినో భవతు అన్న ఆర్యోక్తిని ఆలంబనగా శత్రువును కూడా ప్రేమించు అన్న జీసస్ అడుగుజాడల్లో శత్రువును కూడా ప్రేమించు అన్న జీసస్ అడుగుజాడల్లో ప్రేమను పంచి శాంతిని పెంచి శాంతి కుసుమాలు విరబూయిద్దాం. కవితా శీర్షిక విధ్వంసం. పచ్చటి గడ్డి తిని తెల్లని పాలిచ్చే జంతువు, తెల్లని అన్నం తిని పచ్చని విషాన్ని చిమ్మే మనిషి. పచ్చటి గడ్డి తిని తెల్లని పాలిచ్చే జంతువు, తెల్లని అన్నం తిని పచ్చని విషాన్ని చిమ్మే మనిషి. ఉన్నతమైనది మానవ జన్మ, ఏ ప్రాణికి లేనిది మానవునికే సొంతం విచక్షణ. ఏ ప్రాణికి లేనిది మానవునికే సొంతం విచక్షణ. విచక్షణ మరచి కారు బాంబు, సైకిలు బాంబు, టిఫిను బాంబు, మానవ బాంబు. విచక్షణ మరచి కారు బాంబు, సైకిలు బాంబు, టిఫిను బాంబు, మానవ బాంబు. సృష్టిస్తావు విధ్వంసం, చేస్తావు సర్వనాశనం. సంతోషాలు పలు రకాలు, అందం ఆనందం, మేడమిద్దెలు ఆనందం, సంపద ఆనందం. బాధ లేదు పలు రీతులు, రక్తం వెలికినా గుండె పగిలినా, వేదన అయినా మోగ రోదన అయినా, చెప్పుకొనడిది అయినా చెప్పజాలనిది అయినా, మానవుడైనా మోగ జీవి అయినా అనుభవించే బాధ ఒక్కటే. చేసిన మేలు మరచి మాటలతో మోసగించి అదును చూచి వేస్తావు పాములా కాటు. పాము కన్నా పవిత్రమైనది కాదా మానవ జన్మ? చేసిన మేలు మరచి మాటలతో మోసగించి అదును చూచి వేస్తావు పాములా కాటు. పాము కన్నా పవిత్రమైనది కాదా మానవ జన్మ? గుప్పెడు మితుకుల కోసం జీవితాంతం విశ్వాసం చూపును శునకం, శునకం కన్నా ఉన్నతుడు కాడా మానవుడు? గుప్పెడు మితుకుల కోసం జీవితాంతం విశ్వాసం చూపును శునకం, శునకం కన్నా ఉన్నతుడు కాడా మానవుడు? ఒక కాకి మరణిస్తే పలుకాకులు కూడును కలిసి విలపించేను, కాకిని మించినది కాదా మానవ జన్మ? నాకు నీవు, నీకు నేను, ఒకరికొకరం, అందరం మనందరం. కవితా శీర్షిక యువశక్తి. సర్కారీ కొలువు రాలేదని నిందించిన ప్రయోజనం శూన్యం. ఎవరికి వారై పరుగులెత్తే ఈ జీవనంలో ఎవరికి పట్టేను నీ దైన్యం? అందరూ తనకు సాయపడాలనుకోవటం మానవ నైజం. ఓ యువత లే, మేల్కొను, విడనాడాలి నిస్తేజం, నింపుకోవాలి ఉత్తేజం. బ్రతుకు, బ్రతికించు నినాదంతో నీలో దాగియున్న అంతర్గత శక్తిని యుక్తిగా మలచి తగిన ఉపాధి మార్గం ఎంచుకొని సోమరితనానికి తెరదించి నవనాడులు ఉత్తేజపరచి సంకల్ప బలానికి మనోబలం జతచేసి పరాజయం అన్న పదం పారద్రోలి సరి అయిన రీతిలో ఉపయోగించితే యువశక్తికి సాధ్యం కానిదేది లేదని నిరూపించి లే, మేల్కొను, పరుగెత్తు, వివేకానందుని ప్రబోధాలు స్ఫూర్తిగా నింపుకొని లక్ష్య సాధన కోసం కన్నవారి కళ్లల్లో వెలుగుల కోసం, లక్ష్య సాధన కోసం కన్నవారి కళ్లల్లో వెలుగుల కోసం క్షణక్షణం అనుక్షణం ప్రతిక్షణం శ్రమిద్దాం, పరిశ్రమిద్దాం, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం.
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో శ్రీ పి నాగేశ్వరరావు గారి స్వీయ కవితలు విన్నారు.

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజయరాం పాడిన పాట చిత్రం ఘర్షణ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమ గోడపత్రిక లోగోను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శాకంబరి దేవోత్సవాలు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రజలకు అందుతున్న సేవలపై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అలాగే ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజాసేవల అందుబాటు, వివిధ పథకాల అమలు పురోగతిని పరిశీలించనున్నారని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీజీఎస్ పాత్రపై ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టీపీసీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రిక లోగోను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన కార్యక్రమం రాజమహేంద్రవరం నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఏ భాషలో రూపొందిన సినిమా అయినా దేశంలోని ప్రతి ప్రేక్షకుడికి చేరాలన్నదే వన్ ఇండియా వన్ సినిమా కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొంటూ,
1: వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్ ఇది. సినిమా అంతటిని ఒక వేదిక మీద తీసుకురావడం, ఏ భాషలో సినిమా తీసినప్పటికీ కూడా దాన్ని ఒక నేషన్ కి సంబంధించిన సినిమాగా తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ప్రత్యేకించి ఈ క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే హీరోస్ వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ముందుకు వచ్చి తిరుపతిలో గానీ అమరావతిలో గానీ వారి యొక్క యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం మాట వారు చెప్తున్నారు.
0: భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు నివాళులర్పించారు. దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష సేవలందించిన మిసైల్ మ్యాన్గా కలాం చిరస్మరణీయులని పేర్కొన్నారు. నిరాడంబరత, మానవతా దృక్పథంతో ప్రజల రాష్ట్రపతిగా ఆయన విశేష ఆదరణ పొందారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భారత అంతరిక్ష రక్షణ రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్తగా, ఆధునిక భారతదేశపు గొప్ప నిర్మాతల్లో ఒకరిగా అబ్దుల్ కలాం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, అబ్దుల్ కలాం దార్శనికత విలువలు మనకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో మంత్రులు డోలా శ్రీ బాలవీర ఆంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి ఈరోజు పర్యటించారు. కొండపి మండలం రేగులగడ్డపాలెంలో మంత్రి బాలవీరాంజనేయస్వామి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. రెండేళ్లలోనే కొండపి నియోజకవర్గంలో 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఏల్చూరు సజ్జాపురం బీటీ రోడ్ను ప్రారంభించారు. అలాగే ఏలూరు జిల్లా నూజివేడులో మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పర్యటించి ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,

0: తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమనుంటే, త్రాగునీటి సమస్య గాని, విద్యుత్ సమస్య గాని, ఇంకేదైనా సమస్యలుంటే వాటన్నిటినీ తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయటం. రెండు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తాను. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నిటి గురించి తెలియజేయటం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం.
1: విద్య, గ్రామాభివృద్ది, పారిశుద్ధ్యం వంటి ప్రజా సంక్షేమ రంగాల్లో సమగ్ర అభివృద్ది ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పాచిపేంట మండలంలో 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ ఎంఈఓ కార్యాలయ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన కార్యాలయం ద్వారా విద్య పరిపాలన మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేసే లక్ష్యంతో పంచాయతీలకు 25 3-చక్రాల బళ్లను పంపిణీ చేశామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. మత్స్యకారుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. రేపటి వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే ముందు పడవల్లోని ట్రాన్స్పాండర్లు, కమ్యూనికేషన్ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ APSRTCని బలోపేతం చేసేందుకు 400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆధునిక సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో దశల వారీగా 1050 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి కీలక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభకు వచ్చే ప్రజల రవాణా కోసం సుమారు 2000 బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వెళ్లే విమానాశ్రయ ప్రయాణికుల కోసం సాధారణ బస్సు ఛార్జీలతోనే ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరీ దేవ ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో కనకదుర్గమ్మవారు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరించిన శాకంబరీ దేవ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శాకంబరీ దేవ దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తూ ఉండడంతో ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సీనానాయక్ మాట్లాడుతూ,
2: శాకాంబరి ఉత్సవాలు దిగ్విజయంగా జరగడం కోసం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ఈ అలంకరణ చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అమ్మవారు ఇలా 3 రోజులు 3 రకాలుగా దర్శనమివ్వడం అనేది భక్తులు చాలా మంది భక్తితో దర్శనాని కోసం వస్తారు. సో వచ్చిన భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసమే మేము ఉన్నాము. దీనిలో ముఖ్యంగా మనకు ఈ కదంబ ప్రసాదం స్వీకరించడానికి కూడా చాలా మంది భక్తితో వస్తారు. సో ఎంతమంది వచ్చినా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేశామని తెలియజేస్తున్నాం.
1: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRSకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం గతంలో అందిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, PGRSలో అందిన అర్జీలు నిర్దేశిత సేవా గడువు SLA దాటకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అర్జీలపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి నాణ్యమైన పరిష్కారం అందించాలని, అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారాన్ని గుర్తించామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గోపాలపురం మండలంలోని కరకపాడు, నందిగూడెం అటవీ ప్రాంతాల్లో పులి కదలికలను గుర్తించామని, దాని రక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. పులిని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించే లక్ష్యంతో 3 ప్రత్యేక బృందాలు, డ్రోన్లు, ట్రాప్ కెమెరాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో రైతుల బీమా బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం 1900 కోట్ల రూపాయల బీమా ప్రీమియం బకాయిలు చెల్లించకుండా వదిలేసిందని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి రాష్ట రైతుల

పరిస్థితిని వివరించామని, నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి కె చెన్నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమ గోడపత్రిక లోగోను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శాకంబరి దేవ ఉత్సవాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితా వాణి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: పిఎం జాయ్ అబ్ గరీబో కి జాయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా స్వయం ఉపాధిగా తినుబండారాల తయారీలో సాధక బాధకాలు శ్రీమతి కె లక్ష్మీ గాయత్రి గారితో పరిచయం వినండి.
2: నేటి కాలంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చూసినట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మహిళలు తమ వంతుగా ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరైతే తమకు నచ్చినటువంటి అంటే తమకు వచ్చిన కళను ఉపాధి మార్గంగా ఎంచుకుని అందులో రాణిస్తున్నారు. తాము కూడా సంపాదిస్తూ తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి కె లక్ష్మీ గాయత్రి గారు ఉన్నారు. వారు తినుబండారాల తయారీలో రాణిస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారిని అడిగి ఈ తయారీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మీ గాయత్రి గారు.
3: నమస్తే అండి.
2: ముందుగా మీరు అసలు ఎంతవరకు చదువుకున్నారు, ఈ రంగంలోకి రావడానికి మీకు ప్రేరణ ఎవరు అని చెప్పవచ్చు?
3: నేను పీజీ వరకు చేశానండి, ఎంఏ సోషాలజీ చేశాను. నేను అసలు ఫస్ట్ దీనికి కారణం మా తల్లి. గర్వంగా చెప్పుకుంటాము, ఎప్పుడు తల్లే మొదటి గురువు అంటారు. మేము 10 మంది పిల్లలము, మేము కష్టపడి వెదిగి పైకి వచ్చాము. దానిలో భాగంగానే ఫస్ట్ అసలు గ్రైండర్ స్టార్ట్ చేసి అందరికీ ఎలా ఇవ్వాలి ఎట్లా ఇస్తూ మమ్మల్ని అలా పెంచుకుంటూ వచ్చారు. మా ప్రేరణ, మాకు ఏదన్నా తెలిసింది అంటే మా మదరే ముఖ్య కారణము.
2: మీ అమ్మగారిది కూడా విజయవాడేనండి?
3: మా అమ్మగారిది కూడా విజయవాడేనండి, ఏలూరు రోడ్లో ఉండేవాళ్ళు అమ్మ వాళ్ళు.
2: అంటే దీన్ని బట్టి మీ అమ్మగారు వంట బాగా చేస్తారని మేము అనుకోవచ్చు.
3: తప్పకుండా అండి, అసలు అమ్మ అరిసెలు చేయటంలో కానీ చలిమిడి చేయటంలో కానీ ఆవిడ అసలు ఎంత ఇదంటే, ఎందుకంటే 10 మంది ఉండడం వల్ల పిల్లలు, ఆవిడ బయట నుంచి ఎప్పుడు ఏమి తీసుకురాలేదు, ఇంట్లోనే ఆవిడ చేసి ఆవిడ తినిపించడం వల్లే మాకు ఈ టేస్టులు తెలిసినాయి, ఇలా చేయొచ్చు అని కూడా తెలిసింది.
2: మీరు మీ అమ్మగారు చేస్తున్నప్పుడు చూసేవారండి?
3: కంపల్సరీ అండి. అమ్మ ఎలా అంటే నేను ఒక్కదాన్నే చేస్తాను అనేది కాదు, 10 మంది పిల్లల్ని దగ్గర పెట్టుకుని చిన్న చిన్న పనులన్నీ అప్పచెప్తూ, ఏ ఏజ్కి ఆ ఏజ్ వాళ్ళకన్నీ పనులు అప్పచెప్తూ, మగ ఆడ

0: అని ఎప్పుడు తేడా తీసుకురాలేదమ్మా, చక్కగా చేస్తూ నేర్పించింది కాబట్టి ఇప్పుడు మాకు అది ఆసరా అవుతోంది.
1: అంటే మీరు ఒక్కళ్ళే రంగంలో రాణిస్తున్నారా, లేకపోతే మీ అక్క చెల్లెళ్ళు కూడా ఉండే ఉంటారు కదా, వాళ్ళు కూడా చేస్తున్నారా?
0: లేదండి, అందరం కలుస్తున్నామండి చక్కగా. ఇప్పుడు ఎవరైతే మేము 10 మంది ఊళ్ళో ఉన్నామని చెప్పామో, పెళ్లిళ్ళు చేసుకుని అటు ఇటు వెళ్ళిపోయినా దగ్గరున్న వాళ్ళం అందరం కలిసి చేస్తున్నామండి. మా అన్నయ్య శ్రీమన్నారాయణ, మా వదిన ఉమాసుందరి, మా అక్క లలిత, నేను, ఇంకా మిగతా సిస్టర్స్ ఉన్నారు, దీనిలో బ్రదర్స్ ఉన్నారు, అందరం కలిసి చేస్తాము.
1: అందరూ కలిపి తినుబండల తయారీలో రాణిస్తున్నారని చెప్పచ్చు అన్నమాట. అయితే ఏమేమి తయారు చేస్తారండి?
0: యాక్చువల్గా ఫస్ట్ మేము అనుకున్నది గ్రైండరు. ఇది వరకు మా ఇంటికి వచ్చి రుబ్బించుకునేవాళ్ళు అందరూ, క్యాన్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి. ఇప్పుడు ఆ టైంకి అది సెట్ అయింది. ఇప్పుడు ఇలా కాదు, ఈ బిజీ లోకల్లో వాళ్ళు వచ్చి మనకి ఇవ్వడము, మనం రుబ్బి వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ అవ్వట్లేదు. అందుకని మేము ఒకటి ఆలోచించాం, వాళ్ళు ఆర్డర్ చెప్తే మనం తీసుకెళ్ళి ఇచ్చేయడం. సో మా అన్నయ్య ఏం చేస్తారంటే, మేము రుబ్బి రెడీగా పెడతాం ఆడవాళ్ళం ఇంట్లో, తను తీసుకెళ్ళి డోర్ టు డోర్ డెలివరీ ఇచ్చేస్తారు.
1: అంటే మీరు ముందుగా స్వీట్లని కాకుండా ఈ పిండ్లు, ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ తయారు చేయడం మొదలెట్టారు?
0: మొదలుపెట్టాం.
1: మరి ఈ తినుబండారాలు అంటే ఇప్పుడు స్వీట్లు, హాట్లు అంటారు, అవి కూడా తయారు చేస్తారండి మీరు?
0: అది ఎట్లా వచ్చిందంటే అండి, ఈ పిండ్లు ఇస్తూ ఇస్తూ ఉండగా, సార్ ఏదన్నా స్వీట్ ఏమన్నా ఉంటుందా మీ దగ్గర, హాట్ ఉంటుందా, పొడులు ఉంటాయా, ఏమన్నా పచ్చళ్ళు ఉంటాయా అని వాళ్ళే రేస్ చేయడం మొదలు పెట్టారు. మన కస్టమర్స్ మన దేవుళ్ళు అంటాం కదా, కస్టమర్స్ మొదలు పెట్టారు. ఆ తర్వాత అవన్నీ మనం ఎందుకు చేయకూడదు, మన చేతిలో ఉన్న విద్యే కదా అని చెప్పి అందరం మాట్లాడుకుని దాన్ని బట్టి మళ్ళీ అవి కూడా మొదలు పెట్టాము. మొదలు పెట్టిన తర్వాత అది కూడా మేము సక్సెస్ఫుల్గా తీసుకురాగలుగుతున్నాం.
1: ఏమేమి తయారు చేస్తారండి స్వీట్లు అంటే?
0: మేము పూర్ణాలు, అరిసెలు, ఈ చలిమిడి, చక్కెరలు, పొళ్ళు, ఏమన్నా కావాలంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వెరైటీ వెరైటీ పచ్చళ్ళు ఇవి కూడా ఇస్తున్నాం మేము. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, సంక్రాంతికి అరిసెలు బాగా అడుగుతారు మమ్మల్ని, అలాగే వరలక్ష్మి వ్రతం అప్పుడు పూర్ణాలు అడుగుతారు. వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు చేసుకోలేకో లేకపోతే వాళ్ళకి రాకో మనకి తెలియదు, వాళ్ళు మటుకు ఒకటి మంచిగా చేస్తాము అని ఒక పేరు వచ్చింది మాకు. ఆ మంచితనాన్ని చక్కగా ఆసరా చేసుకుని మా మిగతా వాళ్ళకి చెప్తున్నారు, మాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నారు.
1: ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇది?
0: 6 ఏళ్ళని బట్టి చేస్తున్నామండి.
1: 6 ఏళ్ల బట్టి అంటే ఇంట్లోనే చేస్తారా, దీనికోసం మీరు ఏదైనా ఒక షాప్ గానీ అలాంటిది ఏదైనా పెట్టుకున్నారా?
0: లేదండి, ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లోనే చేస్తాం. ఎందుకంటే షాపు పెట్టి ఇవన్నీ పెడితే గనక ఆ స్థితిగతులు అన్నీ సరిగ్గా ఉండవని మాకేదో నమ్మకం లేదు. ఇల్లు అయితే మనం పదిలంగా ఉంచుకుంటాము, లేడీస్ బయటికి రావాల్సిన పని లేదు, దట్టు వాళ్ళు వాళ్ళు చక్కగా అక్కడ సెట్ చేసుకుంటారని మేము ఆడవాళ్ళం అందరం కలిసి బాగా చేసుకుంటాం.
1: ఇప్పుడు నాణ్యత మరి పరిశుభ్రత కోసం చూసినట్లయితే మీరు ఏవేంటి పాటిస్తారు?
0: మనం వాడే ఆయిల్స్ ఫస్ట్ చూసుకుంటామండి. ఇప్పుడు ఆయిల్ కాస్ట్ ఉంది, హోల్సేల్ షాపుల నుంచి తెచ్చుకుంటే మనకు తగ్గుతూ ఉంటుంది, అక్కడి నుంచి ఆయిల్ తీసుకొస్తాము. అది కూడా మనం దట్టు ఎక్కువ ఎక్కువ వండి ఇంట్లో పెట్టుకోము, అసలు ఆర్డర్స్ని బట్టి వాళ్ళకి వండి ఇస్తాము.
1: అప్పుడు ఏమిచ్చినప్పుడే మీరు చేస్తారు?
0: ఎక్కువ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ వాసన రావడాలు అవన్నీ ఉంటాయి, నూనె వాసనలు, ఇవేవి కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్. మీకు చెప్తాము మేము, 2 రోజుల ముందర మాకు ఆర్డర్ ఇవ్వండి, 2 రోజుల ముందర, లేకపోతే మీరు ఫంక్షన్ ఎప్పుడో చెప్పండి, మేము డిసైడ్ చేస్తాం మీకు ఎప్పుడు ఇవ్వాలనేది. మీరు ఈ మార్నింగ్ ఇవ్వాలా, ఈ సాయంత్రం ఇవ్వాలా చెప్తే దాన్ని బట్టి మేము ఫ్రెష్గా ఇస్తాము. ఎందుకంటే మనం ఫంక్షన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు 2 డేస్కి తింటారో 1 డేకి తింటారో మనకి తెలియదు, మనం ఇచ్చేస్తాం. వాళ్ళకి ఆ వాసన వస్తే మళ్ళీ వాళ్ళు ఎవరు మన జోలికి రారు. కాబట్టి మనం ఏంటంటే ఆ ఫ్రెష్నెస్ కోసమే వాళ్ళని అడుగుతాం, ఎప్పుడు కావాలి మీకు, ఆర్డర్కి ఎప్పుడు కావాలి అని. అట్లా మనం ఆర్డర్ ఇవ్వడం అవుతుంది.
1: అంటే అప్పటికప్పుడు దీనికి కావాల్సిన ముడి సరుకు కూడా ఫ్రెష్గానే తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా సరే ఇప్పుడు లడ్డు తయారు చేయాలంటే శనగపిండి కావాలి, ముందు నుంచే తెచ్చి పెట్టుకోరు మీరు?
0: లేదండి, ఏనాడు తెచ్చి పెట్టుకోము. హోల్సేల్ షాప్ మనం దగ్గరలో చూసుకున్నాము, అక్కడి నుంచే తెచ్చుకుంటూ ఉంటాము. మనం తెచ్చుకున్న దగ్గర నుంచి ముడి సరుకు ఏమవుతుందంటే పురుగు పట్టడం ఉంటుంది, వాసన రావడం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మన బిజినెస్ మీద నెగిటివ్ని చూపిస్తాయి మనకి. అందుకని ఏది అట్లా తెచ్చుకోము, అప్పటికప్పుడు మనం తెచ్చుకుని చేసుకోవాలి. మగవాళ్ళు ఆ పని చేస్తుంటే ఆడవాళ్ళు మన ఇంట్లో చేసుకోవచ్చు కదండి, సో దానివల్ల మాకు ప్రాబ్లం రావట్లేదు.
1: మీరు తయారు చేస్తారు, డబ్బు విషయం అంతా మీ అన్నగారు చూసుకుంటారు అని చెప్పారు. మరి తయారు చేయడం మీరు అంటే మీతో పాటు ఎంతమంది చేస్తారు?
0: మాతో పాటు ఇప్పుడు నా సిస్టర్ చేస్తారు, మా వదిన చేస్తారు, మా అన్న కూడా వచ్చు, మా అన్న కూడా చెయ్యేస్తారు. నేను మగవాణ్ణి కదా అని చెప్పి రాకుండా ఉండడు, తను కూడా వచ్చి చెయ్యేస్తాడు. సో మేమందరం కలిసి చేస్తాం కాబట్టి కష్టపడిపోతున్నాం అనే ఫీలింగ్ మాకు లేదు.
1: మరి మీకు ఏ అకేషన్ లో ఎక్కువ తయారు చేయవలసి వస్తుంది?
0: మాకు ఎక్కువ అండి శ్రీమంతాలు వస్తున్నాయి ఈ మధ్య, అదిగాక పెళ్లిలో సార ప్రోగ్రాంలు వస్తున్నాయి మాకు. వాటికి వాళ్ళు ఏమని అడుగుతారంటే స్వీట్లు హాట్లు, సార అయితే మనకి తెలుసు 2 కేజీలు అని చెప్పి ఇవ్వాలి, లేకపోతే 100 అని చెప్పి ఇవ్వాలి, 50 అని చెప్పి ఇవ్వాలి, అరిసెలు అయితే సున్నుండలు అయితే ఇంత ఇవ్వాలి, ఇవన్నీ మాకు ఆర్డర్స్ ఇస్తారు.
1: లడ్డూలు చేస్తారు, సున్నుండలు చేస్తారు,
0: లడ్డు సున్నుండ అరిస జంతిక ఇవన్నీ చేస్తాం. శ్రీమంతానికి అయితే ఇట్లా వేరేగా అడుగుతారు,

0: పాకులు, లడ్డూలు, మళ్ళీ సున్నుండలు, ఇంకా బాదుషాలు ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. వాళ్ళ టేస్ట్ని బట్టి, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం చేయగలము, ఇది మనకేం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మేము ఆర్డర్ తీసేసుకుంటాం.
1: లేదంటే ఆర్డర్ 300 దింపుళ్ళకి నేను చెప్తున్నాను, లడ్డు మాకు 300 కావాలి, ఒక 500 కావాలి ఇలా అంటూ ఉంటారు. సైజు అది వాళ్లే చెప్తారు, అంత చేస్తారండి
0: వాళ్ళు? ఖచ్చితంగా వాళ్ళు మాకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సైజ్ చెప్పేస్తారు. కొంతమంది పెద్దవి చెప్తారు, కొంతమంది చిన్నవి చెప్తారు. మనం సార ప్రోగ్రామ్ లో అయితే వాళ్ళు డబ్బాకి ఎత్తి ఇచ్చేసేయమంటారు, ఎందుకంటే చాలా మంది పెళ్లి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, మాకు అవేం వద్దు, మీరు చిన్న చిన్న డబ్బాల్లో దాన్ని రెడీ చేసి ఇచ్చేసేయమంటున్నారు, మేము అలాగే ఇచ్చేసుకుంటాం సరే
1: అంటే పంచుకోవడానికి.
0: మాకు ఇంట్లో ఎవరు లేరండి పంచుకోవడం, ఇవన్నీ మాకు కష్టం అవుతుంది, మా డబ్బాల్లో రెడీ చేసేయండి అంటారు. 300 డబ్బాలైనా 400 డబ్బాలైనా మేము ఇంట్లో చక్కగా అన్ని వండిన తర్వాత ఆరబెట్టి నీట్గా వాటి ఏ వాసన రాకుండా జాగ్రత్తగా దాన్ని కేర్ చేసుకుని ఒక్కొక్క డబ్బాకి ఎన్ని పడతాయో చూసి పెట్టేసేసి నీట్గా సీల్ చేసేసి ఇచ్చేస్తాం. వాళ్ళు జస్ట్ ఇలా వాళ్ళు ఇచ్చుకోవడమే, మనం తీసుకెళ్ళి ఇచ్చేస్తాం కూడా. మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేనంత వరకు మనం అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాం, వాళ్ళు పంచుకోవడమే. అక్కడ లేదు మాకు దూరం కావాలి అనుకుంటే, సో మాకు ఇంత ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే మీరు దాన్ని బేర్ చేయగలుగుతారా అని అడుగుతాం.
1: మీకు ఎప్పుడైనా ఈ రంగంలోని ఏదైనా సవాళ్ళు ఎదురయ్యాయా, అంటే బాబోయ్ ఇది చాలా కష్టంగా ఉంది అని ఏదైనా అనిపించిందా మీకు?
0: మనకి ఎక్కువగా ఎక్కడ వస్తుంది అంటే పిండ్ల దగ్గరే వస్తుంది. మనకి పోటీగా చాలా పెట్టేస్తూ ఉంటారు, ఎదురు వస్తూ ఉంటారు. బయట కూడా అరిసెలు తయారు చేసేవాళ్ళు లేకుండా పోలేదు, అన్ని తయారు చేసే అన్ని స్వీట్ షాపులు కూడా ఉన్నాయి అసలు. కానీ ఏంటంటే మనం టేస్ట్ చూపించగలిగితే మన కస్టమర్ మనకి ఎక్కడి నుంచి దాటి వెళ్ళిపోడు మనల్ని, ఆ దీంతోనే ఉండి ఇంకో నలుగురికి చెప్పడానికి ఉపయోగపడతాడు.
1: అంటే బాగా పోటీతత్వం అయితే పెరిగింది రంగంలోని, మీరు రాణిస్తున్నారని చెప్పచ్చు అనమాట. దీని విషయం
0: అంటే మనం కస్టమర్ని ఎలా చూస్తామంటే, వాళ్ళు వస్తేనే నేను ఇస్తాను అనే టైప్ లో చూడము. వాళ్ళ ఇంట్లో మనకి తెలిసిన వాళ్ళు ఏదైనా చిన్న అకేషన్ జరుగుతుందంటే మనం ముందరే హింట్ ఇచ్చేస్తాం, ఏంటంటే ఇలా ఉంది, సో మీకు కావాలంటే మేము హెల్ప్ చేసి పెడతాము మీకు అని మనం ముందరే చెప్పేస్తాం. అంటే ఏంటంటే మనమే కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ నీడ్ని మనం ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే మీకు ఏమన్నా కావాలా, మేము మీకున్నాము చేసి పెట్టడానికి. దానిలో కూడా కొంచెం చిన్న డిస్కౌంట్లు ఇస్తూ, మనకి 300, 500, 600 ఇస్తున్నప్పుడు చిన్న చిన్న డిస్కౌంట్లు ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరుస్తూ మేము కూడా దానిలో ముందుకెళ్ళిపోతున్నాం.
1: తయారు చేయాల్సిన కావాల్సిన సామాను అంటే గిన్నెలు కానివ్వండి, గెరిట్లు కానివ్వండి, అన్ని పెద్ద పెద్దవే అవసరం అవుతాయి, పెద్ద డేట్సాలు ఉండాల్సిందే. మీ దగ్గర పెట్టుకున్నారండి అని?
0: అన్ని మేము రెడీ చేసి పెట్టుకున్నాం. ఎప్పుడైతే మాకు బిజినెస్ పెరుగుతూ ఉందో, అసలు బయట నుంచి అద్దెకి తీసుకురావడం అనే మాటే లేదు. వాళ్ళు ఎక్కడెక్కడ వండి వండి వస్తాయి అసలు దానిలో చేయటం అంతా.
1: మీరు స్టార్ట్ చేయడమే, మీరే కొనేసుకున్నారు అవన్నీ?
0: లేదండి, మెల్లగా పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చాం. అంటే ఒకేసారి కొనకుండా మనకి నీడ్ ఏదవుతుందో మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చి అవి ఇప్పుడు ఇన్ని అవుతున్నాయి అన్నమాట. ఏంటంటే మనం చిన్నగా స్టార్ట్ చేసాము, మనం అన్ని ఒకేసారి కొనేసి పెట్టేసుకుంటే రేపు బిజినెస్ రాకపోతే మనం ఏం చేసుకోవాలో తెలియదు కదా, అందుకని బిజినెస్ బట్టి పెరుగుతూ వచ్చినాయి అన్ని.
1: మరి మీరు ఈ స్టార్ట్ చేసినప్పుడు దీనికి కావలసినటువంటి అంటే డబ్బు అనేది కొంచెం అవసరం పడుతుంది. మీరు ప్రభుత్వం ఇచ్చే లోన్ కానీ ఏదైనా తీసుకున్నారా, లేకపోతే బ్యాంక్ ద్వారా లోన్ ఏదైనా తీసుకున్నారా?
0: మొదట అయితే చేతి డబ్బుతోనే చిన్న చిన్నగా స్టార్ట్ చేసాము, ఆ తర్వాత అవి సరిపోవని తెలిసిపోయింది. మెల్లగా డ్వాక్రాలో జాయిన్ అయ్యి, డ్వాక్రా మంచి ఉపయోగపడుతోంది లేడీస్ కి అన్నప్పుడు వదిన మెల్లగా డ్వాక్రాలో జాయిన్ అయ్యి ఫస్ట్ 50,000 తీసుకున్నారు. అది ప్రాంప్ట్ గా మళ్ళీ అలాగే కట్టేశారు. ఆ కట్టడం ద్వారా మళ్ళీ 100,000 రూపాయలు వచ్చింది. ఒకటే అనుకున్నాం మనం, ఏంటంటే మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మనకి ఒక ఆసరా ఇస్తున్నప్పుడు మనం అది కట్టితే గానీ మనకి మంచి ఇంకొక ఆసరా రాదు అని. ఇప్పటికి మనకి 100,000 రూపాయలు, 200,000, ఇప్పుడు 300,000 తీసుకున్నాం. కానీ ఏంటంటే మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ ప్రాంప్ట్ గా కట్టడం వల్ల ఇస్తున్నారు మనకి.
1: అంటే ప్రతి ఏడాది తీసుకుంటూ ఉంటారండి?
0: అవునండి, తీసుకుంటూ ఉంటేనే మనం దానిలో కొంచెం ముందరకు వెళ్ళగలుగుతూ ఉంటాము. అన్ని మనం కొనలేం కదండి ఒకేసారి.
1: మీరు ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారు, ఇది చేస్తున్నారు, మరి తెలిసిన వాళ్ళ ద్వారా ఏదైనా పక్క జిల్లాల్లో మాకు కావాలి అని ఎవరైనా అడిగితే చేసి పెడతారండి?
0: ఎలా అంటే మరి పక్క జిల్లా వాళ్ళు కానీ ఎవరిని అడిగితే కనుక వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ నేను పెట్టుకోగలం, మాకేమి ఇబ్బంది లేదు అన్నప్పుడు కంపల్సరీగా మనం చేసి పెడతాం. వాళ్ళు మనకి టైం ఇచ్చేస్తే ఆ టైంకి మనం ఏర్పాటు చేస్తాం. దగ్గర దగ్గర అయితే మనమే తీసుకెళ్ళి ఇచ్చేస్తాం, ఇంకా దూరం అయితే కనుక ఒకసారి మేము వాళ్ళు ట్రైన్కి వేయమని వాళ్ళే అడిగారు. వాళ్ళే వేయమని అడిగారు, చక్కగా వాళ్ళే కలెక్ట్ చేసుకున్నారు, తీసుకున్నారు.
1: ఇలాగా కూడా ఆర్డర్స్ వచ్చాయి,
0: హైదరాబాద్ వచ్చింది, రాజమండ్రి వచ్చింది, ఇట్లా ఆర్డర్స్ మనకి బాగా వస్తున్నాయి. అక్కడ లేక కాదు, లేకపోతే వాళ్ళు తెచ్చుకోలేక కాదు, కాకపోతే ఏంటంటే మన బ్రాండ్ అలాగా ఒకటి బాగుంది అని మన అడ్వర్టైజ్మెంటే మనకి మంచి చేస్తుంది అలాగే.
1: మరి ఈ భవిష్యత్తులో షాప్ పెట్టుకోవాలని కానీ, లేకపోతే దీన్ని ఇంకా పెంచుకోవాలని కానీ ఏదైనా అనుకుంటున్నారా?
0: నాకైతే ఒకటి అనిపిస్తుంది.

0: చెప్పాడు. ఇది షాపులు పెట్టి అన్ని పెడితే మళ్ళీ మామూలు అయిపోతాం మేము. మళ్ళీ వీళ్ళు ఇలాగే చేస్తారని మన నేమ్ సరిగ్గా ఉండదు. మన గృహంలో చేస్తున్నాము మనం చక్కగా అనే ముందరకెళ్దాం అనుకుంటున్నాం.
1: ఇంట్లోనే చేద్దాం అని అనుకుంటున్నారు, కానీ పెంచుకుందాం దీన్ని,
0: ఈ విధంగానే పెంచుకుందాం అని అనుకుంటున్నాం.
1: ఇప్పుడు మీరు ఎన్నో రకాల తినుబండారాలు చెప్పారు కదా, ఏది ఎక్కువగా తయారు చేయవలసి వస్తుంటుంది మీకు?
0: ఎక్కువగా అరిసెలు తయారు చేయాల్సి వస్తుంది, చలిమిడి తయారు చేయవలసి వస్తుంది. చలిమిడి ఎందుకంటే శ్రీమంతాలకి వాడతారు, అన్నిటికీ వాళ్ళు ఎవరన్నా పిల్ల వెళ్ళిపోతుంటే అడుగుతూ ఉంటారు, చలిమిడి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. అరిసెలు కూడా బాగా వెళ్తాయి,
1: అరిసెలు తయారు చేస్తారు. మరి మీరు సారే అన్నారు కదా, అప్పుడు లడ్డూలు ఎక్కువగా అడుగుతారు.
0: లడ్డూలు మా మదర్ నేర్పించినట్టు ఇంకెక్కడ ఎవరు నేర్పించలేమో అని మాకు ఒక డౌట్. అంటే
1: ఆ నేర్పించిన దాంట్లో వచ్చే టేస్ట్ ఇంకా
0: రాకపోవచ్చు, ఎందుకంటే అమ్మ నాకు దీపావళి అంటే మాకు 100 లడ్డూలు అక్కడ లేస్తే గానీ మా ఫ్యామిలీకి సరిపోయేవి కాదు, అంత పెద్ద ఫ్యామిలీ మాది. అట్లా అట్లా ఆవిడ అలవాటు చేసిన తీరే మాకు ఇప్పుడు అక్కడికి వచ్చింది.
1: లక్ష్మీ గాయత్రి గారు పాటలు కూడా రకరకాలుగా మీరు తయారు చేసి ఇవ్వగలరు, ఏదైనా సరే.
0: కారపూసని, చక్రాలని, ఆకుపకోడి అని ఇవన్నీ తయారు చేస్తామండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెల్లగా మళ్ళీ మార్పు వస్తుంది పిల్లల్లో కూడా, మేబీ మనం కూడా ఇంకా మంచిగా తయారు చేస్తే వాళ్ళల్లో ఆ పిచ్చివన్నీ వదిలేస్తారేమో అని ఒక నమ్మకం.
1: మీకు మరి ఈ తినుబండారాల తయారీలో లాభం ఎలా ఉందండి, అంటే బానే ఉందా లాభం? అది పెట్టిన దానికి బాగానే వస్తుందని మీరు అనుకుంటున్నారా?
0: అంత రాదు మేడం, అంత రాదు. మనం స్టార్టింగ్ లోనే ఉన్నాం మనం, బట్ పర్వాలేదు. మనం మళ్ళీ పెట్టి మళ్ళీ మనం మళ్ళీ ముడిసరికి తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నా గానీ కొంచెం మనం పక్కన ఉంచగలుగుతున్నాం. ఆ ఉంచగలుగుతున్నాము అంటే ఇంకా మనం మళ్ళీ దానిలో ముందరికి వెళ్ళొచ్చని తెలుస్తుంది. ఓకే, ఎవరికైనా చెప్పేది ఒకటే అండి, ఒక 3-4 ఏళ్ల వరకు మనం లాభం ఆశించకూడదు. అసలు ఆశించడం అనేది జరగదు, ఆశించినా రాదు కూడా. మన బ్రాండ్ ఎప్పుడైతే మనకి ఒక మౌత్ క్యాంపెయిన్ లో బయటికి వెళ్ళిపోతుందో మెల్లమెల్లగా మనకి వస్తాయి. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది.
1: మరి మీరు పెట్టి 6 ఏళ్ళు కదా, ఇప్పుడు బాగానే ఉందా?
0: ఇప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడు చక్కగా ఉందండి.
1: మరి మీరు ఇన్ని డెలివరీలు చేశారు, అడిగిన వాళ్ళందరికి ఇచ్చారు, మీకు ఎవరో ఒకళ్ళు అంటారు కదా అబ్బా చాలా బాగుంది అని, మీకు ఆనందకరమైన ఒక సంఘటన చెప్పండి.
0: ఆనందకరమైన సంఘటన ఒకటంటే ఒక పెళ్లిలో అండి, అప్పటి వరకు మనకి పెళ్లిళ్ళు అసలు రాలేదు. అప్పటి వరకు చిన్న చిన్నవి చేస్తున్నాం మనం. ఒక పెళ్లి మటుకు 500 సార్ వచ్చింది మనకి. అది అసలు ఫస్ట్ టెన్షన్ పడ్డాం, 500 సార్ మనం ఇవ్వగలుగుతామా, మనకి ఎప్పుడు చేయలేదు అని. కానీ అది ఇచ్చిన తర్వాత మేమందరం ఎంజాయ్ చేసాం, అందరం కూర్చుని ఓ ఎస్ మనం కూడా చేయగలము, మనకే ప్రాబ్లం లేదు అని ఒక ఆనందం వచ్చింది. వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆ సారీ తిని, చాలా బాగుందండి, మేము ఇంకా ఎవరికైనా చెప్తామని కూడా చెప్పారు. మాకు అదే గెలుపు. ఇవే కాదండి, మాకు కరేపాకు పొడి అని చెప్పి, కారపొడి అని చెప్పి కరేపాకు పొడి, పుదీనా పొడి, ములక్కాడ పొడి ఇవన్నీ కూడా తయారు చేస్తామండి. అంటే మనం చెప్తాము, వాళ్ళు కావాలని అడిగితేనే మనం చేసి పెడతాం. మనం ముందరే చేసి పెట్టి ఇంట్లో పెట్టుకోం.
1: అంటే మునగ పొడి, మునగ ఆకుతో తయారు చేసి,
0: మునగ ఆకుతో చేసిన పొడి,
1: కందిపొడి,
0: కందిపొడి, తర్వాత
1: అన్ని రకాల పొడులు తయారు చేస్తాం,
0: పుదీనా పొడి అన్ని తయారు చేస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడగాలి, అడిగిన తర్వాత మనం చేసిస్తాను, తప్పితే ముందర మటుకు మనం చేసి రెడీగా పెట్టుకోము ఇంట్లో.
1: స్వీట్లు హాట్లే కాకుండా ఈ పొళ్ళు కూడా అన్ని తయారు చేసి, ఏదైనా సరే అంటే ఫ్రెష్ గా తెచ్చుకుంటారు, ఫ్రెష్ గా చేసిస్తారు. అంటే దాంట్లో క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా గానీ ఏదైనా సరే నాణ్యత అనేది పాటిస్తారు మీరు.
0: ముఖ్యంగా ఫస్ట్ దానికే మేము ప్రాముఖ్యత ఇస్తాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాలు సరిగ్గా ఉండట్లేదు ఎవరికి. మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి. మనం డబ్బులు వస్తున్నాయా అనేది ఒక పక్కన పెడితే, మనం ఎదుటి వాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటేనే మనం బిజినెస్ ముందరికి వెళ్తుందని మాకు ఒక నమ్మకం.
1: అంటే తయారు చేసే కాదు, మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటే అది కూడా టేస్ట్ రెండింతలు అవుతుంది అంటారు.
0: అంతేనండి,
1: అన్ని విషయాల్లో మీరు పరిశుభ్రత అనేది పాటిస్తారు. లక్ష్మీ గాయత్రి గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని పదార్థాలలో, అంటే లడ్డూ తయారు చేయాలంటే పంచదార తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది. మరికొన్ని వాటికి పంచదార లేకుండా ప్రత్యామ్నాయంగా మనం బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకు అంటే డయాబెటీస్ తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరి మీరు బెల్లంతో ఏ పదార్థాలు తయారు చేసి ఇవ్వగలరు, ఎలాంటివి మీరు తయారు చేస్తారు?
0: ప్రస్తుత పరిస్థితుల్లో అండి మమ్మల్ని అలాగే అడుగుతున్నారు, పంచదార వద్దు మేడం, ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మేము చెప్తాము సున్నుండలని చెప్పి, గవ్వాలని చెప్పి, ఇవన్నీ మేము పంచదారతో తయారు చేయం. లడ్డూలు మటుకు ఎప్పుడైనా తప్పదు కాబట్టి దాన్ని మటుకు పంచదారతో తయారు చేస్తాం. తప్పితే కొన్ని కొన్నిటికి మనం అసలు పంచదార లేకుండా వాడటం అనేది ఎప్పటి నుంచో మనకి మొదలైంది. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని అవే వాడుతున్నాం.
1: డాక్టర్లు కూడా
0: ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇంకొకటి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మైదాపిండి వాడొద్దని చెప్తున్నారు. ముఖ్యంగా మనం మైదాపిండి వాడము. అలాగే శనగపిండి కూడా చాలా మందికి పడట్లేదు ఇప్పుడు ఎందుకో గాని,
1: అది కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అని అంటున్నారు.
0: అందుకని శనగపిండి కూడా తక్కువ పాలల్లో వాడి, మనం మినప్పిండి, బియ్యపిండి,

0: గోధుమ పిండి ఇలాంటి వాటితో వాడుకుంటూ మనం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మనం చేస్తున్నాం.
1: అంటే శనగపిండి అనేది అసలు వాడరండి?
0: శనగపిండి వాడతాము, కొన్నిటికి లడ్డూలు అని కొన్నిటికి ఉంటాయి వాటికి వాడతాం. ఈ కారపూస వీటన్నిటికీ శనగపిండి వాడాల్సిన పని లేదు. మినప్పిండి బియ్య పిండితో చక్కగా వాడుకోవచ్చు మనం.
1: చాలా బాగుందండి. తినుబండారాల తయారీలో మేము కూడా వెళ్ళాలి అనుకునే మహిళలకి మీరు ఏమైనా సలహా ఇస్తారా?
0: తప్పకుండా అండి, రావాలి. చక్కగా మీరు ఏదైనా ఒకటి మనం అనుకోవాలి, మనం చేయాలని అనుకుంటే దానిలో కష్ట నష్టాలు లేకుండా ఎక్కడ ఉండవు, ఉంటాయి. కానీ మనకంటూ ఒక బ్రాండ్ రావాలి అంటే కనుక స్టార్టింగ్లో మనం ఎన్నో కష్టాలు పడాలి. మేము పడ్డాము 2-3 ఏళ్ళ దాకా మేము ఆ పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాము. కానీ ఇప్పుడు ఆ కష్టం మాకు తెలియట్లేదు. కాబట్టి ప్రతి వాళ్ళు అడుగు వేయండి, వచ్చిన కష్టాలను చూసి పారిపోమాకండి.
1: కష్టపడాలి, కష్టపడితే కదండి, కష్టపడితేనే ఫలితం వస్తుంది.
0: మొదట మీరు చాలా కష్టపడతారు, అసలు వదిలేద్దామా అనుకుంటారు, ఎవరు చేస్తారనుకుంటారు. కానీ మీరు కొంత ఓపిక సహనం పెట్టి ఆగండి, ఖచ్చితంగా మీకు ఆ పేరు మటుకు పోదు. ఒక్క విషయం చెప్తాను, తినుబండారాల విషయంలో ఇప్పుడు ఈ జనరేషన్లో వండుకుని చక్కగా ఇంట్లో తినేవాళ్ళు ఎవరు లేరండి. దాన్ని మనం చక్కగా వాళ్ళకి వండి పెట్టి చక్కగా వాళ్ళకి మంచి ఇది ఇచ్చి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుదాం.
1: చాలా చక్కగా చెప్పారు కే లక్ష్మీ గాయత్రి గారు, మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు స్వయం ఉపాధిగా తినుబండారాల తయారీలో సాధక బాధకాలు శ్రీమతి కే లక్ష్మీ గాయత్రి గారితో పరిచయం విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు
1: కర్టెన్లు కొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. గది అందాన్ని రెట్టింపు చేసేవి పరదాలు. అందుకే కొనే ముందు కొన్ని విషయాలను మనం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. సిల్క్ పరదాలు గదికి హుందాతనాన్ని తీసుకువస్తాయి, కానీ వాటిని ఉతకడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అందులో కొన్నింటిని డ్రై క్లీనింగ్కు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే వీలైనంత వరకు కాటన్, పాలిస్టర్, లినిన్, సింథటిక్ లాంటివి ఎంచుకోవడమే మేలు. వీటి ధర తక్కువగా ఉండటమే కాకుండా ఉతకడం అంటే శుభ్రం చేయడం కూడా చాలా సులువు. ముఖ్యంగా ఏంటంటే గది గోడల యొక్క రంగుని బట్టి ఈ పరదాలను ఎంచుకోవాలి. ఉదాహరణకి గోడలు కనుక నీలం, ఎరుపు, ఆకుపచ్చ ఇలాంటి ముదురు రంగులు ఉన్నట్లయితే పరదాలు లేత రంగులో ఎంపిక చేసుకోవాలి. అదే కనుక గది గోడ రంగులు లేత రంగులో ఉన్నట్లయితే ముదురు రంగు పరదాలు ఎంపిక చేసుకోవాలి. ఇక డిజైన్ల విషయానికి వస్తే రంగులకు వర్తించే సూత్రాలనే మనం పాటించాలి. గది గోడల మీద ప్రింట్లు, డిజైన్లు ఉన్నట్లయితే గళ్ళు పూలున్న పరదాలను మనం తీసుకోవచ్చు. అదే గది గోడల మీద ఎలాంటి డిజైన్లు లేకుండా సాదా రంగు మాత్రమే వేసి ఉన్నట్లయితే ప్రింట్ ఉన్నటువంటి పరదాలను తీసుకోవాలి. ఒక్కొక్కసారి అవసరాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కొనుక్కోవాలి. అంటే గదిలోకి గాలి వెలుతురు వచ్చి గది అందంగా కనపడాలి అంటే అప్పుడు ట్రాన్స్పరెంట్ కర్టెన్ను తీసుకోవాలి. అవి గదిలోకి వెలుతురును ప్రసరించేలా చేస్తాయి. అదే గదిలోకి వెలుతురు రాకుండా ఉండాలి అనుకునే వారు బ్లాక్ లేదా డార్క్ కలర్ పరదాలు ఎంచుకోవాలి. దోమలు రాకుండా ఉండాలనుకుంటే మ్యాగ్నెటిక్ డోర్ పరదాలు సరైనవి. అవసరాన్ని బట్టి వాటి రకం మారుతూ ఉంటుంది. ఇక కర్టెన్ల విషయానికి వచ్చినట్లయితే అవి ప్లెయిన్గా ఉండొచ్చు లేదా కుచ్చుళ్ల పరదాలు కూడా ఉంటాయి. ప్లెయిన్ కన్నా కూడా కుచ్చుళ్ల పరదాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే పైనుంచి కింద దాకా ఏదో ఒక వస్త్రం వేలాడదీసినట్లు కాకుండా కుచ్చుళ్ల పరదాలు కొంచెం అందంగా కనిపిస్తాయి. ఎప్పుడైనా ఒకే రకమైన పరదాలు కాకుండా కొత్తగా ఉన్న వాటిని కూడా ఎంచుకోవాలి. ఆ మార్పులో భాగంగానే లేస్ కర్టెన్లు కూడా వస్తున్నాయి. వాటిని ఒకసారి మరి వాడి చూడండి, మీకే తెలుస్తుంది తేడా అనేది. అయితే అవి లేత రంగుల్లో ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ ఆ పరదాలు మరీ ఖరీదు అనుకుంటే మామూలు పరదాలకు పైభాగంలో గానీ అంచులకు గానీ లేస్ కుడితే ఆకర్షణీయంగా ఉంటుంది. పండుగలు కానివ్వండి లేదా ప్రత్యేక సందర్భాలలో పరదాలకి అడుగు భాగంలో అంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో చిన్న చిన్న గంటలు కట్టినటువంటి పరదాలు కనుక ఆ సమయంలో మనం వేసినట్లయితే ఇక ఆ ప్రత్యేకతే వేరు, అంటే అందం కూడా వేరే అనుకోండి. ఇక మధ్య గదిలో కిటికీలకు పరదాలు మరీ అంత మందంగా ఉండకపోయినా పర్వాలేదు, నెట్ రకాల్ని ఎంచుకుంటే మంచిది. అంతేకాదు కిటికీ లోపలి వైపు అరలా ఉంటే దానిమీద ఒక ప్లా

0: ప్లాస్టిక్ మొక్క లేదంటే తీగను కనుక అమర్చుకున్నట్లయితే ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. బయట నుంచి చూసినట్లయితే పారదర్శకంగా కూడా కనిపిస్తుంది. ఎప్పుడూ పరదాలను వేసి ఉంచకూడదు. అప్పుడప్పుడు పరదాలను పక్కకు జరిపి తాజా పువ్వులతో ఓ కుండీని కనుక అమర్చినట్లయితే చక్కగా ఉంటుంది. ప్రతి ఇంటిలో సోఫాలు కిటికీలకు దగ్గరగా ఉంటాయి. అలాంటి వారు కుచ్చుళ్ళు ఎక్కువగా ఉన్న పరదాలను ఎంచుకోవాలి. అలాగే సోఫాల యొక్క రంగులను బట్టి కూడా పరదాల రంగులను ఎంపిక చేసుకోవాలి. ఈ కుచ్చుళ్ల పరదాలు టీ పార్టీలు కిట్టీ పార్టీలు ఉన్నప్పుడు కనుక అలంకరించినట్లయితే చాలా హుందాగా ఉంటాయి, అతిథుల్ని ఆకర్షిస్తాయి. కిటికీలు చిన్నవనుకోండి, వాటి కోసం ముదురు రంగుల్లో నిలువు గీతల పరదాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉండటం వల్ల కాస్త పెద్దగా ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదండి, చిన్న కిటికీలకు ఇరువైపులా కర్టెన్ల రంగుకు అనుగుణంగా ఉన్న ఫోటో ఫ్రేమ్లను కనుక ఎంచుకొని వాటిని పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాయి. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ గోడలకున్న రంగులే కాదు, పరదాలు కూడా ఇంటికి అందాన్ని కళను తీసుకువస్తాయి. పరదాలే కదా అని తేలిగ్గా తీసుకోకండి. ఎంపిక విషయంలో ఇప్పుడు చెప్పినటువంటి సూచనలు పాటిస్తారని ఆశిద్దాం.
1: కార్యక్రమంలో విశేషాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: महिलाओं की 25 मीटर पिस्टल स्पर्धा में स्वर्ण पदक जीता। मनु भाकर को कांस्य पदक। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గమనిక మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

0: कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి పురుషులతో సమానంగా పోరాటం చేసి ఆత్మార్పణం కావించుకున్న కాంతామణులున్నారు. వారు బలిదాన ఫలమే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఆధునిక యుగంలో భారత జాతిని జాగృతం చేసి దేశభక్తిని, స్వాతంత్ర దీక్షను, జాతి సమైక్యతను సంఘటితం చేసి ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులైన తరుణీమణుల గాథలు భావితరాలకు బంగారు బాటలు.
3: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: టీమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
3: భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి పురుషులతో సమానంగా పోరాటం చేసి ఆత్మార్పణం కావించుకున్న కాంతామణులున్నారు. వారు బలిదాన ఫలమే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఆధునిక యుగంలో భారత జాతిని జాగృతం చేసి దేశభక్తిని, స్వాతంత్ర దీక్షను, జాతి సమైక్యతను సంఘటితం చేసి ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులైన తరుణీమణులు గాథలు భావితరాలకు బంగారు బాటలు.
4: మరిన్ని విశేషాలను 1 ఆగస్టు నుండి 15 ఆగస్టు వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1 గంట 30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

0: తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలని వాట్సాప్లో మెసేజ్ చేయడానికి మా ఫోన్ నెంబర్ 0868648882.

మీరంతా సిద్ధంగా ఉన్నారని అనుకుంటూ మొదటి ప్రశ్న అడిగేస్తున్నాను. ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు? ప్రశ్న ఇంకోసారి, ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

ఫిఫా ప్రపంచకప్ 2026లో గోల్డెన్ బూట్ ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దామా. రాంగ్ ఆన్సర్ పంపించారు భాస్కర్, సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెడనా జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, వీరందరూ పంపిస్తున్నారు. రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, అజ్జనపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి యశోద, జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కేవీరావు తణుకు నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్, ఒకసారి చెక్ చేసుకోండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు వీరందరూ. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రనాథ్ ఝార్సుగూడ ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ లాగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి, నంద్యాల నుంచి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువల్లంక, అవనగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. దేవరాజ్ ఘట్ నుంచి సాల్మన్ రాజు, సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, బండారు శంకరయ్య వీరందరూ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని, సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి, పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దయదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్తో. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి నమడుగు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. మహమ్మదినాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డు బాబా వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి సట్టి సూరిబాబు, ఓకే
కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. వి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి. ఇమేజెస్, వాయిస్ రికార్డ్స్ వర్కౌట్ అవ్వండి, ఓన్లీ మెసేజెస్ మాత్రమే మనం చదవడానికి వీలుగా ఉంటుంది, మెసేజెస్ మాత్రమే చేయండి. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి చెప్పరా అంటున్నారు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు? ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు? ఇది ప్రశ్న. నందిపల్లె ఆళ్ళగడ్డ మండలం నుంచి అనగా సాని శ్రీనివాసులు. ఓకే. నెల్లూరు జిల్లా దగదర్త మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. రంగారెడ్డి జిల్లా కట్టాల నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ, మోరుపల్లం నుంచి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూర్ నుంచి. బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి. ఆత్మూర్ మురళి, లక్ష్మి, భట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కె సురేంద్రనాథ్, ఝర్సిగూడ, ఒడిశా నుంచి. ఇందాకడ కూడా మీరు ఆన్సర్ పంపించారు, నేను చదివాను. ఇంకా ఆడియో ఫైల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉండదండి, మీరు మెసేజ్ మాత్రమే చేయండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. మీ మెసేజ్ నాకు అర్థం కాలేదు, ఇందక్కడ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నేను చదివాను. కరెక్ట్ ఆన్సర్తో శ్రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్, వీరందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కిలియన్ ఎంబాపే. ఇతను ఫ్రాన్స్ ఆటగాడు, ఫ్రాన్స్కి చెందిన ఆటగాడు కిలియన్ ఎంబాపేకి గోల్డెన్ బూట్ లభించింది. అయితే గోల్డెన్ బూట్ ఎక్కడ ఎప్పుడు ఇస్తారంటే ఫుట్బాల్ ప్రపంచ కప్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఈ పురస్కారం లభిస్తుందన్నమాట. అది గోల్డెన్ బూట్ కథ. ఇది పాటలు కోరుకునే కార్యక్రమం కాదండి. ఇంకా కొన్ని మెసేజెస్ వచ్చాయి, అవి కూడా చదివేసిన తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఎవరు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెయ్యొద్దు, ఎందుకంటే మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయ కార్యక్రమంలో రెండవ ప్రశ్న. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగల్బాల నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్తోనే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షగ్మాబు సుబ్బాని, పండ లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ శైలజ, రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఒకసారి చెక్ చేసుకోండి. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్.

గణేష్ నెల్లూరు నుంచి. కరెక్ట్ రాంగ్ ఆన్సర్, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామ్దాస్ వంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆత్మకూరు నుంచి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్తో రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మల్లేశ్వరి మార్కాపురం నుంచి, అనంతపురం నుండి అనురాధ, రాధా, ఖమ్మం నుంచి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించినారండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వేత్ వీరందరూ. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సులోచన కరీంనగర్ నుంచి, అజరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా వీరందరూ పంపించారు. రాంగ్ ఆన్సర్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురుహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి, నంద్యాల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కుంచి రామ్మూర్తి కుంచివాన్, ఓకే, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనగసాని శ్రీనివాసులు నందింపల్లె గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తినాల నుంచి ఎండి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరు మురళి, లక్ష్మి, భట్టుపురోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి కానుగుల గోపాల్, చెన్నకేశవరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనుమడుగు నుంచి, సూర్యనారాయణ తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శక్తి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలెంపూలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజు గట్టు నుంచి కాడ నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, అహోబల వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్ర రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు షార్ట్కట్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘువీర్ సింగ్ సుగుణభాయ్ రాధ మున్న ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్.

ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, చరణ్, సాయి చరణ్, సాయి కుమార్, రామని, వీరందరూ కరెక్ట్ ఆన్సరే పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ శైలజ కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి ప్రవీణ శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ, శివదాసరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి ప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహబూబ్ నగర్ జిల్లా మూసపేట నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్తో భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివజ్ మార్టూర్ నుంచి, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి, అనంతపురం సాయినగర్ నుంచి హర్నాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, నాగార్జున, లక్ష్మీ, వడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి జబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు రామయ్య, సర్దార్ బాయి ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా స్నేహితుల బృందం, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జస్టిస్ సూర్య, ఓకే, రాంగ్ ఆన్సరా రైట్ ఆన్సరా ఎలా తీసుకోవాలి? మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు, ఒకసారి నేను ఆన్సర్ చెప్పినప్పుడు చెక్ చేసుకుందరు కానీ కరెక్ట్ ఆన్సర్తో లక్ష్మీ విశాల్, విశాఖపట్నం నుంచి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగాను, నాకు ప్రస్తుతం మీ అందరి దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్. భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు 2025 నవంబర్ 24వ తేదీన రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు సూర్యకాంత్. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగవచ్చు. ఇంకొక కరెక్ట్ ఆన్సర్ వచ్చింది పూజారి ధనంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్, పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు మెసేజెస్ చెయ్యకండి, ఎందుకంటే టైం కూడా అయిపోయింది, ఆన్సర్ కూడా చెప్పేసుకున్నాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దగదార్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు. మీరింతవరకు యువలై విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో మేరా జీవన్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎన్ ఇందువదన, విద్యార్థిని గిన్నెల శ్రావణి. వినండి 9వ తరగతికి హిందీ పాఠం మేరా జీవన్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే బేటో శ్రావణి. ఆజ్ హమ్ నవీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే మేరా జీవన్ కవితా పాఠ పడేంగే. మేరా జీవన్ యహ ఏక కవితా పాఠ హే. ఇస్కి కవయిత్రి శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్ జీ హే. ఇంకా జీవన్ కాల్ 1904 సే లేకర్ 1948 తక్ హే. ఇన్కి ముఖ్య రచనాయే హే ముకుల్, త్రిధారా ఔర్ విశేషతా హే శ్రీమతి సుభద్రా జీ కే చిత్ర కో భారతీయ డాక్ సేవా ద్వారా

0: स्टैंप रूप में जारी किया गया है। अब तुम पढ़ो श्रावणी।
1: मेरी जीवन यह एक कविता पाठ है।
0: मेरा जीवन
1: यह एक कविता पाठ है। इसकी कवयित्री श्रीमती सुभद्रा कुमारी चौहान जी है। उनका जीवन काल 1904 से लेकर 1948 तक है। इनकी प्रमुख रचनाएं मुकुल, त्रिधारा और विशेषता एं है कि सुभद्रा जी के चित्र को भारतीय खड सेवा
0: डाक सेवा
1: द्वारा
0: स्टैंप रूप में
1: जारी किया गया है।
0: अब बताओ श्रावणी, मेरा जीवन कैसा पाठ है?
1: मेरा जीवन कविता पाठ है।
0: मेरा जीवन कविता पाठ के कवयित्री कौन है?
1: मेरा जीवन कवयित्री श्रीमती सुभद्रा कुमारी चौहान जी है।
0: अच्छा, तो अब पहली कविता को पढ़ूंगी, ध्यान से सुनो। मैंने हंसना सीखा है, मैं नहीं जानती रोना, बरसा करता पल पल पर मेरे जीवन में सोना। मैं अब तक जान न पाई कैसी होती है पीड़ा, हंस हंस जीवन में कैसे करती है चिंता क्रीड़ा। अच्छा श्रावणी, अब तुम एक बार इस कविता को पढ़कर सुनाओ।
1: मैंने हंसना सीखा है, मैं नहीं जानती रोना, बरसा करता पल पल पर मेरे जीवन में सोना। मैं अब तक जान ना पाई कैसी होती है पीड़ा, हंस हंस जीवन में कैसे करती है चिंता क्रीड़ा।
0: शाबाश, बहुत अच्छा श्रावणी। अब इस कविता को తెలుగు మే బతాంగి ధ్యాన్ సేసును కవయిత్రి ఈ కవితలో ఏం చెప్తున్నారంటే ఆమె తన సంపూర్ణ జీవితంలో ఎప్పుడూ నవ్వటం సంతోషంగా ఉండటమే నేర్చుకున్నారు ఆమెకు ఏడవటం బాధపడటం అంటే ఏమిటో తెలీదు వారి జీవితంలో ప్రతి క్షణం సంతోషం అనే బంగారం కురుస్తూనే ఉంటుంది అంటే వారు ఎప్పుడూ సంతోషంగానే ఉన్నారు వారికి ఇప్పటి వరకు బాధ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయారంట నవ్వుతూ సంతోషంగా ఉన్న వారి జీవితంలో బాధలు ఏ విధంగా ఆటలాడుకుంటాయి అంటే బాధల్ని ఆమె జీవితంలోనికి అస్సలు రానివ్వలేదు అని అంటున్నారు అబ్ దూసరీ కవిత పడుంగి ధ్యాన్ సే సునో జగహే అసార్ సున్తీ హూ ముజ్కో సుఖసార్ దికాతా మేరీ ఆంఖో కే ఆగే సుఖ కా సాగర్ లెహరాతా ఉత్సాహ ఉమంగ్ నిరంతర్ రహతే మేరే జీవన్ మే उल्लास विजय का हस्ता मेरे मतवाले मन से। श्रावणी, अब तुम एक बार इस कविता को पढ़कर सुनाओ।
1: जग है आसर सुनीता हूँ,
0: असार सुनीती हूँ
1: मुझको सुखसार दिखाता, मेरी आंखों के आगे सुख का
0: आगे
1: सुख का सागर लहराता, उत्साह उमंग निरंतर रहते मेरे जीवन में, उल्लास विजय का हस्ता मेरे मतवाले मन से।
0: ठीक है, बहुत अच्छा। कवयित्री ई कवितलो एं चेप्तुन्नारंटे ई जगत्तु मोत्तं निस्सारमैनदी अनि विंटुन्नारंट अंटे ई प्रपंचमंता कष्टालु कन्नीलु बाधलु अनि विंटुन्नारट कानी आमेकु मात्रं ई प्रपंचं आनंदंगा कनिपिस्तुंदंट అనగా ఆమెకి ఈ ప్రపంచం సుఖాన్ని కలిగించే విధంగా కనిపిస్తుంది ఆమె కన్నుల ముందు ఉన్న ఈ ప్రపంచం ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఆమె జీవితంలో ఉత్సాహము ఉల్లాసము ఆశ ఎల్లప్పుడూ ఉన్నవి ఆమె మనసు మాత్రం విజయం యొక్క ఉల్లాసంతో ఆనందంగా ఉంటుందంట ఎప్పుడు అబ్ తీసరీ కవితకో పడుంగి ధ్యాన్ సేసును आशा आलोकित करती मेरे जीवन को प्रतिक्षण हे स्वर्ण सूत्र से वलयित मेरी असफलता के दन सुख भरे सुनहरे बादल रहते हैं मुझको घेरे विश्वास प्रेम साहस जीवन के साथी मेरे श्रावणी अब तुम एक बार इस कविता को पढ़कर सुनाओ
1: आशा आलोकित करती मेरे जीवन को प्रतिक्षण हे स्वर्ण सूत्र से वलयित मेरी असफलता के दन सुख भरे सुनहरे बादल रहते हैं मुझको घेर विश्वास प्रेम साहस जीवन के साथी मेरे
0: बहुत खूब कवयित्री ई कवितलो एम चेप्तुन्नारंटे आसे आमे जीवितान्नी प्रतिक्षणं प्रकाशिंपचेस्तूने उन्नदट आमे योक्क विफलता बंगारपु त्राटितो चुट्टबडि उन्नदी आ ओटमी విఫలత ఎన్నడూ ఆమెపై ప్రభావం

0: చూపలేకపోయినదని అర్థం. ఆమెకు నలువైపులా సుఖకరమైన బంగారు వన్నెగల మేఘాలు వ్యాపించి ఉన్నాయి. అంటే సంతోషాలు, సుఖాలే ఆమె జీవితం నిండా నిండి ఉన్నవి. ఎందుకంటే సుఖమునకు మిత్రులైన నమ్మకము, ప్రేమ, ధైర్యము ఆమె జీవితంలో తోడున్నాయి కనుక. ఈ పాఠం ద్వారా కవయిత్రి గారు ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మనం ఎప్పుడు మంచిగా ఆలోచిస్తూ ఉండాలి, ఓటములు ఎన్ని వచ్చినా అన్నిటినీ పక్కకు నెట్టి మన లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలి అని ప్రేరణ కల్పిస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు అని చెప్తున్నారు. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటూ మన గమ్యాన్ని చేరుకోవాలని చెప్తున్నారు. శ్రావణి, అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి తుమ్ జవాబ్ దేనా. కవయిత్రినే అపనే జీవన్ మే క్యా సీకా హే.
1: కవయిత్రినే అపనే జీవన్ మే హస్నా సీకా హే.
0: కవయిత్రి క్యా నహీ జానతి.
1: కవయిత్రి రోనా నహీ జానతి.
0: కవయిత్రినే జగ్ కే బారే మే క్యా సునా హే.
1: జగ్ ఆసార్ హే.
0: బహుత్ కూ. అబ్ ఇస్ పాట్ మే ఆయే కుచ్ ప్రశ్నో కే బారే మే పడేంగే, ధ్యాన్ సే సునో. కవయిత్రినే జీవన్ మే హస్నే కో క్యూ మహత్వ దియా హే, తుమ్ బతావ్ శ్రావణి.
1: హస్నా బహుత్ జరూరీ హే, ఉస్సే జీవన్ కా ఆనంద్ బనా రహతా హై. హమ్ అపనే దుఃఖ దుర్ద్
0: దర్ద్
1: దుఃఖ దర్ద్ భూల్ జాతే హే.
0: కవయిత్రి ఎందుకు మన జీవితంలో నవ్వుతూ బ్రతకమని చెప్తున్నారు? నవ్వటం అంటే హసనా బహుత్ జరూరీ హే, మనం నవ్వుతూ బ్రతకటం చాలా అవసరమని కవయిత్రి గారు చెప్తున్నారు. ఉస్సే జీవన్ కా ఆనంద్ బనా రహతా హే, దానివల్ల మన జీవితం ఆనందంగా ఉంటుంది. హమ్ అపనే దుఃఖ దర్ద్ భూల్ జాతే హే, మనం నవ్వటం వల్ల మన యొక్క బాధల్ని మర్చిపోగలుగుతామంట. అందుకే కవయిత్రి గారు మనల్ని నవ్వుతూ బ్రతకమని ఈ కవితలో చెప్తున్నారు. అబ్ దూసరా ప్రశ్న, ఆప్కో యహ సంసార్ కేసా లగ్తా హే, అంటే మీకు ఈ సంసార్, సంసార్ అంటే ప్రపంచం, ఎలా అనిపిస్తుంది? శ్రావణి తుమ్ బతావో.
1: ముజే యహ సంసార్ సుఖ దుఃఖం కా సంగం లగ్తా హే,
0: నాకు ఈ ప్రపంచం సుఖ దుఃఖాల యొక్క కలయికగా అనిపిస్తుందని సుభద్రా కుమారి చౌహాన్ గారు చెప్తున్నారు ఈ కవితలో. మూడో ప్రశ్న, అప్నే జీవన్ కో ఖుషహాల్ కేసే బనాయా జా సక్తా హే.
1: హమే సదైవ్ ఆశ్వాన్
0: ఆశావాన్
1: ఆశావాన్ రహనా చాహతీ హే.
0: చాహియే
1: చాహియే యహీ ఖుషహాల్ జీవన్ కా కారణ్ హోతా హే.
0: ఠీక్ హే. మనం మన జీవితాన్ని ఏ విధంగా సంతోషంగా ఉంచుకోవాలి అని కవయిత్రి గారు ఈ కవితలో చెప్తున్నారు చూడు. హమే సదైవ్ ఆశావాన్ రహనా చాహే, మనం ఎప్పుడూ కూడాను ఆశతోనే ఉండాలి. యహ ఖుషహాల్ జీవన్ కా కారణ్ హే, అదే సంతోషకరమైనటువంటి జీవితానికి కారణమంట. ఆశ ఒక్కటే మనల్ని సంతోషంగా ఉంచగలుగుతుంది అని చెప్పి ఈ కవితలో సుభద్రా కుమారి గారు మనకి చెప్తున్నారు. కవయిత్రినే జీవన్ కా సాతి కిసే బతాయా ఔర్ క్యూ.
1: విశ్వాస్ ప్రేమ్ ఔర్ సాహస్ కో కవయిత్రినే జీవన్ కా సీకా బన్తా హే.
0: కవయిత్రినే అపన్నే జీవన్ కా సాతి కిసే బతాయా ఔర్ క్యూ. కవయిత్రి గారు మన జీవితంలో మనకి తోడుగా ఉండేవి ఏమిటో చెప్పారు కవితలో. అవేమిటంటే విశ్వాస్ ప్రేమ్ ఔర్ సాహస్ కో కవయిత్రినే జీవన్ కా సాతి బతాయా హై, అంటే కవయిత్రి గారు విశ్వాసము అంటే నమ్మకము, ప్రేమ మరియు సాహసము మన జీవితంలో తోడుగా ఉండేవంట. ఇన్సే జీవన్ మే సఫలతా మిల్తి హే, దీనివల్ల మన జీవితం సక్సెస్, విజయం పొందుతుందంట. కాబట్టి ధైర్యంగా బ్రతకమని మనల్ని కవయిత్రి గారు సందేశమిస్తున్నారు. శ్రావణి, అబ్ ఇస్ కవితాకే నయే శబ్దం కే బారే మే పడేంగే, ధ్యాన్ సే సునో ఔర్ ఫిర్ మేరే సాత్ బతావ్. జాన్నా తెలుసుకొనుట.
1: జాన్నా తెలుసుకొనుట.
0: సోనా నిద్రించుట బంగారం.
1: సోనా నిద్రించుట బంగారం.
0: పీడ బాధ.
1: పీడ బాధ.
0: చింత దిగులు.
1: చింత దిగులు.
0: అసార్ అసారమైన.
1: అసార్ అసారమైన.
0: ఉమంగ్ ఉల్లాసము.
1: ఉమంగ్ ఉల్లాసము.
0: మత్వాలే మత్తెక్కిన.
1: మత్వాలే మత్తెక్కిన.
0: ఆలోకన్ వెలుగులోకి తెచ్చుట.
1: ఆలోకన్ వెలుగులోకి తె.

0: చేయుచుట.
1: వలై వృత్తము,
0: వలై వృత్తము.
1: సునహరే బంగారమయమైన,
0: సునహరే బంగారుమయమైన.
1: గేరున చుట్టుముట్టుట,
0: గేరున చుట్టుముట్టుట.
1: సాతి స్నేహితుడు,
0: సాతి స్నేహితుడు.
1: శబాష్. అబ్ మే వ్యాకరణ కే బారే మే కుచ్ ప్రశ్న పూచుంగీ, తుమ్ జవాబ్ దేనా. విజయ్ కా విలోమ్ శబ్ద క్యా హై?
0: విజయ్ కా విలోమ్ శబ్ద అపజయ్ యా పరాజయ్ హై.
1: కవయత్రి కిన్కో అప్నే జీవన్ కే సాతీ కహతీ హై?
0: కవయత్రి విశ్వాస్ ప్రేమ్ సాహస్ ఆది కో అప్నే జీవన్ కే సాతీ కహతీ హై.
1: బాదల్ శబ్ద కా పర్యాయ అవాచీ శబ్ద క్యా హై?
0: మేఘ్.
1: శాబాష్, బహుత్ అచ్చీ బతాయి హో శ్రావణి. అబ్ ఇస్ పాఠ మే ఆయే హుయే సమాస శబ్దోం కే బారే మే జాన్ లేంగే. సుఖ సార్ యానీ సుఖ కా సార్, యహ కౌన్సా సమాస్ హే?
0: తత్పురుష సమాస్.
1: నిరంతర్ బినా కిసీ అంతర్ కే, యహ కౌన్సా సమాస్ హే?
0: అవ్యయీ భావ సమాస్.
1: సుఖ దుఃఖ్ యానీ సుఖ్ ఔర్ దుఃఖ్, యహ కౌన్సా సమాస్ హే?
0: ద్వంద్వ సమాస్.
1: త్రిభుజ్ యానీ తీన్ భుజాయే, యహ కౌన్ సా సమాస్ హే?
0: ద్విగు సమాస్.
2: శ్రావణి, అబ్ ఇస్ కవిత కే నయే శబ్దం కే బారే మే పడేంగే, ధ్యాన్ సే సునో ఔర్ ఫిర్ మేరే సాత్ బతావ్. జాన్నా తెలుసుకొనుట,
0: జాన్నా తెలుసుకొనుట.
2: సోనా నిద్రించుట బంగారం,
0: సోనా నిద్రించుట బంగారం.
2: పీడ బాధ,
0: పీడ బాధ.
2: చింత దిగులు,
0: చింత దిగులు.
2: అసార్ అసారమైన,
0: అసార్ అసారమైన.
2: ఉమంగ్ ఉల్లాసము,
0: ఉమంగ్ ఉల్లాసము.
2: మత్వాలే మత్తెక్కిన,
0: మత్వాలే మత్తెక్కిన.
2: ఆలోకన్ వెలుగులోకి తెచ్చుట,
0: ఆలోకన్ వెలుగులోకి తెచ్చుట.
1: వలై వృత్తము,
0: వలై వృత్తము.
1: సునహరే బంగారమయమైన,
0: సునహరే బంగారుమయమైన.
1: గేరున చుట్టుముట్టుట,
0: గేరున చుట్టుముట్టుట.
1: సాతి స్నేహితుడు,
0: సాతి స్నేహితుడు.
1: శాబాష్ శ్రావణి, బహుత్ అచ్చా. అబ్ యహ పాఠ సమాప్త కర్తే హే.
0: ధన్యవాద్ అధ్యాపికాజీ.
1: శుభాశిష్.
3: మీరింతవరకు మేరా జీవన్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎన్ ఇందువదన, విద్యార్థిని గిన్నెల శ్రావణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రంగస్థలి

ఈనాటి రంగస్థల కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జట్టిర బాబురావు, హార్మోనియం శ్రీ షేక్ అబ్దుల్ సలీం బాబు. వినండి గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణుడి.

అసలమేనా? తలపవైతివి తలపవైతివి నీకును నాకు కలుగు చెల్లి.

చేతనే ధనుంజయ, నేను నీకొక హితోపదేశము చేసేదను. చెలిమి యొనర్చినారమటు

అర్జున, నేను అనేక విధముల నయభయముల బోధించినను. నీ ఒకిల్ దైవ చెవిన పెట్టక సమ్రాట్ సహాయిగా పరతంత్రం ఉండవైతివి కదా. నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు నా చక్రానల జ్వాలల మ్రగ్గిరి నా చక్ర మహిమ ఇంచుట వినుము. నీలకంఠర మహానిషిత శూలము ధాటిగోర్చిన ఒకవేళ ఓర్వవచ్చు. ప్రళయకాల వయోధ భయద నిర్గాదాలి సైచిన ఒకవేళ

ఓ కృతజ్ఞుడా, నీవు ఆప్త బంధుడవని దాత్త రాష్ట్రాలతో నీ మూలమన నిర్హేతుకముగా వైరము తెచ్చుకుంటుంది. ఇంత వాడవని నాడే ఎరింగినచో జాగరూకతతో నుండియుందును కదా, జాగరూకతతో నుండియుందును

నుండి నేను చేయుమేలు చిన్ననా.

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనిత వాణి కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు ఈ అంశం గురించి వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చమెచ్చే సినిగీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు.

ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే స్నేహితులు వింటారు. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేపడుతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమం ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినిహితాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిహితాలు వింటారు. 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చమెచ్చే సినిగితలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీత వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరి సినిగితాలు వింటారు. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 10:00 నుండి 11:00 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మహిళలకు ఎంతగానో ఇష్టమైనటువంటి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాలలో తొలి అడుగు ఈ అంశాల గురించి మాట్లాడుకునే దానిలో సరోజినీ నాయుడు గురించి అయితే ఈరోజు విందాం. సరోజినీ నాయుడుకు నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఒక స్వాతంత్ర సమర యోధురాలు. ఈమె భారత కోకిల అనే బిరుదు కలిగి ఉంది. ఈమె కవయిత్రి. సరోజినీదేవి 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు. స్వాతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా ఈమె. మరి ఇప్పుడు ఈమె గురించి అయితే విందాం. ఈమె 1879 సంవత్సరం ఫిబ్రవరి నెల 13వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, తల్లి శ్రీమతి వరదా సుందరి. అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గారు హైదరాబాద్ కళాశాలలకి అనగా నీటి నిజాం కళాశాల మొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచి ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు రాయడం అయితే జరిగింది. మరి సరోజినీ నాయుడు గారి జీవిత విషయాలకు వచ్చేటప్పటికీ, సరోజినీ నాయుడు 12వ ఏట మద్రాస్ విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ప్రథమురాలిగా నిలిచి పలువురి ప్రశంసలు అందుకుంది. ఈమె 13 సంవత్సరాల వయసులోనే ది లేడీ ఆఫ్ ద లేక్ పేరున 1300 పంక్తుల కవితను 6 రోజుల్లో అయితే రాసింది. సరోజినీదేవి చట్టోపాధ్యాయ హైదరాబాద్లో ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ తూర్పు బెంగాల్కి చెందిన గొప్ప విద్యావేత్త, డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందిన మొదటి భారతీయుడు, నిజాం కళాశాలల స్థాపకుడు, శాస్త్రవేత్త, తత్వవేత్త. తల్లి వరదా సుందరిదేవి ఒక కవయిత్రి. సరోజినీ నాయుడు 1930 ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో పాటు పాల్గొంది. ఆమె మద్రాసులో చదువుకున్నది. చదువు పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో కులాంతర వివాహం చేసుకుంది. కులాంతర వివాహములకు సమాజం చాలా వ్యతిరేకంగా ఉన్న ఆ రోజుల్లో సరోజిని గోవిందరాజులు నాయుడును బ్రహ్మో వివాహ చట్టం 1879 ప్రకారం 1898 డిసెంబర్ 2 మద్రాసులో పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పందులు జరిపించారు. నాయుడు దంపతులకు 4 పిల్లలు కలిగారు. జయసూర్య, పద్మజ, రణధీర, లీలామణి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఈ చిత్రం నుండి పాట విన్నాము.

సరోజినీ నాయుడు గురించి మరికొంత సమాచారం. సరోజినీ నాయుడు 1905లో మొదటి కవిత్వం గోల్డెన్ థ్రెషోల్డ్ రాసింది. తద్వారా నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రపంచపు ప్రఖ్యాతి గడించింది. తర్వాత ది బర్డ్ ఆఫ్ టైమ్, ది బ్రోకెన్ వింగ్ అలాంటి మొదలైన కవితలన్నీ కొన్ని రాసింది. హైదరాబాద్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పేరుతో గల ఆమె ఇంటిలో హైదరాబాద్ యూనివర్సిటీని నెలకొల్పారు. ఈమె బెంగాలీల ఆడపడుచు తెలుగు వారి కోడలు శ్రీమతి సరోజినీ నాయుడు. సరోజిని కవితలను చదివి మెట్రిక్యులేషన్లో మొదటి స్థానాన్ని తెచ్చుకున్న ఆమె ప్రతిభని గుర్తించిన హైదరాబాద్ నిజాం విదేశాల్లో చదువుకి ఉపకార వేతనం ఇచ్చారు. కానీ అనారోగ్యం కారణంగా 2 సంవత్సరాలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ 2 సంవత్సరాలు పుస్తక పఠనంలోనే గడిపి అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. ఆ కాలంలోనే 16 ఏళ్ల వయసులో సరోజినీ చటోపాధ్యాయపై చదువులకు లండన్కు ప్రయాణమై వెళ్లారు. 19వ శతాబ్దపు చివరిలో సంధ్యాకాలంలో హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉండేది? కవి కోకిల కవిత నైట్ ఆఫ్ ఇన్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్ చదివితే చాలు, కళ్ళ ముందు నిలుస్తుంది. జానపద గేయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన పాలంక్విన్ బేరర్స్ ఉంది. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు మరో పాట విందాం, కిక్ చిత్రం నుండి.

వనితావాణి కార్యక్రమంలో మరికొంత సమాచారం. భారతీయ ప్రతినిధిగా 1931 లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లింది సరోజిని నాయుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఎన్నో రకాలుగా స్వాతంత్ర పోరాటం సాగించింది ఆమె. అందుకు ఫలితంగా అరెస్టు చేయబడి దాదాపు 1945 వరకు దుర్భర కారాగార వాస జీవితాన్ని నవ్వుతూ అనుభవించింది. అనారోగ్య కారణంగా ఆమెను విడుదల చేయవలసి వచ్చింది. ఎందరో మహానుభావుల అచంచల దేశభక్తి ఎడతెగని ఉద్యమ ప్రచారాల మూలంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర్యం సాధించగలిగాము. శ్రీమతి సరోజిని నాయుడు దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకొని ఆమెకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ పదవి ఇచ్చి సత్కరించడం జరిగింది. వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉండి కూడా ఆమె ఉత్తరప్రదేశ్కు చేసిన సేవ కార్యదీక్షత ఎన్నటికీ మరుపురానివి. తన దేశం దేశమే తానుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాల అనేకం అని నిరూపించిన మహిమాన్వితురాలు. జీవితమంతా మానవ సేవకు, దేశ సేవకు అంకితము చేసి తన 70వ ఏట 1949 మార్చి 2వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్నుమూసింది సరోజిని నాయుడు. ఇప్పటి వరకు సరోజిని నాయుడు గురించి అయితే విన్నాము, ఇప్పుడు మరో పాట విందాం నాన్ స్టాప్ చిత్రం నుండి.

ఇప్పటి వరకు వనితవాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: యువత నచ్చే మెచ్చేటటువంటి యువతరంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దేశవ్యాప్తంగా తన శాఖల్లో ఖాళీగా ఉన్న 750 అప్రెంటిస్ పోస్టులు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు జూలై 27 ముగియనుంది, అనగా ఈ రోజుతో ముగియనుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం ఖాళీలలో ఆంధ్రప్రదేశ్కు 15, తెలంగాణకు 6 పోస్టులు కేటాయించగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా ఎన్టీఏ లేదా ఎన్ఏపీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 27 లోపు ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసి జూలై 28 లోగా ఫీజులు చెల్లించాలని, 2 ఆగస్టున జరగబోయే ఆన్లైన్ పరీక్షకు సిద్ధం కావాలని అయితే అధికారులు చూసిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం? అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసేసండి. మరికొంత సమాచారం వినే ముందు ఖడ్గం చిత్తం నుండి పాట విన్నాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. 2027-2028 విద్యా సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సంక్షిప్త ప్రకటన విడుదల చేయనుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనుంది. దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ప్రాథమిక పరీక్ష మెయిన్స్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 1st నుంచి 21st మధ్య దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్లో ప్రిలిమ్స్, డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామినేషన్స్ నిర్వహించనున్నారు. పోస్టుల వివరాలతో పూర్తి వివరాలు 1st విడుదల కానుంది. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు మరో పాట విన్నాం. సంతోషం చిత్తం నుండి రాజేష్ ఉషా ఆలపించినటువంటి ఈ పాటకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. రచన సీతారామ శాస్త్రి.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత విద్యా సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న 665 జవహర్ నవోదయ విద్యాలయాలలో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2027 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన విద్యార్థులు 31 జూలై 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 15 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు బాలబాలికలకు వేర్వేరు వసతి ఆవాస సౌకర్యాలు కల్పిస్తారు. జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాకు చెందిన నివాసి అయి ఉండాలి. 2026-27 విద్యా సంవత్సరంలో అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మొత్తం సీట్లలో 75% కేటాయిస్తారు. ఇందుకు 3, 4, 5 తరగతులను గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. మొత్తం సీట్లలో కనీసం 3వ వంతు బాలికలకు కేటాయిస్తారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు. వయోపరిమితి వచ్చేటప్పటికీ 1/5/2015 నుంచి 31/7/2017 మధ్య జన్మించి ఉండాలి. పరీక్ష వచ్చేటప్పటికీ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2027 నవంబర్ 28, 2026 నిర్వహించనున్నారు. పరీక్షల్లో 80 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్షా వ్యవధి వచ్చేప్పటికీ 2 గంటలుంటుంది. ప్రశ్నాపత్రంలో మెంటల్ ఎబిలిటీ, అథమెటిక్, లాంగ్వేజ్ టెస్ట్ అనే 3 విభాగాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమాలలో పరీక్ష రాయవచ్చు. తెలంగాణలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, కన్నడ మాధ్యమాలలో పరీక్ష రాసే అవకాశం ఉంది. అభ్యర్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో విద్యార్థి ఫోటో, విద్యార్థి సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్ వివరాలు లేదా నివాస ధృవీకరణ పత్రం, అవసరమైనప్పుడు కుల ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియలో సహాయం కోసం అవసరమైన విద్యార్థులు సమీప జవహర్ నవోదయ విద్యాలయంలో అందుబాటులో ఉండే ఉచిత హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ వచ్చేటప్పటికీ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక చేసి సీట్లను కేటాయిస్తారు. పరీక్షా ఫలితాలు 2027 మార్చి చివరి వారంలో వెలువడే అవకాశం అయితే ఉంటుంది. అర్హత ఉన్న విద్యార్థులు చివరి తేదీ లేదా వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోవడం మంచిది. మరికొంత సమాచారం వినే ముందు సలీం చిత్రం నుండి పాట విందాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత సమాచారం. దేశంలోని ప్రముఖ మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నవంబర్ 29 దేశవ్యాప్తంగా 170 నగరాల్లో 3 విడతల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 3 నుంచి ప్రారంభమై 15 తేదీ వరకు కొనసాగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ

హాల్ టికెట్లను నవంబర్ 4 నుంచి పరీక్షా తేదీ వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను 2027 జనవరి మొదటి వారంలో వెల్లడించే అవకాశం ఉండగా ఈ పరీక్షల్లో సాధించిన స్కోర్ 2027 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతుందని అధికారులు తెలిపారు. దేశంలోని 21 ఐఐఎంలతో పాటు ఎఫ్ఎంఎన్ ఢిల్లీ, ఎస్పిజేఐఎంఆర్, ఎండిఐ గుర్గావ్, ఐఐటీలు, ఐఐఎఫ్టి వంటి అగ్రశ్రేణి బి స్కూళ్లలో ప్రవేశాలకు ఈ స్కోర్ ప్రామాణికంగా నిల్వనుంది. సంబంధిత పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐఐఎం క్యాట్ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు మరో పాట విన్నాం ఆర్ఎక్స్ 100 చిత్రం నుండి.

0: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజిన్. వెయిటర్ వేశాడు స్పిన్. 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్. అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహ

0: స్వామివారి కులవధీరన సింహాచలం వార్షిక గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలో ఈరోజు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది అంతటా ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. అలాగే ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంట సాగు చేయాలనే దానిపై రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంటల బీమా కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. ఇక రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య చేసుకున్న ఘటనను ముఖ్యమంత్రి అధికారుల వద్ద ప్రస్తావించారు. చదువులో టాపర్ అయిన శివాని చనిపోవడం చాలా ఆవేదన కలిగించిందన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు సైకోమెట్రిక్ టెస్టులు చేయించాలని విద్యాశాఖ ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చంద్రబాబు నాయుడుకు వివరించారు. మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల సేవలు తీసుకోవడంతో పాటు ఉపాధ్యాయులకు కూడా అవసరమైన మేరకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానం గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా నుండి ఈ యాత్ర మొదలవుతుంది. అడవివరం, హనుమంతువాక, కైలాసగిరి రోడ్, అప్పుగర్, ఎంవీపీ కాలనీ, హెచ్పీ కాలనీ, మురళీనగర్, ఎన్ఈడి, గోపాలపట్నం మీదుగా 32 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందులో భాగంగా 600 తాత్కాలిక మరుగుదొడ్లు, 85 వాటర్ ట్యాంకులు మార్గంలో ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ ప్రదక్షిణ మార్గంలో 28 సేవా కేంద్రాలు, 7 కంట్రోల్ రూమ్స్తో పాటు ఒక జిల్లా స్థాయి కేంద్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్వ్రత బాగ్చి వెల్లడిస్తూ,
1: ఈసారి 5 లక్షల నుండి 10 లక్షల మంది వరకు భక్తులు రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోలీస్ తరపున 2,500 మంది డిప్లాయ్ చేస్తున్నాం. 32 కిలోమీటర్ ప్రదక్షిణ జరుగుతుంది. నో ఫ్లయింగ్ జోన్ తప్ప మిగతా మొత్తం జోన్ డ్రోన్ ద్వారా నిఘా పెట్టున్నాం. అదే మాదిరిగా నైట్ విజన్ డివైస్ కూడిన సీసీటీవీ పెట్టేసి మొత్తం రూట్ మానిటర్ చేస్తాం. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కంటిన్యూస్ గా మానిటరింగ్ జరుగుతుంది.
0: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంచ తీర్చిన ఘనత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటన ఏర్పాట్లపై జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశీలకులు భీదరావు చంద్ర, దామచర్ల సత్యాలతో కలిసి ఆయన ఈరోజు విజయనగరం జిల్లా గజపతి నగరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సదుపాయాలతో భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కోసం దేశమే కాకుండా ప్రపంచమే ఎదురు చూస్తోందన్నారు. వెనుకబడిన ప్రాంతంగా పేరు కలిగిన ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కృషి చేస్తున్నారని చెప్పారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు విశాఖలో గూగుల్ వంటి సంస్థలు, వివిధ పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ అభిషక్ కిషోర్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ప్రత్యేక ఇతివృత్తంతో 6 రోజుల పాటు విస్తృత స్థాయి ప్రజా సంప్రదింపుల ప్రచారాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో కౌంట్డౌన్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 31న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, విద్యా ప్రమాణాలపై ఆయన ఆరా తీశారు. ముందుగా 10వ తరగతి విద్యార్థులతో మంత్రి సంభాషిస్తూ, విద్యార్థులకు 10వ తరగతి ఎంతో ముఖ్యమని, మంచి మార్కులతో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్ని వసతులు సౌకర్యాలు

0: ప్రభుత్వం తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవ అభినందనీయమన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు వెళుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈ రోజు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చని, అలాగే వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా కొన్ని చోట్ల ఏర్పడే అవకాశం ఉందని ఆయన వివరిస్తూ,
1: ఏర్పడిన తీవ్ర వాయుగుండము గత 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ కేంద్రీకృతమై ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో 2 రోజుల వరకు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ హర్యానాలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో 2,12,00,000 రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి కొలువు తీరిన సింహాచలం వార్షిక గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇదిగో కోడలపిల్ల, ఏంటత్తయ్య, ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా?
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా చాలా అండత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వకారేణ లోకసభాయాం సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకః ఉపస్థాపితః. ప్రతిపక్షీయాణాం భృశం కోలాహలేన సంసద సదనం అద్య స్థగితం. అస్మిన్ విషయే చర్చాయాః స్థగనం రాష్ట్రాయ అసమీచీనం సందేశం ప్రసారయిష్యతీతి కేంద్రీయ మంత్రి కిరణ్ రిజిజుః ఉదఘోషయత్. ఎంవీ ఒమర్ఫీ ఇతి వాణిజ్యపోతే జాతే ఆక్రమణ ప్రకరణే ఏకస్య భారతీయ నాగరికస్య నిధనాత్ పశ్చాత్ భారత సర్వకారేణ యుక్రేన దేశస్య రాజదూతః ఆహూతః. ఋతువిభాగేన ఒడిశా ఛత్తీస్గఢ్ పశ్చిమవంగరాజ్యేషు అతివృష్టిపరా పూర్వసూచనా ప్రఖ్యాపితా. ఐఎస్ఎఫ్ లక్ష్యభేద విశ్వచషక స్పర్ధాయాం భారతస్య ఈశాసింగః స్వర్ణపదకం అవాప్తవతీ. మనుభాస్కరశ్చ కాంస్యపదకం సముపార్జితవతీ. అపి చ నవదిల్ల్యాం ద్వాదశతమా రాష్ట్రమండల టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ క్రీడా అద్య సమారబ్ధా. అథ వార్తాః విశదీకృత్య. అద్య లోకసభాయాం సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకః ఉపస్థాపితః. ఏషః విధేయకః 24-2000తమస్య వర్షస్య అధినియమస్య సంశోధనం కర్తుం ఈహతే. ఏషః ఛాత్రాణాం భావిజీవనస్య సంరక్షణం పరీక్షాప్రణాళ్యాః పారదర్శితాం నిష్పక్షతాం సత్యనిష్టాం చ దృఢయితుం ఏకాం సబలాం న్యాయ సంరచనాం ఉద్భావయతి. అస్మిన్ విధేయకే కేచన మహత్వపూర్ణాః నియమాః సమావిష్టాః సంతి. యత్ర అపరాధినాం కృతే 10 వర్షపర్యంతః కారాగృహదండః 10 కోటి రూప్యకాణాం దండశుల్కం సహైవ దోషిణాం సంపత్తి అధిగ్రహణం ఇత్యాదయః కఠోరాః దండాః విధీయంతే. మధ్యాహ్నే 12 వాదనే

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ వారం మన నెల్లూరు. సమర్పణ అమరేంద్ర యు. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరులో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డు 2026 కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. 2026లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ సుజాత తదితరులు విద్యార్థులకు మెడల్, ప్రశంసా పత్రాలతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందించారు. జిల్లా వ్యాప్తంగా 224 మంది 10వ తరగతి, 36 మంది ఇంటర్మీడియట్ ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవార్డులకు ఎంపికై సత్కారం పొందారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,

విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటువంటి అవార్డులు విద్యార్థులు మరింత ఉత్సాహాన్ని పెంచి ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తాయని తెలిపారు. నెల్లూరు గ్రామీణ పరిధిలోని చిల్డ్రన్స్ పార్క్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం పరిశీలించారు. పార్క్ ఆధునీకరణకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్నారుల కోసం ఆధునిక ఆట పరికరాలు, అడ్వెంచర్ యాక్టివిటీస్తో పాటు స్కై డ్రైవ్, జిప్ లైన్, సైక్లింగ్ ట్రాక్ను 3 నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రికి టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, నాయకులు, పార్క్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా సంతృప్తికరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ప్రజలకు ప్రత్యేక క్యూలైన్, తాగునీరు, ఉచిత భోజనం, వైద్య సేవలు, రెవెన్యూ ప్రత్యేక కౌంటర్లతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకంలో జిల్లాలో 2 ఉత్పత్తులను గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంగళవారం పార్లమెంట్లో వీటిపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల నుంచి 99 ఉత్పత్తులను గుర్తించగా 26 ప్రాథమిక, 26 ద్వితీయ, 21 తృతీయ, 26 కేటగిరీలో ఓడిఓపీలో కేంద్రం నోటిఫై చేసిందని మంత్రి వివరించారు. నెల్లూరు జిల్లా నుంచి ప్రాథమిక ఉత్పత్తిగా ఉదయగిరి చెక్క నగిషి, 2వ ఉత్పత్తిగా పాటూరు కాటన్ చీరలు ఎంపిక చేశామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత నైపుణ్యాలు మెరుగుపరుచుకుని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. గూడూరు నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ముందుగా స్థానిక యువతకే ఉద్యోగం ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెట్నెల్ సీఈఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ 30 రోజుల కార్యక్రమంలో నగరపాలక సంస్థ బెస్ట్ పర్ఫార్మింగ్ యుఎల్బిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడంతో బాధ్యత మరింత పెరిగిందని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగం అధికారులు సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు నగరం మన బాధ్యత, మన గర్వం అనే భావనతో ప్రతి పౌరుడు పరిశుభ్రమైన హరిత నగర నిర్మాణానికి సహకరించారని కోరారు. ఖరీఫ్ 2026 సీజన్లో పంటల బీమా పథకాల అమలును సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి రైతు నిర్ణీత గడువులోగా పంటల బీమాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఛాంబర్లో పంట బీమా పథకాల అమలుపై జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్ 2026 సీజన్కు వరి పంటకు ఎకరానికి 42,000 బీమా మొత్తానికి రైతు వాటా 840 ఆగస్టు 15 వరకు, వేరుశెనగకు 28,000 బీమాకు 280 రూపాయలు జూలై 31 వరకు, పత్తి పంటకు 40,000 బీమాకు 2,000 జూలై 24 వరకు, నిమ్మకు 48,000 బీమాకు 2,400 జూలై 24 తేదీలోగా చెల్లించారని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ విధుల్లో పాల్గొంటున్న బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. సర్ విధుల్లో పాల్గొంటున్న వారికి 6,000 రూపాయలు ప్రోత్సాహకం మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో 2,352 మంది పనిచేస్తున్నారు. వీరికి 6,000 చొప్పున నగదు అందనుంది. వీధి విక్రయదారులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఆర్థికంగా ఎదిగేందుకు పీఎం స్వానిధి 2.0 ఎంతో ఉపయోగకరమని మెప్మా పీడి కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు రుణాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి విడత 15,000, 2వ విడత 25,000, 3వ విడత 50,000 ఇవ్వబోతున్నట్టు తెలిపారు. యూనియన్ బ్యాంక్ హర్నాథపురం బ్రాంచిలో 50 మందికి 11

3.30 లక్షలు, వేదాయపాళెం స్టేట్ బ్యాంక్ లో 50 మందికి 11.50 లక్షల రుణాలు ఇచ్చినట్టు వెల్లడించారు. పాస్పోర్ట్ సేవలను ప్రజలకు మరింత సులభతరంగా, వేగంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా పనిచేయాలని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం అధికారి నందుల భూక్య సిబ్బందిని ఆదేశించారు. నెల్లూరులో ప్రధాన పోస్టాఫీస్ ప్రాంగణంలో పాస్పోర్ట్ కార్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పీఎఫ్ చట్టంలో విధించే జరిమానాలు, అపరాధ రుసుముల వివాదాలను పరిష్కరించేందుకు విశ్వాస్ 2026 అనే వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టామని ఈపీఎఫ్ఓ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వి సుబ్రహ్మణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది గత నెల 29 నుంచి అమల్లోకి వచ్చిందని, 6 నెలలు అందుబాటులో ఉంటుందని అన్నారు. పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా ఈ నెల 25 నుంచి 31 వరకు ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి షమీం తెలిపారు. కాకుటూరులో ఆర్టీసీ జోనల్ కార్యాలయంలో శుక్రవారం ప్రమాదరహిత వారోత్సవాలపై డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షమీం మాట్లాడుతూ, సురక్షిత ప్రయాణం అందరి బాధ్యత అనే లక్ష్యంతో వారోత్సవాలు చేపడుతున్నట్టు చెప్పారు. బస్సుల ఫిట్నెస్, బ్రేకులు, స్టీరింగ్, లైటింగ్ వ్యవస్థలపై ప్రత్యేక తనిఖీ చేపట్టి లోపాలను సరిదిద్దే కార్యక్రమాలు నిర్వహించినట్టు వెల్లడించారు. వారోత్సవాల గురించి డిపోల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ముత్తుకూరు గేట్ సెంటర్లోని సర్వేపల్లి కాలువ వద్ద ఉన్న స్థలాన్ని సుందరీకరించారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అనంతరం సంతపేటలోని ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో 3,50,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ వారంలో జరిగిన వార్తా విశేషాలు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఇప్పటి వరకు మీరు ఈ వారం మన నెల్లూరు విన్నారు. సమర్పణ అమరీంద్రయ్యు, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఇప్పుడు విన్నాం నలుగురు ఒకటైతే కథానిక, రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు గారు.

ఆకాశవాణి సింగపురి ఎఫ్ఎం కేంద్రం శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు గారు మనకు అందించిన కథానిక

తత పేరు నలుగురు ఒకటైతే. పిన్ని కూతురు పెళ్లికి పోవాలి, కొత్త చీరలు కొనాల్సిందే అంటూ ఇంటావిడ హుకుం జారీ చేసింది. హోరుగాలికి జడివాన తోడైనట్లు అక్క వాళ్ళు కూడా ఆ పని మీదే ఇంటికి వచ్చి చేరారు. ఇక తప్పదని కొత్తగా ఓపెన్ చేసిన చీరల షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి చివరిలో ఫోన్ చేస్తే వస్తానని హామీ ఇచ్చి షాప్లో వెయిట్ చేసే తలనొప్పి నుంచి తప్పించుకున్నానని కాస్త సంబరపడ్డాను. మీద పడిన పాము కరవక మానదని కాల్ రానే వచ్చింది. ఇంత త్వరగా అయిపోయిందా అంటూ ఆశ్చర్యపోయి బిల్లు ఎంతవుతుందో అంటూ భయపడుతూ షాపు ముందు బండి ఆపి షాపు వైపు తలెత్తి చూశాను. సార్ సార్, బండి ఇక్కడ పెట్టద్దు, సెల్లార్లో స్కూటర్ స్టాండ్ లో పెట్టండి సార్ అంటూ సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొనడానికి కాదండి, జస్ట్ బిల్లు కట్టేసి వెళ్తాను అని చెప్పాను. సార్ సార్ సార్, ఏమనుకోకండి, మేనేజర్ మమ్మల్ని తెడతాడు సార్, ప్లీజ్ సార్ అంటున్న అతని మొహంలోకి పరిశీలనగా చూశాను. ఒక్కసారిగా షాక్ అయ్యాను. అన్నా నీవా అన్నా, మాటలు తెలియకుండానే వచ్చాయి. ఎవరు అంటూ ప్రశ్నార్థంగా నా మొహంలోకి చూశాడు. నేనన్నా యోగేష్ ని, గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు నీ దగ్గర సైకిళ్లను బాడుకు తీసుకునేవాడిని. ఏంటన్నా ఇప్పుడు ఇలా, ఏం మాట్లాడాలో తెలియక గొనిగాను. గుర్తుపట్టినట్లు మొహంలో వెలుగు కనిపించింది. అంతలోనే మొహంపై దిగులు మేఘం ఒకటి మలిచింది. ఏం చేస్తాం బాబు, చిన్నప్పటి నుంచి సైకిల్ బాడుగులకు ఇవ్వటం, రిపేర్కి ఏదైనా వస్తే చేసి పంపటం ఇదే అలవాటు. ఇంకో పని నేర్చుకోలేదు, చదువా బొటాబొటిగా ఏదో సాగింది అంతే. ఇప్పుడు సైకిళ్ళు వాడే వాళ్ళు ఎవరున్నారు? షాపు మూతేసి అందిన కాడికి సైకిళ్ళను అమ్మి ఇదో అదొకటి నాకు ఉంచుకున్నాను అంటూ చేయి చూపించన్నాడు. అక్కడొక డొక్కు సైకిల్ ఒకవైపు వాలి ఉంది. ఇంతలో శ్రీమతి నుండి ఫోన్ వచ్చింది. సరే అన్న, షాప్లో మా వాళ్ళు ఉన్నారు, లోనికి వెళ్ళి వస్తా అంటూ బండిని సెల్లార్ పార్క్ చేసి వెళ్ళాను. తీసుకొచ్చిన చీరల ముచ్చటతో సాయంత్రం నుండి రాత్రి వరకు కాలం తెలియలేదు గాని పడక మీద నడుము వాల్చగానే మధ్యాహ్నపు దృశ్యం కళ్ళ ముందు మిగిలింది. నర్సయ్యన్న గురించి ఆలోచనలు మొదలయ్యాయి. అప్పట్లో సైకిల్కి మంచి గిరాకీ ఉండేది. అప్పుడు అందరూ సైకిల్ తొక్కుతుండేవాళ్ళు. కొందరైతే సైకిల్ కొనేంత లక్ష్మి వాళ్ళ చేతిలో ఆడేది కాదు. బాడుగు సైకిల్ తప్పనిసరి అయ్యేది. ఏదైనా పని ఉన్నప్పుడు సైకిల్ని బాడుకు తీసుకుని పని అయిపోగానే మరలా షాప్కి సైకిల్ ఇచ్చేసి రెంట్ చెల్లించి వెళ్ళేవాడు. అప్పుడు గంటకి ఎంత అని ఉండేది. నర్సయ్యన్న దర్జాగా ఇనప టేబుల్పై కూర్చొని ముందున్న చిన్న చెక్క బల్లపై ఉన్న నోట్ పుస్తకంలో సైకిల్ తీసుకున్న వాళ్ళ పేరు సమయము రాసుకునేవాడు. ఇక మాలాంటి చదువుకుంటున్న వాళ్ళకైతే కులాసాకి సైకిల్ తొక్కాలనే ఉబలాటం ఎక్కువ. నాయన్ని అమ్మను పీడించి డబ్బులు గుంజుకొని సైకిళ్లను బాడికి తీసుకుని తొక్కే ఉబలాటాన్ని తీర్చుకునేవాళ్ళం. ఒక్కోసారి అందరూ తీసుకెళ్లటంతో సైకిళ్లు లేకపోతే ఎంత త్వరగా వస్తారా, ఎవరొస్తారా అని ఆత్రంగా ఎదురుచూసేవాళ్ళం. నర్సయ్యన్న టీవీగా కుర్చీలో కూర్చొని ఉండటం చూసి అబ్బా లైఫ్ అంటే అన్నదేరా, అలా ఉండాలి లైఫ్ అనుకునేవాళ్ళు. అన్న షాపులో ఒక సైకిల్ మెకానిక్ కూడా ఉండేవాడు. పంచర్లు చిన్న చిన్న రిపేర్లు చేసేవాడు. అతను రానప్పుడు నర్సయ్యన్నే చేసేవాడు. కానీ ఎల్లప్పుడూ తెల్ల టెర్లిన్ చొక్క పంచిలో తలతలా మెరుస్తుండేవాడు. అలా నలగని బట్టలేసుకుని ఉండే నర్సయ్యన్న ఇప్పుడు వాచ్మెన్ దుస్థితిలో ఉండటం చూసి గుండె కలుక్కుమంది. టిప్ టాప్ గా ఉన్న అన్నం చూసి ఒక్కోసారి మాట్లాడాలంటేనే భయపడేవాడు, అంత గంభీరంగా ఉండేవాడు. ఇప్పుడు మేనేజర్ తిడతాడని తను భయపడుతున్నాడు. ఒక వ్యక్తి సైకిల్ వదిలి స్కూటర్ పట్టడం అంటే అతని విషయంలో ఏదో మెరుగయ్యాడులే అనుకోవచ్చు. కానీ అయినా ఏంటిది,

అది అభివృద్ధ. అభివృద్ధి అంటే ఏమిటి? ఓనర్లను బానిసలుగా చేయటమా? ఎంతో మంది రైతులు తాకట్టు పెట్టిన భూముల్ని వదులుకొని టౌన్ కొచ్చి బానిస బతుకులు బతకటం ఏంటి? ప్రపంచం ముందుకు పోవడం అంటే కొన్ని పనులు చేసేవారిని వెనక్కి నెట్టేయటమేనా? ఎదుగుదల అందరికీ సమానం కాదా? సాంకేతికత దేవతా దెయ్యమా? ఇలాంటి ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. కలలో నర్సయ్యన్న తెల్ల లెనిన్ చొక్కా వేసుకుని వీల్ చైర్లో కూర్చుని ఉన్నాడు. కల నిజమయ్యే మార్గం ఉందా? అయినా ఇది ఎలా సాధ్యం? ఆలోచిస్తూనే స్కూల్కి రెడీ అయ్యి బయలుదేరాడు. స్కూల్కి వెళ్ళిపోతే ఇక క్లాసులు పిల్లలు ఆ గొడవల్లో పడిపోవటం తప్పదు. రిటర్న్ బస్ ఎక్కి కూర్చొని కళ్ళు మూసుకోగానే సంధ్యవేళలో పక్షుల గుంపు చెట్ల మీదకు వచ్చినట్లు, ఆలోచనలన్నీ తలభాగంలో ఆరా తిరుగుతున్నట్లు తిరుగుతున్నాయి. అన్నట్టు మీకు విషయం చెప్పాలి, నాకు కథలు గట్ర అప్పుడప్పుడు రాస్తూ ఉండటం అన్నమాట. నాలా రాసే బ్యాచ్ ఒకటి ఉంది. సాయంత్రం అయితే ఒక ఛాయ్ షాప్ ముందు కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతాం. రాసినవి రాయనివి గురించిన చర్చ అక్కడే సాగుతుంది. ఇదిగో ఇప్పుడు ఈ విషయానికి ఎలా ముగింపు ఇవ్వాలో సలహా ఇవ్వమని వాళ్ళ ముందు పెట్టాను. ఈ బూర్జువా వ్యవస్థపై తిరుగుబాటు చేయాలి అన్నాడు ఆవేశంగా భాస్కర్. వాడికై వాడు తనకు విప్లవ భావాలు ఉన్నాయనుకుంటాడు. అందరూ ఒకసారిగా నిట్టూర్చేసరికి వాడు చుక్కలు లెక్క పెడుతున్నట్లు ఆకాశం వైపు చూశాడు. ఇంతకీ ఆ కొన్న చీరలు ఎలా ఉన్నాయో చెప్పలేదు అంది శాంతి. అభ్యుదయ రచయిత్రి అని చెప్పుకుంటుంటుంది. అందరూ శాంతి వైపు చూశాం. దాంతో ఆ అది కాదు తమాషకి నసిగింది శాంతి. నీవు టీచర్వి కాకుండా ఒక కంపెనీ ఓనరులా మారి మార్చి తిరిగి మళ్ళా కతరాయి, అప్పుడు నీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వచ్చు అన్నాడు మధు. మళ్ళీ తనే, ఇది చాలా సులభ పరిష్కారం, ఇంకా దీనిలో ట్విస్ట్ కూడా పెట్టచ్చు. అందరూ అతని వైపు ఆసక్తిగా చూశారు. తను కొనసాగిస్తూ, చిన్నప్పుడు నీవు బాడిగ ఎగ్గొట్టిపోవటమో లేదా సైకిల్ డ్యామేజ్ చేసి సైలెంట్గా అక్కడి నుంచి వదిలేసి పెట్టి వెళ్ళిపోవడమో, సైకిల్ పోగొట్టి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడమో, ఇలా ఏదైనా ఒకటి యాడ్ చెయ్యి ఆ కథలో. ఇప్పుడు ఇలా ఉద్యోగం ఇచ్చి రుణం తీర్చుకున్నట్టు ఉంటుంది కదా, ఎండింగ్ బాగుంటుంది అన్నాడు. బాగుందో ఏమో గాని ఈ కథను మళ్ళీ తిరిగి రాయాలంటే ఒళ్ళుబురు. అయినా నేను కంపెనీ ఓనర్ని అనుకుంటే నాకే ఏదోలా ఉంది. ఇది కథ లేక వాస్తవంగా జరిగిందా అంది అంతవరకు మౌనంగా ఉన్న విజయ. ఇప్పుడు అందరి చూపు నా వైపు మళ్ళీ. కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి నిజమే అంటూ గొనిగాడు. నర్సయ్య క్యారెక్టర్ నిజమైన పక్షంలో ఊపిరి పీల్చడానికి కాస్త టైం తీసుకుంది విజయ. ఆ నిజమైన పక్షంలో అందరూ కోరస్గా పలికారు. మనం ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? అందరి మొహాలు విజయ వైపే. మనమందరం మనమందరం మళ్ళీ కోరస్. మనమందరం షురిటీగా ఉండి లోన్ ఇప్పించి ఒక షాప్ పెట్టిస్తే అందరి మొహంలోకి చూసింది విజయ. ఒప్పుకోలు కనపడింది కొందరు మొహంలో, కానీ అన్నాడు దేనికైనా అడ్డుపుల్ల వేసే మోహన్. ఇప్పుడు అందరి మొహాలు మోహన్ వైపు. కాస్త గాలి పీల్చుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు మోహన్. విజయ చెప్పింది ఒక సమస్యకు పరిష్కారమే, కానీ స్థూలంగా పరిశీలించినప్పుడు ఇది పరిష్కారం కానే. ఒకరికైతే మనం సాయం చేద్దాం ఓకే, ఎంతమంది ఇలా దెబ్బతిని ఉంటారు? దీనికి మనం పరిష్కారం అన్నిటికీ ఎలా చూపగలం? ఇప్పుడు అందరి మొహాల్లోకి తనే చూశాడు. సమస్యలు అనేక ఉన్నాయి. సరైన దృక్పథంతో కలిసికట్టుగా ఉండి ఇలాంటి సమస్యలపై పోరాడితే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. మనసున్న మనుషులు కలిసి పనిచేస్తే చాలు, అన్ని సమస్యలు తొలుగుతాయి. ఇప్పుడు మన ముందు ఉన్న సమస్యని పరిష్కరించుకుందాం స్థిరంగా పలికింది విజయ. ఇప్పుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అందరి మొహాల్లో సంతృప్తి కనపడింది. వాస్తవం అయిన విషయానికి ఇంత మంచి ముగింపు దొరకటంతో మనసు ఆనందంతో నిండిపోయింది. కాఫీ చాలా బాగుంది రాజా అంటూ షాప్ అతనికి డబ్బులిచ్చి ఇక ఆ పనిలో ఉందామంటూ అక్కడి నుంచి అందరం కదిలాము. ధన్యవాదాలు.

ఇప్పటి వరకు మీరు నలుగురు ఒకటైతే కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు గారు.

ఇప్పటి వరకు జానపద గేయం విన్నారు, ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం. శభాష్ బేబీ చిత్తం నుండి ఘంటసాల సుశీల ఆలపించినటువంటి పాట మీకోసం.

0: వరకు శభాష్ బేబీ చిత్రం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్య నౌక ఎంవీ ఒమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్కు సమన్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి. విపక్షాల నినాదాలు, గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు 10 వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి రాష్టము, కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన 2 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లు నిర్దేశిస్తోంది. సాయంత్రం సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనలు కొనసాగించారు.

0: కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై చర్చ జరగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. దేశ యువత ప్రయోజనాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన చట్టం కోసం స్పీకర్ 6 గంటల సమయం కేటాయించారని, అవసరమైతే మరికొంత సమయం ఇస్తామని చెబుతూ చర్చకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
1: కాంగ్రెస్ పార్టీ ఔర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం విషయ కో భటక్నే మత్ దీజియే. ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 దేశంలోని కోట్లాది మంది యువత కష్టం, భవిష్యత్తు, ఆశయాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన చట్టమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకుల వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు ఒక కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.
2: लोक परीक्षा अनुचित साधारण निवारण संशोधन विधेयक 2026 हमारे देश के करोड़ों युवाओं के भविष्य, उनकी मेहनत और उनकी आकांक्षाओं से जुड़ा अत्यधिक महत्वपूर्ण विधेयक है. ये विधेयक पेपर लीक जैसे अपराधों पर प्रभावी अंकुश लगाने, दोषियों के विरुद्ध कठोर प्रावधान कर देश के करोड़ों युवाओं के हितों की रक्षा और इस दिशा में एक महत्वपूर्ण विधेयक है.
0: ఇదే అంశంపై నిరసనల కారణంగా రాజ్యసభ కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా తర్వాత ఎగువ సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 చర్చకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్షాల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు వెలుపల తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తారని, తీరా ప్రభుత్వం చర్చకు రమ్మంటే సహకరించడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కఠిన వైఖరితో ఉన్నారని, చర్చను నిలిపివేయడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అంతర్గత భద్రత కాపాడడంలో సిఆర్పీఎఫ్ అసాధారణ ధైర్య సాహసాలను, వృత్తిపరమైన నిబద్దతను చాటుకుందని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించడంలో సిఆర్పీఎఫ్ చేసిన కృషి ఎంతో కీలకమైందని, ఇది అనేక మంది జీవితాల్లో శాంతి ప్రగతికి కారణమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. సిఆర్పీఎఫ్ దేశ భద్రతకు బలమైన స్తంభమని, వారి నిస్వార్థ సేవ త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వాణిజ్య నౌక ఎంవి ఓమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్ కు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్రయాన స్వేచ్ఛకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. అమాయక పౌరులైన నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి దాడులు ఏమాత్రము ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నివారించాలని ఉక్రెయిన్ అధికారులకు భారత్ స్పష్టమైన సందేశం పంపించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈరోజు మరో 14 రోజులు పొడిగించింది. జిల్లా జైల్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దేవాలయ విరాళాల దొంగతనం, నిధుల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఈ కస్టడీ పొడిగింపు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ

0: ర్యాంక్ స్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఏవీ రంగనాథ్పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని పిటిషన్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలో వెళ్లవద్దని ఐఎండి హెచ్చరించింది. కాగా రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇష్టపడే ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ ఇండియాకు ఉన్న విస్తృతమైన అంతర్జాతీయ నెట్వర్క్ ను దేశంలోని వైవిధ్య భరితమైన పర్యాటక ఆకర్షణలు ఉపయోగించుకుని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఉనికిని బలోపేతం చేయనున్నట్టు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన జరపడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వ్యవసాయ పాఠశాల ఈ కార్యక్రమంలో పంటల సాగులో జీవన ఎరువుల వినియోగం ఆవశ్యకత, ఈ అంశంపై డాక్టర్ టి శ్రీలత, ప్రధాన శాస్త్రవేత్త మరియు ప్రిన్సిపల్ వ్యవసాయ కళాశాల నైరా, వీరి ప్రసంగం వింటారు.
3: వ్యవసాయం ఒక సమూల మార్పుకు లోనవుతుంది. ఈ మార్పు సుస్థిరత, నేల ఆరోగ్యం మరియు పునరుత్పత్తి, అలాగే ఎరువులు మరియు పురుగు మందులపై ఆధారపడటాన్ని తగ్గించటం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రైతులు మరింత పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాల వైపు మళ్ళుతున్నారు. ఈ విప్లవానికి జీవన ఎరువులు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. అసలు జీవన ఎరువులు అంటే ఏమిటి, వాటి రకాలు, ప్రయోజనాలు, ఇంకా నేటి వ్యవసాయ పద్ధతుల్లో వాటి ఆచరణాత్మక ఉపయోగాలను గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ సహజమైన సూక్ష్మజీవుల ఆధారిత సముదాయాలు పంట దిగుబడులను మెరుగుపరచడమే కాకుండా నేల జీవన శక్తిని పునరుద్ధరించడం, నేలలోని కార్బన్ నిల్వ చేయటం మరియు దీర్ఘకాలిక వ్యవసాయ సమతుల్యతకు తోడ్పడటం ఎలాగో వివరిస్తాను. ప్రపంచం ఆహార కొరత మరియు పర్యావరణ క్షీణత అనే 2 సవాళ్లు

ఎరువులు అనేవి ప్రకృతి సహజమైన మిశ్రమాలు. వీటిలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మరియు శైవలాలు వంటి జీవించి ఉన్న సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి నేలను సారవంతం చేసి మొక్కల ఆరోగ్యాన్ని మరియు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ సూక్ష్మజీవులు మొక్క వేర్ల చుట్టూ ఉన్న భాగాన్ని రైజోస్పియర్ అని పిలుస్తాము. ఆ రైజోస్పియర్లో నివసిస్తూ నత్రజని, భాస్వరము మరియు పొటాషియం వంటి పోషకాలను సమీకరించి వాటిని మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. సరళంగా చెప్పాలంటే అవి కేవలం మొక్కకు ఆహారం అందించడమే కాకుండా నేలకు కూడా పోషణనిస్తాయి. జీవన ఎరువులు ఇతర ఎరువుల నుండి ఎలా భిన్నమైనవో తెలుసుకుందాం. ముందుగా రసాయన ఎరువుల గురించి తెలుసుకుందాం. ఇవి రసాయన ఎరువులు పోషకాలను తక్షణమే వినియోగించగలిగే రసాయన రూపంలో అందించి పంటలకు తక్షణ బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తరచుగా అధికంగా వాడటం వలన కాలక్రమేణా నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనికి విరుద్ధంగా జీవన ఎరువుల్లోని సూక్ష్మజీవులు పోషకాలను సమీకరించి మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. దీనివలన అవి పోషకాలను ఉపయోగించుకునే సామర్థ్యం పెరిగి తద్వారా సహజంగా నేల నిర్మాణం మరియు జీవనక్రియ మెరుగుపడతాయి. అలాగే పోషకాల అసమతుల్యత మరియు అదనపు రసాయన ఎరువుల అవశేషాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక సేంద్రియ ఎరువులతో ఇవి ఏ రకంగా విభజిస్తాయో చూసుకుందాం. కంపోస్టు లేదా పశువుల పేడ వంటి సేంద్రియ ఎరువులు మొక్కలు మరియు జంతువుల నుండి లభించే కార్బన్ అధికంగా ఉండే పోషకాలను అందిస్తాయి. ఇవి నేలలోని సేంద్రియ పదార్థాన్ని మెరుగుపరిచినప్పటికీ వీటిలో చురుకైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండవు. అయితే జీవన ఎరువుల్లో సూక్ష్మజీవరాశులు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధి చెంది పోషకాలను మొక్కలకు చేరవేయడం ద్వారా నేల సారవంతాన్ని నిరంతరం పెంచుతాయి. జీవన ఎరువు సాంకేతికంగా సజీవమైనది కాబట్టి అది మొక్కల వేళ్లతో సహజీవనం చేయగలదు. ఇందులో పాలు పంచుకునే సూక్ష్మజీవులు సంక్లిష్టమైన సేంద్రియ పదార్థాలను సులభంగా మరియు సురక్షితంగా సరళ సమ్మేళనాలుగా మార్చగలవు. తద్వారా వాటిని మొక్కలు తేలిగ్గా గ్రహిస్తాయి. ఈ జీవన ఎరువులు పంట దిగుబడిని దాదాపు 20-30% వరకు పెంచగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే రసాయన నత్రజని మరియు భాస్వరాన్ని దాదాపు 30% వరకు భర్తీ చేయగలవు. ఇవి కరువు మరియు కొన్ని నేల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి కూడా పంటను కాపాడే గుణాన్ని కలిగి ఉంటాయి. అయితే జీవన ఎరువులు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఎక్కువగా ఎందుకు ఆకర్షిస్తున్నాయో తెలుసుకుందాం. సుస్థిర వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న ఆవశ్యకత మరియు ఆదరణ జీవన ఎరువుల ప్రాధాన్యతను వెలుగులోకి తెచ్చింది. ఇవి పునరుత్పాదకమైనవి, పర్యావరణానికి సురక్షితమైనవి మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. తద్వారా కృత్రిమ ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించటంలో సహాయపడతాయి. ప్రభుత్వాలు మరియు వ్యవసాయ సంస్థలు పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహిస్తుండటంతో ప్రపంచ జీవన ఎరువుల మార్కెట్టు రాబోయే సంవత్సరాల్లో స్థిరంగా వృద్ధి చెందుతుందని మార్కెట్స్ అండ్ మార్కెట్ సంస్థ లెక్కల ప్రకారము 2030 నాటికి దీని విలువ $2.5 బిలియన్లకు పైగా ఉంటుందని అంచనా వేయబడింది. స్థూలంగా చూస్తే జీవన ఎరువులు కేవలం మొక్కలకు అందించే పోషకాలు మాత్రమే కావు, అవి పునరుత్పత్తి మరియు సుస్థిర వ్యవసాయ భవిష్యత్తుకు పునాది. ఇక జీవన ఎరువులు పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పోషకాల స్థిరీకరణ జీవన ఎరువులు చేస్తాయి. ఉదాహరణకు రైజోబియం వంటి కొన్ని జీవన ఎరువులు ముఖ్యంగా పప్పుజాతి మొక్కల వేర్లతో సహజీవన సంబంధాలను ఏర్పరచుకొని వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి దానిని మొక్కకు అందుబాటులోకి తెస్తాయి. పోషకాల ద్రావణీకరణ, ఫాస్ఫేట్ను ద్రావణీకరించే బ్యాక్టీరియా వంటి కొన్ని కరగని రూపంలో ఉన్న ఫాస్ఫరస్ను మొక్కలకు సులభంగా గ్రహించగలిగే రూపంలోనికి మారుస్తాయి. అలాగే జీవన ఎరువు హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జీవన ఎరువులు ఆక్సిన్లు, సైటోకైనిన్లు వంటి మొక్కల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు వేర్ల పెరుగుదలను మరియు మొక్క యొక్క సంపూర్ణ అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. అలాగే జీవన ఎరువులు నేలలోని సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నతను కూడా పెంచి మొక్కలు గ్రహించటానికి అవసరమైన పోషకాలను విడుదల చేస్తాయి. ఇక జీవన ఎరువులు పర్యావరణానికి అనుకూలమైనవి. జీవన ఎరువులు కృత్రిమ ఎరువుల అవసరాన్ని తగ్గించి పర్యావరణ కాలుష్యాన్ని కనిష్ట స్థాయికి తెచ్చి సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాయి.
అలాగే రసాయన ఎరువులతో పోలిస్తే

జీవన ఎరువులు మరింత సరసమైన సరళమైన ధరలు కలిగి ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలంలో ఎరువులపై పెట్టే ఖర్చు రైతు తగ్గించుకోవచ్చు. అలాగే ఇవి నేల సారాన్ని పెంచుతాయి, నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి మరియు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. పోషకాల లభ్యతను పెంచటం వలన మొక్కల పెరుగుదలను ప్రోత్సహించటం ద్వారా జీవన ఎరువులు పంట దిగుబడులు పెంచడానికి దోహదపడతాయి. జీవన ఎరువులను సూక్ష్మజీవి రకం, అవి అందించే పోషకాలు మరియు వాటి చర్యా విధానం వంటి అనేక అంశాల ఆధారంగా వర్గీకరించుకోవచ్చు. సూక్ష్మజీవుల ఇనాక్యులెంట్ల ఆధారిత జీవన ఎరువులను సూక్ష్మజీవి ఆధారంగా, వాటి పనితీరు ఆధారంగా, అవి ఆవాసం ఏర్పరచుకున్న జీవావరణ వ్యవస్థ ఆధారంగా మరియు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే చర్య ఆధారంగా కూడా వర్గీకరించవచ్చు. మొక్కల పోషణలో వాటి ప్రాథమిక విధి ఆధారంగా జీవన ఎరువులను నత్రజని స్థాపక, ఫాస్ఫేట్ ద్రావణీకరణ, పొటాషియం ద్రావణీకరణ మరియు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే రైజోబ్యాక్టీరియా అంటే PGPR అంటాము వంటి అనేక వర్గాలుగా వర్గీకరించుకోవచ్చు. ఈ వర్గాలు వివిధ సూక్ష్మజీవుల సమూహాలను మరియు పోషకాల లభ్యతను, మొక్కల పెరుగుదలను మెరుగుపరచడంలో వాటి సంబంధిత పాత్రలను సూచిస్తాయి. నత్రజని స్థాపిత జీవన ఎరువులను గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ జీవన ఎరువులలో ప్రధానంగా సహజీవన లేదా అసహజీవన సంబంధాల ద్వారా వాతావరణంలోని నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోగలిగే రూపంలోకి మార్చే సూక్ష్మజీవులుంటాయి. ఉదాహరణకు రైజోబియం. రైజోబియం అనేది నత్రజని స్త్రీకించే గ్రామ్ నెగటివ్ నేల బ్యాక్టీరియా యొక్క ఒక ప్రజాతి. రైజోబియం జాతులు ప్రధానంగా చిక్కుడు జాతి మొక్కలు మరియు ఇతర పుష్పించే మొక్కల వేరులో అంతఃసహజీవన నత్రజని స్థాపక సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి. దీనినే ఇంగ్లీష్లో సింబయాసిస్ అంటాము. ఈ బ్యాక్టీరియా మొక్క కణాలలో స్థిరపడి వేరు బుడిపెలను ఏర్పరుస్తుంది. అక్కడ అవి నైట్రోజినేజ్ అనే ఎంజైమును ఉపయోగించి వాతావరణంలోని నత్రజనిని అమోనియాగా మారుస్తాయి. అమోనియా గ్లూటమైన్ లేదా యురైడ్ వంటి సేంద్రియ నత్రజని సమ్మేళనాల రూపంలో అతిధేయ మొక్కతో పంచుకోబడుతుంది. ప్రతిగా మొక్క కిరణజని సంయోగ క్రియ ద్వారా తయారైన సేంద్రియ సమ్మేళనాలను ఈ బ్యాక్టీరియాకు అందిస్తుంది. ఈ పరస్పర ప్రయోజనకరమైన అన్ని రైజోబియాలకు వర్తిస్తుంది. దీనికి రైజోబియం ప్రజాతి ఒక విలక్షణమైన ఉదాహరణ. రైజోబియంకు ఫాస్ఫేట్ను కలిగించగలిగే సామర్థ్యం కూడా ఉంది. అలాగే ఇంకో నత్రజని స్థాపక జీవన ఎరువు అజిటోబ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. అజిటోబ్యాక్టర్ అనేది సాధారణంగా చెలించే అండాకార లేదా గోళాకార బ్యాక్టీరియా ప్రజాతి. ఇది మందపాటి గోడలు గల సిస్ట్ అంటే దీని గోడ గట్టి పైపొరను కలిగి ఉంటుంది. ఈ సిస్టులను ఏర్పరచుకుంటాయి మరియు పెద్ద పరిమాణంలో జిగురును ఉత్పత్తి చేయగలవు. ఈ అజిటోబ్యాక్టర్ అనేది వాయు సహిత స్వేచ్ఛగా జీవించే నేల సూక్ష్మజీవి. ఇవి ప్రకృతిలోని నత్రజని చక్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొక్కలకు అందుబాటులో లేని వాతావరణ నత్రజనిని బంధించి దానిని అమోనియం అయాన్ల రూపంలో నేలలోకి విడుదల చేస్తాయి. దీనినే నత్రజని స్థిరీకరణ అని అంటాము. డయాజోట్రోఫ్లను అధ్యయనం చేయటానికి ఒక నమూనా జీవిగా ఉండటంతో పాటు దీనిని మానవులు జీవన ఎరువులు, ఆహార సంకలనాలు మరియు కొన్ని బయోపాలిమర్ల ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అజిటోబ్యాక్టర్ జాతులు అనేవి తటస్థ మరియు క్షారనేలలో, నీటిలో మరియు కొన్ని మొక్కలతో సంబంధం కలిగి ఉండే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. ఇప్పుడు అజోస్పైరిల్లం అనే నత్రజని స్థాపక జీవన ఎరువు గురించి తెలుసుకుందాం. అజోస్పైరిల్లం అనేది రోడోస్పైరిలియే కుటుంబానికి చెందిన ఒక గ్రామ్ నెగటివ్ మైక్రో ఏరోఫిలిక్ నాన్ ఫెర్మెంటేటివ్ మరియు నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియా ప్రజాతి. ఇది స్వేచ్ఛగా జీవించే బ్యాక్టీరియా. అజోస్పైరిల్లం నేలలో నత్రజనిని కూడా స్థిరీకరించగలదు. అజోస్పైరిల్లం పెరుగుదలకు 5 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత మరియు 5 నుండి 9 pH ఉన్న సబ్స్ట్రేట్లో సాధ్యమవుతుంది. అయితే సుమారు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు pH 7 వద్ద దీని పెరుగుదల అత్యుత్తమంగా ఉంటుంది. అజోస్పైరిల్లం వివిధ యంత్రాంగాల ద్వారా మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అజోస్పైరిల్లం యాంటీ ఆక్సిడెంట్లను కూడా తయారు చేస్తుంది. ఇవి కరువు మరియు వరదల వలన కలిగే ఒత్తిళ్ల నుండి మొక్కల వేళ్లను రక్షిస్తాయి. అజోస్పైరిల్లం మొక్కల

వ్యాధులను తగ్గించడం ద్వారా కూడా పరోక్షంగా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించగలదు. అజోస్పైరిల్లం వేర్లపై స్థలం కోసం మరియు ఇనుము వంటి సూక్ష్మ పోషకాల కోసం వ్యాధి కారకాలతో పోటీ పడుతుంది. వ్యాధి కారకాల దాడిని నిరోధించడానికి అజోస్పైరిల్లం ద్వారా మొక్కల రోగ నిరోధక వ్యవస్థలను కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ప్రేరిత వ్యవస్థాగత నిరోధక అంటే ఇండ్యూస్డ్ సిస్టమాటికల్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. ఇక నీలి ఆకుపచ్చ శైవలాలు, వీటినే సైనో బ్యాక్టీరియా అని కూడా అంటాం. సైనో బ్యాక్టీరియా అనేవి సైనో బ్యాక్టీరియోటా ఫైలంకు చెందిన స్వయం పోషక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాల సమూహం. ఇవి ఆక్సిజెనిక్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా జీవశక్తిని పొందగలవు. సైనో బ్యాక్టీరియా అనే పేరు వాటి నీలి ఆకుపచ్చ రంగును సూచిస్తుంది. దీని ఆధారంగానే సైనో బ్యాక్టీరియాకు అనధికారిక సాధారణ నామైన నీలి ఆకుపచ్చ శైవలాలు అని అంటాం. నాస్టాక్ వంటి కొన్ని జాతులు నత్రజని స్థిరీకరించగలవు మరియు తరచుగా అజుల్లా వంటి మొక్కలతో కలిపి ఈ సైనో బ్యాక్టీరియా జీవన ఎరువులుగా ఉపయోగించబడుతున్నాయి. ఇక భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. భాస్వరాన్ని ఇంగ్లీష్లో ఫాస్ఫేటు అంటాము. ఫాస్ఫేట్ని కరిగించే సూక్ష్మజీవులు కరగని ఫాస్ఫరస్ రూపాలను కరిగే రూపాలుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి నేలలో కరిగే ఫాస్ఫరస్ పరిమాణాన్ని పెంచడం ద్వారా జీవన ఎరువులుగా పనిచేస్తాయి. ఫాస్ఫరస్ జీవన ఎరువుల వాడకం అనేది సారహీనమైన నేల సమస్యకు పరిష్కరించడానికి ఉపయోగపడే ఒక అత్యుత్తమమైన పర్యావరణ అనుకూలమైన పద్ధతి. ఈ ఫాస్ఫేట్ కరిగించే జీవన ఎరువుల్లో బాసిల్లస్ అనేది ముఖ్యమైనది. బాసిల్లస్ ఫాస్ఫేట్ను కరిగించగలిగిన సామర్థ్యానికి ప్రతీకగా చెందిన ఒక బ్యాక్టీరియా జాతి. ఈ బ్యాక్టీరియా కరగని ఫాస్ఫేట్ రూపాలను మొక్కలు సులభంగా గ్రహించగలిగే కరిగే రూపాలుగా మారుస్తాయి. తద్వారా మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరుస్తాయి. అలాగే రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సూడోమోనాస్ జాతులు జీవన ఎరువులుగా ఉపయోగించబడే సమర్థమైన ఫాస్ఫేట్ని కరిగించే సూక్ష్మజీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి నేలలో కరగని ఫాస్ఫరస్ని కరిగించి మొక్కలు గ్రహించడానికి అందుబాటులోకి తెస్తాయి. ఈ బ్యాక్టీరియా సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైముల ఉత్పత్తి ద్వారా ఈ ఫలితాన్ని సాధిస్తాయి. అలాగే ఆస్పర్జిల్లస్ జాతులకు కూడా ఫాస్ఫేట్ను కరిగించే సూక్ష్మజీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆస్పర్జిల్లస్ జాతులను కూడా జీవన ఎరువులుగా ఉపయోగించవచ్చు. ఈ శిలీంధ్రాలు నేలలోని కరగని ఫాస్ఫరస్ను మొక్కలు సులభంగా గ్రహించగలిగే రూపాలుగా మార్చుకోగలవు. ఇవి మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ఉదాహరణకు ఆస్పర్జిల్లస్ నైజర్, ఆస్పర్జిల్లస్ ఫ్లవర్ మరియు ఆస్పర్జిల్లస్ ట్యూబెంజెన్సిస్ సహా అనేక ఇతర ఆస్పర్జిల్లస్ జాతులు వివిధ ఫాస్ఫేట్ సమ్మేళనాలని కరిగించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇంకా ఇతర జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. పొటాషియం ద్రావణకారులు, వీటిని పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటాము. ఈ పొటాషియం ద్రావణకారులు అనేవి ప్రధానంగా బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు. ఇవి నేలలో కరగని రూపంలో ఉన్న పొటాషియంను మొక్కలు సులభంగా గ్రహించగలిగే కరిగే రూపంలోకి మారుస్తాయి. ఈ ప్రక్రియ మొక్కలు పొటాషియంను గ్రహించడాన్ని పెంచి వాటి పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరుస్తుంది. అలాగే కృత్రిమ పొటాషియం ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. సల్ఫర్ ఆక్సీకరణకారులు అనేవి సూక్ష్మజీవులు. ఈ సల్ఫర్ ఆక్సిడైజర్స్ అనే ఈ బ్యాక్టీరియా కొన్ని ఆర్కియాలు జాతికి చెందినవి ఉంటాయి. ఇవి సల్ఫైడ్, థయోసల్ఫేట్ మరియు మూలక సల్ఫర్ వంటి క్షయీకరణ చెందిన సల్ఫర్ సమ్మేళనాన్ని సల్ఫేట్గా ఆక్సీకరణం చేయటం ద్వారా శక్తిని పొందుతాయి. ఈ ప్రక్రియ వివిధ పర్యావరణ వ్యవస్థలలోని సల్ఫర్ చక్రంలో ఒక కీలకమైన భాగం మరియు దీనిని జీవన ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే థయోబాసిలస్ వంటి సూక్ష్మజీవులు మూలక సల్ఫర్ను సల్ఫేట్లుగా ఆక్సీకరణం చేసి దానిని మొక్కకు అందుబాటులోకి తెస్తాయి. అలాగే జింక్ సాల్యుబిలైజర్స్, జింక్ను ద్రావణీకరించే సూక్ష్మజీవులు వివిధ పద్ధతుల ద్వారా జింక్ను ద్రావణీకరిస్తాయి. వాటిలో ఒకటి ఆమ్లీకరణం. ఈ సూక్ష్మజీవులు నేలలో సేంద్రీయ ఆమ్లాలను ఉత్పత్తి చేసి జింక్ కేటయాన్లను బంధించి సమీపంలోని నేల యొక్క ఉదజన సూచికను తగ్గిస్తాయి. నేలలో జింక్ లభ్యతను పెంచడానికి జింక్ ద్రావణీకరించే రైజోబ్యాక్టీరియా ఒక ఉపయోగకరమైన ప్రత్యామ్నాయం.

అసిటోబ్యాక్టర్, బ్యాసిల్ల స్పీసీస్, సూడోమోనా స్పీసీస్, రైజోబియం, అజోస్పైరిల్లం, బర్కల్డేరియా, సెనోసెప్సియా, సెరాటియా మొదలైన బ్యాక్టీరియాలు జింక్ను ద్రావణీకరిస్తాయని పరిశోధనల్లో కనుక్కోబడింది. కంపోస్ట్ వేగవర్ధకాలు, వీటిని కంపోస్టింగ్ యాక్సలరేటర్స్ అని అంటాము. ఈ కంపోస్ట్ వేగవర్ధకాలు అనేవి సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను ప్రవేశపెట్టడం ద్వారా కంపోస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రూపొందించిన సూక్ష్మజీవుల ఉత్పత్తులు. ఈ వేగవర్ధకాలు తరచుగా సూక్ష్మజీవులు వృద్ధి చెందటానికి అవసరమైన పోషకాలను అందించడం ద్వారా విచ్ఛిన్న ప్రక్రియను ప్రారంభించడానికి మరియు మెరుగుపరచడానికి సహాయపడతాయి. కంపోస్ట్ కుప్పలలో సేంద్రియ పదార్థాన్ని త్వరితంగా కుళ్ళింపచేయటానికి సహాయపడే ఈ శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాను కంపోస్ట్ వేగవర్ధకాలుగా పరిగణిస్తాం. ఇక జీవన ఎరువుల రూపాలను చూస్తే, జీవన ఎరువులు రెండు రూపాల్లో తయారు చేస్తారు. ఒకటి ఘన లేదా పొడి ఆధారిత జీవన ఎరువులు, రెండవది ద్రవ జీవన ఎరువులు. ఈ రెండింటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా సరైన జీవన ఎరువుల్ని ఎలా ఎంచుకోవాలో చూద్దాం. అన్ని నేలలు లేదా అన్ని పంటలు ఒకేలా ఉండవు. ప్రతి పొలానికి దాని స్వంత జీవన లక్షణం, పోషకాల సమతుల్యత మరియు పర్యావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే సరైన జీవన ఎరువును ఎంచుకోవటం అంటే యాదృచ్ఛికంగా ఒక ఉత్పత్తిని ఎంచుకోవటం కాదు. అది మీ నేల బలాన్ని మరియు పంట అవసరాలను అర్థం చేసుకోవటంపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల పంటలు నిర్దిష్ట సూక్ష్మజీవులతో సంకర్షణ చెందుతాయి మరియు ప్రతి నేల మరియు సూక్ష్మజీవులకు విభిన్నంగా మద్దతునిస్తుంది. ఉదాహరణకు శనగ లేదా సోయాబీన్ వంటి పప్పు దినుసులకు రైజోబియం వంటి నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా అవసరం కాగా, ధాన్యాలు మరియు కూరగాయలకు అజోస్పైరిల్లం లేదా అజిటోబ్యాక్టర్ వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా భాస్వరం తక్కువగా ఉన్న నేలలు ఫాస్ఫేట్ను కరిగించే జీవన ఎరువులకు ఉత్తమంగా స్పందిస్తాయి. అయితే బహువార్షిక పండ్ల చెట్లు వేరు విస్తరణను మరియు పోషకాల శోషణను పెంచే మైకోరైజర్ శిలీంధ్రాలతో బాగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు జీవన ఎరువును ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన ముఖ్య అంశాలేంటో తెలుసుకుందాం. ముందుగా పంట రకం. పప్పు ధాన్యాలు, ధాన్యాలు, కూరగాయలు, పండ్లు లేదా తోట పంటలు వంటి ప్రతి పంట సమూహము ఒక నిర్దిష్ట సూక్ష్మజీవి భాగస్వామి నుండి ప్రయోజనం పొందుతుంది. మీ పంటకు తగిన జీవన ఎరువు రకాన్ని ఎంచుకుంటే గరిష్ట సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే నేల ఆరోగ్యం, నేల యొక్క ఆకృతి, ఉదజన సూచిక మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలను అర్థం చేసుకోవటానికి ముందుగా భూసార పరీక్ష చేసుకోవాలి. ఆరోగ్యకరమైన నేలలు ఇనాక్యులెంట్లకు తొందరగా స్పందిస్తాయి. అయితే క్షీణించిన లేదా గట్టిపడిన నేలలలో సూక్ష్మజీవుల మనుగడ కోసం ప్రారంభంలో జీవన ఎరువులతో పాటు కొంత సేంద్రియ పదార్థాన్ని కూడా చేర్చవలసి ఉంటుంది. ఇక పోషకాల లోపాలు. మీ నేలల్లో ఏ పోషకాలు లోపించాయో ముందుగా గుర్తించండి. నత్రజని తక్కువగా ఉన్నప్పుడు రైజోబియం, అజోస్పైరిల్లం లేదా అజిటోబ్యాక్టీరియాలు బాగా పనిచేస్తాయి. అలాగే భాస్వరం తక్కువగా ఉన్నప్పుడు భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు, అలాగే సూక్ష్మ పోషకాల లోపం ఉన్నప్పుడు జింకు, ఐరన్, పొటాషియం వంటి సమీకరించే జాతులను ఎంచుకోండి. అలాగే వీటన్నిటితో పాటు సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటే సూక్ష్మజీవులను కంపోస్ట్తో కలిపినట్లయితే జీవ సేంద్రియ ఎరువుగా ఏర్పడి పోషక లోపం కూడా సవరించబడుతుంది. అలాగే స్థానిక వాతావరణం మరియు పరిస్థితులను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు నేలలోని తేమ సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని రకాలు తేమతో కూడిన లేదా ఉష్ణమండల వాతావరణంలో బాగా పనిచేస్తాయి. మరికొన్ని శుష్క పరిస్థితులను తట్టుకుంటాయి. వాతావరణానికి అనువైన ఫార్ములేషన్లు ఎంచుకోవటం మనుగడ రేట్లను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు సరైన జీవన ఎరువులను ఎంచుకోవటానికి దశల వారీ ప్రక్రియను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా మీ నేలను పరీక్షించుకోండి. పోషక స్థాయిలను కొలవటానికి మరియు లోపాలను గుర్తించడానికి భూసార పరీక్ష కేంద్రంలో నేల పరీక్షను చేయించుకోండి. ఆ తర్వాత ఈ నేల పరీక్ష ఫలితాలను విశ్లేషించుకోండి. ఈ ఫలితాలతో లోపాలని సూక్ష్మజీవితో జతపరచండి. మనం ఇందాక చెప్పుకున్నట్లు నత్రజని లోపం ఉన్నట్లయితే దానికి సంబంధించిన బ్యాక్టీరియాలను, అలాగే భాస్వరం లోపం ఉన్నట్లయితే దానికి సంబంధించిన

0: బ్యాక్టీరియా లేదా తోట పంటలకైతే మైక్రోరైజల్ శిలీంధ్రాలను ఎంచుకోవాలి. అలాగే సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటే జీవన ఎరువుతో పాటు తప్పనిసరిగా మనం సేంద్రియ ఎరువును కూడా విధిగా పంటకు వాడుకోవాలి. అలాగే సూక్ష్మజీవి జాతి మీ పంట కుటుంబానికి సిఫార్సు చేయబడిందో లేదో నిర్ధారించుకోండి. ఉదాహరణకు రైజోబియం జపానికం అనేది సోయాబీన్ పంటకు అనువైనది, అలాగే బఠానీ పంటకు రైజోబియం లిగ్నోజోరం అనువైనది. కానీ ఒక పంట బదులు ఇంకొక పంటకు గనక వేసుకున్నట్లయితే ఆ సూక్ష్మజీవి సరిగా పనిచేయదు. అలాగే ఉత్పత్తి నాణ్యతను కూడా నిర్ధారించుకోవాలి. అధిక సజీవన కణాల సంఖ్య, స్పష్టమైన లేబిలింగ్ మరియు ధృవీకరించబడిన షెల్ఫ్ లైఫ్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోండి. ప్రభుత్వం ఆమోదం పొందిన లేదా ధృవీకరించిన ఫార్ములేషన్లను మాత్రమే వినియోగించుకోండి. అలాగే లేబుల్పై ముద్రించబడిన గడువు తేదీని చూసుకొని గడువు తేదీ లోపల మాత్రమే జీవన ఎరువులను వినియోగించుకోవాలి. జీవన ఎరువులు వినియోగించుకునే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విత్తన శుద్ధి, నారు ముంచడం మరియు నేలలో నేరుగా వేయటం వంటి వివిధ పద్ధతుల ద్వారా పంటలకు జీవన ఎరువులను అందించవచ్చు. ఈ పద్ధతుల ముఖ్య ఉద్దేశం ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను నేలలోనికి లేదా నేరుగా మొక్కకు చేర్చటం, తద్వారా పోషకాల లభ్యత పెరిగి మొక్కల పెరుగుదల మెరుగుపడుతుంది. ముందుగా విత్తన శుద్ధి ద్వారా జీవన ఎరువుని వినియోగించుకోవటం ఎలాగో చూద్దాం. ఈ పొడి రూపంలోని జీవన ఎరువుని 10 నుండి 14 కిలోల విత్తనాన్ని శుద్ధి చేయటానికి సుమారు 200 గ్రాముల జీవన ఎరువు అవసరమవుతుంది. ఈ 200 గ్రాముల జీవన ఎరువును సుమారు 400 మిల్లీలీటర్లు లేదా 1/2 లీటరు అతుక్కునే స్వభావం ఉన్న ద్రావణంలో, అంటే బియ్యపు గంజి లేదా 10% బెల్లం నీటిలో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని విత్తనాలపై పోసి ప్రతి విత్తనానికి సమానంగా పూత పూసేలా చేతులతో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను నీడలో 10 నుండి 15 నిమిషాల పాటు ఆరబెట్టి వెంటనే విత్తే ప్రక్రియను చేపట్టాలి. ఇక్కడ ముఖ్యంగా రైతులు గమనించవలసినది ఏంటంటే, ఒకవేళ ఏదైనా పురుగు మందులతో గనక విత్తన శుద్ధి చేసినట్లయితే ముందుగా పురుగు మందుతో విత్తన శుద్ధి చేసి ఆ తర్వాత కనీసం 2 రోజుల వ్యవధి తరువాత మాత్రమే జీవన ఎరువుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా జీవన ఎరువు పరిమాణం, ఇప్పుడు ముందు మనం 200 గ్రాములు 1 ఎకరానికి అని చెప్పుకున్నాము కదా, దానిని రెట్టింపు చేసుకోవాలి. అంటే సుమారు 400 గ్రాముల జీవన ఎరువు విత్తన శుద్ధి చేసిన విత్తనానికైతే అవసరమవుతుంది. అలాగే కాండం ముక్కల విత్తన శుద్ధి, దీన్ని సెట్ ట్రీట్మెంట్ అంటాం. 50 నుండి 60 లీటర్ల నీటిలో 1 కిలో పొడి జీవన ఎరువు కల్చర్ని కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 1 ఎకరానికి అవసరమైన నాటడానికి సిద్ధం చేసిన కాండం ముక్కలను, ఉదాహరణకు చెరకు, బంగాళాదుంప వంటి పంటలకు ఈ పద్ధతిని అనుసరిస్తాము. ఈ ద్రావణంలో 10 నుండి 15 నిమిషాల పాటు ముంచి ఆ తర్వాత వాటిని బయటకు తీసి నాటడానికి ముందు కొద్దిగా ఆరనిచ్చి నాటుకోవాలి. అలాగే నారు ముంచటం, దీన్నే సీడ్లింగ్ డిప్ అంటాము. టమాటా, మిరప, ఉల్లి వంటి పంటలకు, అలాగే పండ్ల మొక్కల నారు వంటి వాటికి ఈ పద్ధతి సిఫార్సు చేయబడింది. 10 నుండి 15 లీటర్ల నీటిలో 1 కిలో పొడి కల్చర్ను కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 1 ఎకరానికి సరిపడా నారును చిన్న కట్టలుగా కట్టి ఈ ద్రావణంలో 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచాలి. శుద్ధి చేసిన నారును వెంటనే నాటుకోవాలి. సాధారణంగా జీవన ఎరువు మరియు నీటి నిష్పత్తి 1:10 ఉండాలి. అంటే 1 కిలో ప్యాకెట్ను 10 లీటర్ల నీటిలో కలుపుకుంటే మనకి సరిపోయిన ద్రావణం తయారవుతుంది. ఇక నేలలో వేయటం అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. దీనినే సాయిల్ అప్లికేషన్ అని అంటాము. సుమారు 2 కిలోల జీవన ఎరువును 100 కిలోల కంపోస్టు లేదా క్యాస్టర్ కేక్తో కలిపి ఈ మిశ్రమాన్ని విత్తే సమయంలో లేదా విత్తటానికి 24 గంటల ముందు 1 ఎకరం పొలంలో చల్లాలి. పండ్ల తోటల విషయంలో మొక్క కాండం చుట్టూ ఉన్న గుంటలలో సేంద్రియ ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఇక ద్రవజీవన ఎరువుల విషయానికి వస్తే, ద్రవజీవన ఎరువులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, అలాగే వేయటం కూడా సులభం. వీటిని 1 కిలో విత్తనానికి 5 నుండి 6 మిల్లీలీటర్ల వరకు ఉపయోగించుకోవాలి. అలాగే నేలకు వాడుకోవటానికైతే 1 ఎకరం ప్రధాన పొలానికి 1/2 లీటర్ ద్రావణం సరిపోతుంది. దీనిని కూడా ఇందాక మనం ఘనరూప జీవన ఎరువులను చెప్పుకునే విధానంలోనే వాడుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే జీవన ఎరువులు అనేవి పోషకాలను నేరుగా కలిగి ఉండని సూక్ష్మజీవులు ఉత్పత్తులు. వీటిలోని సూక్ష్మజీవులు నేల మరియు గాలిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న పోషకాలను మొక్కలు గ్రహించే రూపంలోకి మారుస్తాయి. రసాయన ఎరువులతో జీవన ఎరువులను కలిపి వాడినప్పుడు ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల లేకుండానే పంట దిగుబడిని 10-25% వరకు పెంచగలవు. మరియు ఖరీదైన రసాయన ఎరువుల అవసరాన్ని దాదాపు 20-25% వరకు తగ్గించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు నైరా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీలత గారి ప్రధాన శాస్త్రవేత్త వారి ప్రసంగం విన్నారు. వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, aircpcvsp@gmail.com. ముఖ్య గమనికలు.

0: ఆకాశవాణి వికసిత భారత్. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.
1: భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని వృద్ధి ఇంజిన్గా గుర్తిస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు? ఇది కేవలం భారీ పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, వీటితో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల శ్రమతో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEల భాగస్వామ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో 6.3 కోట్లకు పైగా MSME యూనిట్లు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని అందించే రంగం ఇదే. అంతేకాదు, దేశ GDPలో సుమారు 30.1% వాటాను, తయారీ రంగ స్థూల విలువ జోడింపులో 35.4% వాటాను, దేశం మొత్తం ఎగుమతుల్లో 45% వరకు భాగస్వామ్యాన్ని MSME రంగం కలిగి ఉంది. ఈ సంఖ్యలే ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. MSME అంటే ఏమిటి? ముందుగా MSME అంటే ఏంటో తెలుసుకుందాం. M అంటే సూక్ష్మ, మైక్రో. S అంటే చిన్న, స్మాల్. మరియు M అంటే మధ్యతరహా, మీడియం. పరిశ్రమలను కలిపి MSMEలు అంటారు. పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. మొదటిది సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయిలో నడిచే యూనిట్లు. ప్లాంటు మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 2.5 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 10 కోట్లను మించకుండా ఉన్న వాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్, కొంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలు. ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 25 కోట్లు మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లు మించకుండా ఉండే వాటిని చిన్న పరిశ్రమలు అంటారు. మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్యతరహా పరిశ్రమలు. పెద్ద పరిశ్రమల దిశగా ఎదుగుతున్న సంస్థలు ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి 125 కోట్లను మించకుండా మరియు వార్షిక

టర్నోవర్ 500 కోట్లను మించకుండా ఉండే వాటిని మద్య తరహా పరిశ్రమలు అంటారు. మన చుట్టూ కనిపించే బేకరీలు, కుట్టు యూనిట్లు, హస్తకళల తయారీ కేంద్రాలు, చిన్న ఫ్యాక్టరీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మెషిన్ వర్క్షాపులు మొదలగునవి ఎంఎస్ఎంఈ రంగంలోకే వస్తాయి. ఎంఎస్ఎంఈలు పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడిపించడంలో మరియు వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తరించడం ద్వారా ఎంఎస్ఎంఈలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చుతున్నాయి. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే తక్కువ మూలధన వ్యయంతో పాటు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఈ సంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు తగినంత మూలధనం అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సమస్యలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మనిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ వంటి కీలక రంగాలను అభివృద్ధి చేస్తున్నాయి. తన విస్తృతమైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ స్వయం సమృద్ధిని పెంపొందించేందుకు మరియు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ దిశగా ముఖ్యమైన చర్యగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ సెంటర్ల నెట్వర్క్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఆధునిక యంత్రాలు మరియు మౌలిక సదుపాయాలతో సన్నద్ధమై స్వయం సమృద్ధి కలిగిన స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇవి ఎంఎస్ఎంఈలకు ఆధునిక తయారీ సాంకేతికతలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత మరియు వ్యాపార సలహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈలను జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో నమోదు చేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫోరంలో ప్రత్యేక ఎంపికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు జెమ్లో చేరాలనే తమ ఆసక్తిని సులభంగా తెలియజేయగలుగుతారు. 2026 జనవరి 14 నాటికి జెమ్ పోర్టల్ డేటా ప్రకారం మొత్తం 11.3 లక్షల సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఎంఎస్ఈలు జెమ్లో నమోదు అయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్డర్ విలువ 44.75% నమోదైంది. ఇది ప్రభుత్వ కొనుగోళ్లలో ఎంఎస్ఎంఈల పెరుగుతున్న భాగస్వామ్యం వాటి ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సెల్ఫ్ రిలయంట్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ₹50,000 కోట్ల ఈక్విటీ మద్దతు ఇస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం ₹10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని లక్ష్యం ఎంఎస్ఎంఈల రంగంలో పెట్టుబడులు పెట్టి వెంచర్ క్యాపిటల్ అంటే వీసీలు మరియు ప్రైవేట్ ఈక్విటీ పిఈ సంస్థలకు మద్దతు అందించడం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేకమైన కీలక చర్యలు తీసుకుంది. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి, ఇది కొత్త సూక్ష్మ పరిశ్రమలు, సేవా రంగ యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకు రుణాలపై సబ్సిడీ అందించే పథకం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిఎం విశ్వకర్మ పథకం, ఇది కుమ్మరి, వడ్రంగి, కుండలు తయారీదారులు, బంగారు కార్మికులు వంటి సాంప్రదాయ వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకం, తక్కువ వడ్డీ రుణాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ సహాయం అందిస్తుంది. ముద్రా యోజన, 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు తాకట్టు లేకుండా రుణాలు అందిస్తారు. దీనిలో శిశు అంటే ₹50,000 వరకు, కిషోర్ అంటే
₹50,000 నుండి ₹5 లక్షల వరకు, తరుణ్ అంటే ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు సహాయాన్ని అందిస్తారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇది తాకట్టు లేకుండా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ అందించే పథకం. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం. కోవిడ్ 19 సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్. ఎంఎస్ఎంఈల ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యతా ప్రమాణాలు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేస్తున్న సంస్కరణాత్మక పథకం. నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్కెటింగ్, ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా. ఈ కార్యక్రమం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వికసిత భారత్ 2047తో ఎంఎస్ఎంఈలకు అనుసంధానం. భారత ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించింది. దీనినే వికసిత భారత్ 2047 అంటారు. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన చోదక శక్తి. వికసిత భారత్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అధిక ఉపాధి సృష్టి, తయారీ రంగ విస్తరణ, ఎగుమతుల పెరుగుదల, గ్రామీణాభివృద్ధి, మహిళలు మరియు యువత సాధికారత, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల ప్రోత్సాహం, స్వావలంబన అంటే ఆత్మనిర్భర భారత్. ఈ లక్ష్యాలన్నింటినీ ఎంఎస్ఎంఈ రంగం నేరుగా అనుసంధానమై ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యం మరింత మెరుగుపరచాలి. భారత ఆర్థిక ప్రగతిలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యత. 1. ఉపాధి కల్పన, యువతకు ఆశాకిరణం. ఎంఎస్ఎంఈ రంగం యొక్క అత్యంత గొప్ప సేవ ఉపాధి కల్పన. భారతదేశం యువత దేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగాల కోసం మార్కెట్లలోకి వస్తున్నారు. ఈ సందర్భంలో ఎంఎస్ఎంఈ రంగం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల స్థానిక యువతకు తమ ఊరిలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా కుట్టు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ఎంఎస్ఎంఈలు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి. 2. జీడిపి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక వృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణం జీడిపి. ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడిపిలో 30% వాటాను అందించడం చిన్న విషయం కాదు. తయారీ రంగంలో 35.4% వాటా ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి, కానీ ఎంఎస్ఎంఈలు దేశమంతటా విస్తరించి ఉండడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సమగ్రంగా జరుగుతోంది. 3. ఎగుమతుల పెరుగుదల. భారత ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న రంగం. భారత ఎగుమతుల్లో సుమారు 45-46% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది. మన దేశంలో చేతి వృత్తులు, హస్తకళలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. 4. గ్రామీణాభివృద్ధి మరియు ప్రాంతీయ సమతుల్యత. భారతదేశ అభివృద్ధి నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన భారత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగిస్తున్నాయి. 5. వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలకు వేదిక. ఎంఎస్ఎంఈ రంగం యువతలో వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తానే ఒక పరిశ్రమను ప్రారంభించి మరికొందరికి ఉపాధిని కల్పించగలడు. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలు భావం. భవిష్యత్తుకు అవకాశం. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశంలోని పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముగ్గా నిలిచి ఉపాధి సృష్టి, ఉత్పత్తి పెరుగుదల మరియు ఎగుమతుల విస్తరణలో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు తక్కువ మూలధనంతో అధిక ఉపాధి అవకాశాలను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో
ఉద్యోగ అవకాశాలు

0: పెంచుతున్నాయి. అలాగే పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వీటి ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంది. తద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మొత్తంగా ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ఆత్మ నిర్భర భారత్ లక్ష్య సాధనలో కీలకంగా ఉన్నాయి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 జూన్ 27 శనివారం నాడు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అందిస్తున్న కీలకమైన సేవలు మరియు వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం కొన్ని పెద్ద కంపెనీలు ఎదగడం సరిపోదు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారం, ప్రతి చిన్న పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్త ఎదగాలి. అదే నిజమైన సమగ్రాభివృద్ధి.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟಿ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೆ ಅರ್ಹರಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟಿಗೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟಿ ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా పాట కోరుతున్న వారు విజయ, రిషిత, ఆశ్రిత, శ్రీకాంత్ వీరందరూ పొదలకూరు రోడ్డు సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి మా కోసం అడుగు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్. ఇప్పటి వరకు మీరు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరి సినీగీతలు విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
3: A review of today's parliament proceedings read by R.S. Raghu. First, from the Lok Sabha. Writer is Achinta Bora of PTI. Government today introduced a bill in the Lok Sabha to amend the anti-paper leaks law with stricter punishment of up to 10 years in jail and 50 lakh rupees fine. Government introduced the bill within days of large-scale student protests against the alleged irregularities in NEET examination rocking the nation that led to resignation of Dharmendra Pradhan as Education Minister. The proposed legislation was introduced by Minister of State for PMO Jitendra Singh amidst protests and sloganeering by the opposition. Opposition members were demanding a response from the government over the police crackdown on students during the Kokrach Janta Party CJP-led protest march to Parliament on 20th of July. According to the Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026, investigations into paper leak cases are to be completed within 2 months. The bill says that individuals involved in paper leaks or unfair means in exams will get jail terms for a minimum of 5 years and a maximum of 10 years along with a fine of up to 50 lakh rupees. For organized crimes, the bill proposes a minimum sentence of 7 years and a fine of up to 10 crore rupees. The present law has provisions for a minimum of 3 to 5 years of imprisonment to curb cheating. Those involved in organized crimes of cheating face 5 to 10 years of imprisonment and a minimum fine of 1 crore rupees. According to the bill, all states and union territories will be empowered to set up fast-track courts which will conduct hearings swiftly and complete the trial within 3 months of filing the charge sheet. The centre will also be empowered to set up a special task force to investigate cases of paper leaks in certain circumstances. After the introduction of the bill,

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించేందుకు విపక్షాలు సహకరించకపోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత షూటర్లు ఈరోజు 2 పతకాలను గెలుచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. విపక్షాల ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణలో అవకతవకలు నివారించే సవరణ బిల్లు 2026ను లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పరీక్షల అవకతవకల నివారణ చట్టం 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. విపక్షాల ఆందోళనలను కొనసాగుతుండగానే కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈ బిల్లు దేశంలోని కోట్లాది మంది యువత భవిష్యత్ ఆకాంక్షలతో ముడిపడి ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకేజ్ వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన శిక్షలు అమలు చేయడానికి ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని ఆయన పేర్కొంటూ,
1: सभी मान्य दलों के सदस्यों का आग्रह करता हूं कि वह और चर्चा करें, आपस में सहमति बनाएं। हम इस विषय पर चर्चा करना ही चाहते हैं, इसलिए मैं आज फिर आपको 3 घंटे का समय देता हूं। शाम को 5 बजे तक सरकार और सभी दिल मिलकर सहमति बनाएं ताकि 5 बजे इस विधेयक पर चर्चा हो सके।
0: కాగా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకోవడంతో మరోసారి స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 5 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇదే విషయంపై రాజ్యసభను కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభలో కార్యకలాపాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తిరిగి ప్రారంభించారు. దీంతో రేపటికి సభను వాయిదా వేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్ష పార్టీల ప్రవర్తనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సహకరించడం లేదని ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను పార్లమెంట్లో మాట్లాడటానికి అనుమతించడం లేదని బయట విలేకరులతో చెబుతున్నారని, కానీ ప్రభుత్వం చర్చల్లో పాల్గొనమని కోరుతున్నప్పుడు మాత్రం వారు అలా చేయడం లేదని ఆయన వివరించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి వైఖరి తీసుకున్నారని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
2: పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ ఇస్ వర్క్ సబ్సే ప్రాథమికత హై అండ్ నో పొలిటికల్ పార్టీ డోంట్ డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది హౌస్ రైట్ నౌ అవర్

0: Focus is public examination prevention of unfair means bill to secure the future of the students, to ensure that paper leaks do not happen. And if anybody is found to be involved in the paper leaks, the stringent possible punishment will be inflicted.
1: అయోధ్య రామమందిరం విరాళాల చోరీ దుర్వినియోగాల ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో ఫారెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా 2 వారాల్లోగా స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఈ కేసు విచారణ కోసం ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా నిష్పక్షపక్షంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్సైట్లో ఉంచాలని కోరారు. అయితే ప్రస్తుతం తాము దర్యాప్తును పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు వివరాలను వెలువరించడంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సిట్ సమర్పించే నివేదికను పరిశీలించాకే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రామమందిర విరాళాల చోరీ కేసులో నిందితులుగా ఉన్న 8 మందికి ఉత్తరప్రదేశ్లోని ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు జ్యుడిషియల్ కస్టడీని 14 రోజులకు పొడిగించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత వృత్తి నైపుణ్య ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడటంలో సిఆర్పీఎఫ్ అమూల్యమైన సహకారం అందించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది శౌర్యం, త్యాగం, విధి పట్ల స్థిరమైన అంకితభావానికి యావత్ దేశం వారికి వందనం చేస్తోందన్నారు. సిఆర్పీఎఫ్ తన అచంచలమైన ధైర్యం, విధి పట్ల నిబద్ధతతో ప్రత్యేకతను చాటుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్గత భద్రతను కాపాడటం నుండి క్లిష్ట పరిస్థితుల్లో పౌరులకు సేవ చేయడం వరకు సిఆర్పీఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యతనిచ్చారని ప్రధాని పేర్కొన్నారు. మావోయిజంను నిర్మూలించడంలో వారి ప్రయత్నాలు ప్రత్యేకంగా ప్రశంసనీయమని, అవి ఎందరో ప్రజల జీవితాల్లో శాంతి, పురోగతికి దోహదపడ్డాయని నరేంద్ర మోదీ అన్నారు. సంత్ గురు రవిదాస్ 650వ జయంతిని సామరస్య సంకల్ప అభియాన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ, ఈ నెల 29న జరిగే గురు పౌర్ణమి పవిత్ర దినం నుండి సంత్ గురు రవిదాస్ జీ మహారాజ్ సామరస్య సంకల్ప అభియాన్ పేరుతో 7 నెలల పాటు జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది 20 ఫిబ్రవరి జరిగే సంత్ గురు రవిదాస్ జయంతి వరకు ఈ ప్రచార కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. వారణాసిలోని సంత్ గురు రవిదాస్ జన్మస్థలంలో రేపు 131 కళాశాలకు పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నిర్వహిస్తారని తరుణ్ చుక్ తెలియజేశారు. చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న ISSF షూటింగ్ ప్రపంచ కప్ లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణ పథకం సాధించగా మను బక్కర్ కాంస్య పథకం గెలుచుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈషా సింగ్ ఆధిపత్యం ప్రదర్శించి 40 హిట్స్తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తీవ్ర పోటీ నడుమ షూటాఫ్ను దాటుకుని వచ్చిన మను బాకర్ 28 హిట్స్తో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. పథకాలు సాధించిన ఈషా సింగ్ మను బాకర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. వారి అద్భుత ప్రదర్శన షూటింగ్లో భారతదేశ ఆధిపత్యాన్ని, దేశ క్రీడా వ్యవస్థకు పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ వెయిట్ లిఫ్టింగ్లో మరో పథకం సాధించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పథకం దక్కించుకుంది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన జ్ఞానేశ్వరి క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు మోసి మొత్తంగా 199 కేజీలతో 2వ స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పటివరకు భారత్ 1 స్వర్ణ పథకం, 3 రజత పథకాలు, 1 కాంస్య పథకంతో మొత్తం 5 పథకాలు సొంతం చేసుకుంది. కాగా భారత స్విమ్మర్ సజన్ ప్రకాష్ గ్లాస్గోలో జరిగిన ఈ కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 200 మీటర్ల విభాగంలో బటర్ఫ్లై హిట్స్లో 6వ వేగవంతమైన స్విమ్మర్గా నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ

0: వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈరోజు రేపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్రలలో సముద్ర తీరంలోకి వేటకు వెళ్లరాదని ఐఎండీ మత్స్యకారులకు సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించేందుకు విపక్షాలు సహకరించకపోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ షూటర్లు ఈరోజు రెండు పథకాలను గెలుచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 10 గంటలు ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి ఎవరని నిర్ణయించిరిరా దేవామృత వర్షిణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.

దేవామృత వర్షిణి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి వరనారద నారాయణ విజయశ్రీరాగం ఆరితాళం.

కేసరి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు అభోగి రాగంలో త్యాగరాజస్వామి కృతి మనసు నిల్ప శక్తి లేకపోతే ఆది తాళం.

అభోగిరాగంలో త్యాగరాజ స్వామి కృతి విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండ అనంతకృష్ణ వేణుగాన కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీ ప్రసాద్ బాబు. కార్యక్రమంలో చివరగా వినండి కామాక్షి అంబ, భైరవి రాగంలో శ్యామశాస్త్రి స్వరజతి, మిశ్రచాపు తాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండ అనంత కృష్ణ వేణుగాన కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.

0: competition. Vindhyarani lifted 87 kg in the snatch section and 112 in the clean jerk for a total lift of 199 kg. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింగపూరి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.